ఆకాశవాణి వరంగల్ కేంద్రం శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 21వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 12వ తేదీ ఆదివారం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు. ప్రియమైన మా ఆకాశవాణి శ్రోతలకు సుప్రభాత వీకువలు, సుమనోహర శుభోదయం, నమస్కారం.

ఇంతవరకు మీరు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఇంతవరకు మీరు సూర్యభగవానుని భక్తి గీతాలు విన్నారు. శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై తరంగిణి భక్తి సంగీత సుధా కార్యక్రమం వింటున్నారు. భక్తి సంగీత సుధా కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి క్రైస్తవ భక్తి గీతాలు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత సూదకర కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం.

ఇంతవరకు మీరు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. వియత్నాంలో జరిగిన టూరిస్ట్ స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

0: ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. వియత్నాంలో జరిగిన టూరిస్టు స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ప్రమాదానికి గురైన బోటులో మొత్తం 32 మంది భారతీయ పర్యాటకులు ప్రయాణిస్తున్నట్లు తెలిపింది. మృతుల్లో తమిళనాడుకు చెందిన 10 మంది, ఆంధ్రప్రదేశ్కు చెందిన 3, కేరళకు చెందిన 2 ఉన్నట్లు తెలిపారు. మిగిలిన ప్రయాణికులను వియత్నాం రక్షణ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పర్యాటకుల్లో కడపకు చెందిన నల్లపేట రవితేజ, ముడియం శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన గెల్లి జయలక్ష్మి మృతి చెందారని తెలిపారు. మచిలీపట్నంకు చెందిన గెల్లి కిషోర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వియత్నాంలోని ఫూ క్వాక్ సమీపంలో భారత పౌరులు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వియత్నాంలో పర్యాటక బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 3 ప్రాణాలు కోల్పోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన బాధితులకు అందుతున్న సాయం, పర్యాటకుల ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన వారిని రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భవిష్యత్తులో పిల్లలే సంపద అనే భావనను కార్యరూపంలోకి తీసుకొస్తామని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి రేటు పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో జనాభా లేకపోతే అనేక సమస్యలు వస్తాయని ఆయన పేర్కొంటూ,
1: జనాభా లేకపోతే మనం చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండేది, ఇప్పుడు అన్ని కూడా కుటుంబాలన్నీ మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. 40 దేశాల్లో జనాభా తగ్గుతా ఉంది. ఈ రోజు మన దేశంలో జనాభా ఈ మాత్రం ఉందంటే బీహార్, యూపీ ఈ రెండు కాపాడుతున్నాయి. దక్షిణ భారతదేశం మొత్తం కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. ఈ రోజు మనలో కూడా ఒక చైతన్యం రావాలి. చరిత్ర తిరగా రాసే రోజు పిల్లలే సంపద, ఇదే ఈ ప్రభుత్వం యొక్క విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
0: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లతో కలిసి ఆయన నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,
2: మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, తక్షణమే ఈ లోపాలను సరిదిద్దండి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బివి అన్నారెడ్డి గారు లేఖ రాయడం జరిగింది. పునరుద్ధరణ డిజైన్లు, రిపేర్లు, ఇతర పనులన్నీ ఎన్డీఎస్ఏ లేదా సిడబ్ల్యూసీ ఆమోదంతోనే చేపట్టాలని ఎన్డీఎస్ఏ సిఫార్సు చేసింది. ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేసి ఈ రోజు ఆ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి అహర్నిశలు మేము ప్రయత్నం
0: చేస్తున్నాం. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో రేపు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం ప్రాజెక్టుకు పాత గేట్ల స్థానంలో 152.95 కోట్ల రూపాయల వ్యయంతో 117 కొత్త గేట్లు ఏర్పాటు పనులను ప్రారంభిస్తారు. అనంతరం పిచ్చుకలంక గ్రామంలో రైతులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి పోలవరం చేరుకుని ప్రాజెక్టును సందర్శిస్తారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు టూరిజం హబ్ డిజైన్లను పరిశీలించి తుది ఆమోదం తెలపనున్నట్టు

అధికారులు వెల్లడించారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె మైసూరులోని అపోలో ఆసుపత్రిలో నిన్న తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న జన్మించిన ఎస్ జానకి 6 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత రంగానికి విశిష్ట సేవలందించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భాషల్లో 48,000కు పైగా పాటలు ఆలపించి విశేష గుర్తింపు పొందారు. ఎస్ జానకి మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పలువురు సినీ సంగీత ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆమెకు ఘన నివాళులు అర్పించారు. రాజధాని అమరావతి పేరుతో భూములిచ్చే విషయంలో ఉండవల్లి రైతులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుబట్టారు. రైతుల అభిప్రాయం

0: రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పలువురు సినీ సంగీత ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆమెకు ఘన నివాళులు అర్పించారు. రాజధాని అమరావతి పేరుతో భూములిచ్చే విషయంలో ఉండవల్లి రైతులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుబట్టారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా పోలీసులను మోహరించి బుల్డోజర్లతో సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం దుర్మార్గమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. సన్న చిన్నకారు రైతుల జీవనాధారమైన భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో ప్రతిపాదిత 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో 3 కారిడార్లకు హైదరాబాద్ కేంద్రంగా మారనున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల అమలుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల వ్యయం చేయనున్నట్లు వెల్లడించారు. హైస్పీడ్ రైల్ కారిడార్లతో హైదరాబాద్ దేశంలో కీలక రవాణా కేంద్రంగా మారనుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా రాష్ట ప్రభుత్వం త్వరలోనే చట్టాన్ని తీసుకురానుందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజాదర్బార్లో భాగంగా మంత్రి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. కడపలో 8 కరోనా కేసులు నమోదవడంతో పాటు 2 మృతి చెందడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వియత్నాంలో జరిగిన టూరిస్ట్ స్పీడ్ బోటు ప్రమాదంలో 15 భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు మీ ఆకాశవాణి ఎఫ్ఎం అండ్ 103.5 MHz పై ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో శ్రీ కె రమేష్ గారి అమ్మంటే కథానిక, శ్రీమతి ఎం రమాదేవి గారి అపరిచితులు కథానికలు ప్రసారమవుతాయి. ఉదయం 8 గంటలకు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి గాత్రంలో అష్టపదులు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం హలో మనోరంజని ప్రసారమవుతుంది. 9:30 చిన్నారిలోకం చిన్నపిల్లల కార్యక్రమంలో కరీమాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. ఉదయం 10:00 విద్భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు, అనంతరం వివిద్భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు 3:00 హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: నాటకం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. సాయంత్రం 4 గంటలకు వివిధ భారతి ఆకాశవాణి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. సాయంత్రం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 6:20 ప్రసార విశేషాలు. సమాచార దర్శిని వింటారు 6:25, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 7 గంటలకు ఉద్యోగవాణి శీర్షికన ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 7:45 తెలుగు సినీ గీత సుమమాలిక చిత్రసీమ, 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:15 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రాత్రి 10:00 అలనాటి మేటి తెలుగు సినీ గీతాలు మధుర గీతాలు. ఇవి మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz ఈరోజు మీకోసం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.
1: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
2: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
1: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
2: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
1: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
2: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
1: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
2: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142, 9182986142.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:00 కావస్తోంది. ఇప్పుడు వినండి జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
3: అందిస్తారు ఆర్ హరికృష్ణ గారు.

వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని వన్యప్రాణి నిర్వహణ కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు పర్యాటక పర్యావరణ అభివృద్ది కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. 45 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సఫారీ వాహనాలు, ట్రెక్కింగ్ సౌకర్యం, బటర్ఫ్లై పార్క్, జింకల పార్కులో ఫీడింగ్ షెడ్, సీసీ రోడ్డు తదితర సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో 55 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేయడంతో పాటు కొమరం భీం అర్బన్ ఎకోపార్క్ 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గోదావరి వరదల ముప్పు నేపథ్యంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు, పునరావాస కేంద్రాలు, తాగునీరు, వైద్య సేవలు, నిత్యావసర వస్తువులు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం భద్రాచలంలో కరకట్ట విస్తరణ పనులను పరిశీలించిన మంత్రి నీటిపారుదల, జాతీయ రహదారుల శాఖ అధికారులు సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని సూచించారు. 70 అడుగులకు పైగా గోదావరి వరద వచ్చినా పట్టణంలోకి నీరు ప్రవేశించకుండా 38 కోట్ల రూపాయలతో

0: చేపట్టిన కరకట్ట విస్తరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు 540 కోట్ల రూపాయలు మంజూరు చేయగా, తొలిదశలో విడుదలైన నిధులతో సుమారు 200 కోట్ల రూపాయల వ్యయంతో ఆలయ పరిసరాల అభివృద్ధి, యాత్రికుల సౌకర్యాల విస్తరణ, మౌలిక వసతుల కల్పన పనులు చేపడుతున్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పనులను పూర్తి చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు నేరుగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో నమోదు చేయడంతో పాటు మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రక్రియలో ఓటర్ల సందేహాల నివృత్తి కోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కూడా జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంచింది. జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని ఆర్ఎండ్ఆర్ ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె శివకుమార్ నాయుడు పరిశీలించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, సీతమ్మ సాగర్ తదితర ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న భూసేకరణ పరిహారం, చెల్లింపులు, అటవీ అనుమతులు తదితర అంశాలను త్వరగా పరిష్కరించి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న 214 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థల్లో భద్రాచలం ఐటీడీఏ ఉత్తమ ఐటీడీఏగా జాతీయ గుర్తింపు పొందింది. గిరిజన విద్యాభివృద్ధి, ఉద్దీపకం, వర్క్బుక్, కెరీర్ గైడెన్స్, నైపుణ్యాభివృద్ధి, గిరిజన సంస్కృతి పరిరక్షణ వంటి వినూత్న కార్యక్రమాల అమలుకు ఈ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి రాహుల్ ఈ అవార్డుతో పాటు 500,000 రూపాయల ప్రోత్సాహక నగదును అందుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీజీటెట్ 2026 నీట్ రీఎగ్జామినేషన్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. టీజీటెట్ పరీక్షలకు జిల్లాలో 1,217 మంది అభ్యర్థులు హాజరుకాగా, నీట్ రీఎగ్జామినేషన్లో 189 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. జిల్లా యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పాటు పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, విద్యుత్, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించింది. జూలై 1 నుంచి 31 తేదీ వరకు జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ 12 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తప్పిపోయిన పిల్లలు, భిక్షాటనకు గురవుతున్న చిన్నారులు, నిరాధారణలో ఉన్న పిల్లలు, బాలకార్మికులను గుర్తించి రక్షించి వారి కుటుంబాలకు చేర్చడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన, క్రీడల శాఖ, ఆయుష్ శాఖ ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాభ్యాసం చేశారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
1: మీరింతవరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు ఆర్ హరికృష్ణ గారు. ఆకాశవాణి సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూడు దేశాల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. టెన్నిస్లో నోస్కోవా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల న్యూజిలాండ్ పర్యటనను ముగించుకుని భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పశు సంవర్ధక రంగాలతో సహా వివిధ రంగాల్లో 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆక్లాండ్లోని స్పార్క్ అరేనాలో జరిగిన కార్యక్రమంలో 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు.

0: ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, భారత్ న్యూజిలాండ్ల భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.
1: भारत और न्यूजीलैंड के रिश्ते में यादें भी हैं, दोस्ती भी है, वैल्यूज भी है और एक कमिटमेंट भी है. भारत न्यूजीलैंड की यही वाका एक नई यात्रा पर निकलने के लिए तैयार है. हमारे सामने अवसरों से भरा खुला समुद्र है, हवाएं हमारे साथ है, समंदर की विशाल लहरें हमारे साथ है, इच्छा शक्ति का नीला आसमान हमारे साथ है, पाने को काफी कुछ है और मैं जानता हूं हम सफल होंगे.
0: ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ మాట్లాడుతూ భారతదేశాన్ని నమ్మకమైన మిత్రుడిగా అభివర్ణించారు. న్యూజిలాండ్ పురోగతికి భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రచారంలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా 1.25 కోట్లకు పైగా మొక్కలు నాటుతున్నారు. ఈ డ్రైవ్ కింద అటవీ శాఖ వన్ కవచ్ నమూనాను ఉపయోగించి అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో దాదాపు 60 లక్షల స్థానిక జాతుల మొక్కలను నాటనుంది. హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ను పూణే, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్టు తెలిపారు. హైదరాబాద్లో నిన్న జరిగిన పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణకాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానం మరింత బలోపేతమవుతుందన్నారు. భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల గురించి మంత్రి ప్రస్తావిస్తూ, దేశం ప్రస్తుతం ఏఐ యాజ్ ఏ సర్వీస్ మోడల్ను అవలంబిస్తోందని, ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. చిప్ డిజైన్ రంగానికి అవసరమైన దేశీయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా 315 విశ్వవిద్యాలయాల్లో సెమీకండక్టర్ డిజైన్ టూల్స్ను ప్రవేశపెట్టినట్టు ఆయన వెల్లడించారు.
2: 3 high speed bullet train corridors to Hyderabad to Telangana, which will totally change the landscape. If you see, from Pune to Hyderabad, from Hyderabad to Chennai, from Hyderabad to Bangalore, this will become a major game changer for entire region, and Hyderabad will become the high speed hub. This will totally change the landscape. It will bring huge amount of development. The economies of this entire region will become fully integrated.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లితో సహా 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్టు చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించే లక్ష్యంలో భాగంగా ఐటీ పరిశ్రమలను వరంగల్, కరీంనగర్ వంటి టైర్ 2 నగరాలకు విస్తరించాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
3: The reforms has reached Hyderabad. Our city will soon be home to 3 out of 7 high speed rail elevated corridors. The connectivity to Hyderabad to Bangalore, Hyderabad to Pune, Hyderabad to Chennai further enhance these cities with the 5 lakh crores of this bullet trains connectivity expenditure.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ ఆకాశవాణితో

0: మాట్లాడుతూ రాబోయే 2 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఎటువంటి గణనీయమైన అల్పపీడన వ్యవస్థ లేకపోవడం వల్ల రాబోయే 6-7 రోజుల్లో వాయువ్య, మధ్య, ద్వీపకల్ప భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల కారణంగా దేశంలో మొత్తం ముందస్తు ఋతుపవనాల వర్షం సాధారణం కంటే తక్కువ స్థాయికి పడిపోయిందని చెప్పారు.
1: We have given orange alert for next 2 days, and for the Assam Meghalaya it is a red alert. After 2 days, heavy rainfall activity likely to continue over these subdivisions. And if you talk about the another part of country, we are not expecting any significant rainfall. Rainfall activity is likely to be subdued over South Peninsular India, Central India, West Central India, and plains of Northwest India. Heavy rainfall activity, if you talk about Northwest India, may occur over Northern Punjab, Northern Haryana during next 2 days, and over Uttarakhand it may occur for next 6-7 days.
0: ఫిఫా ప్రపంచ కప్ లో భాగంగా ఫ్లోరిడాలోని మయామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. 60 ఏళ్ల క్రితం జూల్స్ రిమెట్ ట్రోఫీని కైవసం చేసుకున్న తర్వాత ఇంగ్లాండ్ ప్రపంచకప్లో సెమీఫైనల్స్కు చేరుకోవడం ఇది 3వసారి. కాగా ఇప్పటికే స్పెయిన్, ఫ్రాన్స్ జట్లు సెమీఫైనల్స్కు చేరుకున్నాయి. టెన్నిస్లో నోస్కోవా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి లండన్లోని సెంటర్ కోర్టులో జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్లో ఆమె చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాను 6-2, 5-7, 6-3 తేడాతో ఓడించి ఈ ఘనత సాధించింది. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరుగుతున్న మహిళల టెస్ట్ మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2వ ఇన్నింగ్స్లో 154 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లాండ్ జట్టు 2వ రోజు తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌట్ అయింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం చెబుతోంది మీ ఆకాశవాణి. ఈనాటి కార్యక్రమంలో శ్రీ కె రమేష్ గారి అమ్మంటే కథానిక, శ్రీమతి ఎం రామాదేవి గారి అపరిచితులు కథానిక ప్రసారమవుతాయి. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఇరవై ఒక్క ఏళ్ల విశ్వాసం క్యూర్వెల్ హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ లో డాక్టర్ వద్దిరాజు రాకేష్, జనరల్ సర్జరీలో డాక్టర్ వినయ్ బాబు, ఆంకో సర్జరీలో డాక్టర్ హేమంత్ గార్ల విశిష్టమైన సేవలు, ఆధునిక మాడ్యులార్ ఓటీ, 24 గంటల ఎమర్జెన్సీ, ఐసీయూ, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యాలు. క్యూర్వెల్ హాస్పిటల్ ఎంజీఎం దగ్గర.

0: ஸ்ரீனிவாச காலனி, வரங்கல். போன் நம்பர் 9550135343.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఇప్పుడు వినండి శ్రీ కె రమేష్ గారి కథానిక అమ్మంటే.
3: వేప చెట్టు కొమ్మ మీద నుంచి కావుకావు మండు ఆగకుండా అరుస్తుంది కాకి. చేస్తున్న పని ఆపి వంటింట్లో ఉంచి వచ్చి తొంగి చూసింది రాధమ్మ. తెలుసులేవ కాకమ్మ, మా అబ్బాయి వచ్చే కబురు నువ్వు నాకు చెప్పాలా? చిరునవ్వుతో కసిరింది మురిపెంగ. ఆమె మొహాన కొడుకుని తలుచుకున్నప్పుడు మాత్రమే ఓ చిరుదర హాసం మొలకెత్తుతుంది. తెల్లగా పాలిపోయినట్టుండే చర్మం జీవం సంతరించుకుంటుంది. అవును, రాధమ్మ చీకటి బతుకులో చిరుదీపం, కొడుకు సారథి. తొలి నుంచి రాధమ్మ దురదృష్టంతురాలి. పుట్టిన కొన్ని గంటల్లోనే తల్లిని పోడగొట్టుకుని చనుబాల రుచైన ఎరుగని నష్టజాతకురాలి. అమ్మలేని నాన్న వెన్నతీసిన పాలలాంటివాడు. తోడుకుంటాయే గాని పైన కమ్మనైన మిగడుండదు. తండ్రి సంరక్షణలో పెరిగిందన్న పేరే గాని రాధమ్మకు అతని ప్రేమ దక్కలేదు. తర్వాత వచ్చిన సవతి తల్లి పెద్ద కష్టాలేం పెట్టలేదు. అలా అని సుఖపెట్టనూ లేదు, లాలించలేదు, బుజ్జగించలేదు. 18వ ఏట 40 దాటిన ఓ 2వ పెళ్లి పెద్ద మనిషితో 3 ముళ్ళు వేయించి ఇదేమన్నా వాళ్ళని నా స్తూమ తింతే అని చెప్పి నోరు మూయించి అత్తవారింటికి పంపకం పెట్టేశాడు తండ్రి. ఒక్క మాటగా తనకంటే పెద్ద వయసున్న పిల్లలకి తల్లైపోయింది రాధమ్మ. అన్ని రుచులు పాతబడిపోయి ఎందునా ఆసక్తి చూపని భర్త, దగ్గరవ్వాలని ప్రయత్నించే కొద్దీ దూరం జరుగుతున్న అతని పిల్లలు, భర్త ఉన్నన్నాళ్ళు ఆ ఇల్లే తన ఇల్లని, తన సంసారం అదేనని అనుకోవాలని చాలా ప్రయత్నించింది. ఆ భావం రానేలేదు. అతను మాత్రం పరలోకానికి టికెట్టు తీసేసుకున్నాడు. పోతూ పోతూ అతను చేసిన మహోపకారం ఒక బీజాన్ని ఆమె కడుపున నాటిపోవడం. ఇన్నేళ్లు రాధమ్మ పడ్డ మనస్తాపానికి సానుభూతితో దేవుడిచ్చిన వరం అది. తొలిసారి కొడుకుని హృదయానికి చేర్చుకున్నప్పుడు అద్భుతమైన అనుభూతితో పులకరించిపోయింది రాధమ్మ. ఆ ఆనందంలో తనని నిర్దాక్షిణ్యంగా వదిలించుకున్న తండ్రిని, నిర్లిప్తతతో తన బ్రతుకులోని కలని మింగేసిన భర్తని, చారడు మడిచెక్క, లక్కపిడిత లాంటి ఓ బుల్లి ఇల్లు తన వాటగా చూపించేసి వెళ్ళగొట్టేసిన సవతి పిల్లల్ని అన్నింటినీ మర్చిపోయింది. అందరినీ క్షమించేసింది. ఒడిలో కొడుకుని చూసుకుంటూ ఇంతకన్నా పెన్నిదిని నాకు ఎవరియ్యగలరు అనుకుంది. ఎవరి నుంచి పొందనంత ప్రేమని రెట్టింపుగా నా బిడ్డ నాకు అందిస్తాడు అని కలలుగంది. అప్పటి నుంచి కొడుకీ లోకంగా బతికింది రాధమ్మ. పాలతో కాదు, పంచ ప్రాణాలు ఆ బిడ్డ చుట్టూరా పరిచి పెంచుకుంది. అమ్మరెక్కల చాటు పక్షికుండల నిశ్చింతంగా పెరిగాడు సారథి. అక్షరాభ్యాసం చేయించి బడిలో కూర్చోబెట్టి వస్తే అరగంట కూడా దాటకుండా ఇంటికి పరుగెత్తుకొచ్చేశాడు సారథి. వెంటే ఆయా, అమ్మా అని ఏడ్చినవాడు ఏడ్చినట్టే ఉన్నాడమ్మా ఈ అరగంటాను. బొమ్మలిచ్చినా లేదు, కథలు చెప్పినా వినడం లేదు. పిల్లవాడు సొమ్మసిల్లిపోతాడేమోనని ఇంట్లో అప్పగించి రమ్మన్నాడండి మాస్టారు అని ఆయా కంప్లైంటు. రాగని తన చీర కుచ్చిలలో మొహం దాచుకున్న కొడుకు తల నిమ్ముర్తూ 30 నిమిషాలు కొడుకు ఎడబాటు లేని వెలితిని పూరించుకుంది రాధమ్మ. ఆ తర్వాత కూడా చీటికి మాటికి తల్లి కోసం పేచిపెట్టి బళ్ళోంచి ఇంటికి పారిపోయి వచ్చేస్తుండేవాడు సారథి. నన్ను వదిలి ఉండలేడు బిడ్డ అనుకునేది. గుండె ఉప్పొంగిపోయేది రాధమ్మకి. మెల్లగా బడికి అలవాటు పడ్డాడు సారథి. ఇంట్లో ఉన్నంతసేపు మాత్రం అమ్మని కరుచుకొని ఉండాల్సిందే. రోజులు దొర్లాయి. హైస్కూల్లో కొత్త స్నేహితులు ఏర్పడ్డారు, అంతకంతకు పెరిగారు. హైస్కూలు చదువులు దిగ్విజయంగా ముగిసింది. కాలేజీ వాతావరణంలో సారథి ఇంకాస్త మారాడు. తల్లితో గడపడం చాలా తగ్గింది. పూర్వంలా కబుర్లు చెబుతాడు కదా అని ఏమైనా అడగబోయినా నీకు అర్థం కావులే అమ్మా అనిస్తున్నాడు. తరచూ తల్లితో వడనే మాట, నీకేం తెలియదమ్మా ఊరుకో అని. మనస్సు చివుక్కుమన్నా వాడి నుదురు

ఇంపులోంచి బయటపడుతున్న విసుగుదల ఆమెను మరీ మాట్లాడనిచ్చేది కాదు. అవును, నాకేం తెలుసు అనుకునేది నీరసంగా. అంతేకాని రానురాను కొడుకు తనను ఎడంగా ఉంచుతున్నాడనే ఊహని కూడా మనసులోకి రానియడానికి భయపడేది రాధమ్మ. సారథి చదువులో చాలా ఇంటెలిజెంట్. అతి సులువుగా అతనికి యూనివర్సిటీలో సీటు రావడమే అందుకు నిదర్శనం. కొడుకు తనని వదిలి దూరంగా వెళ్ళటమా ససేమిరా అంది రాధమ్మ. వాడు తనని వదిలి వెళ్ళనంటే ఇల్లు వాకిలితో సహా దేన్ని వదులుకోవడానికైనా తను సిద్ధం. కొడుకెంత బతిమలాడినా వినని ఆమె చివరికి ఇంటి పక్క కిరాణా షాపు రామ్మూర్తి మాటలకి కరిగింది. నీ పిచ్చి ప్రేమ వాడి ఎదుగుదలకి అడ్డం కాకూడదు రాధమ్మ అని చెప్పాడాయన. రామ్మూర్తిది పక్క వీధిలో దుకాణం. రాధమ్మ కుటుంబంతో ఎప్పటినుంచో పరిచయం ఆయనకి. ఆ చనువుతోనే శ్రేయోభిలాషిలాగా చెప్పాడాయన. తన కొడుకు భవిష్యత్తు అంబరాన్ని తాకాలి, తన బెంగ ముఖ్యం కాదు. తన పట్టు సడలించుకుంది రాధమ్మ. పొలం కుదువెట్టింది. సారథి పై చదువులకు వెళ్లే దారి సుగమం అయ్యింది. ఎంతో ఉత్సాహంగా సిటీకి ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయింది రాధమ్మ. వెళ్లిన కొత్తల్లో హోమ్ సిక్ సెలవులు ఇచ్చారంటూ వచ్చాడు. 2 రోజులు ఉన్నాడు. కొనుక్కోవలసినవి చాలా ఉన్నాయి, షాపింగ్ చేయాలక్కడ అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు. వినాయక చవితికి ఇంట్లో మగబిడ్డ పూజ చేసుకోకపోతే ఎలా అనే వంకన 2 సార్లు రామ్మూర్తి షాప్కి వెళ్ళి మరీ ఫోన్ చేస్తే లైబ్రరీలో చదువుకోవాల్సింది చాలా ఉంది, రారా అని చంపుకు తింటావే అని విసుక్కున్నాడు. నిన్ను చూడందే ఉండలేనురా కన్నా అని మనసుకు ఆక్రోషిస్తున్నా నా కోసం వాణ్ణి ఇబ్బంది పెట్టకూడదు అని నిర్ణయించుకుంది రాధమ్మ. ఆ తర్వాత ఏ పండక్కి తల్లి రమ్మననూ లేదు, సారథి రానూ లేదు. కాకపోతే వారానికో 10 రోజులకు రామ్మూర్తి షాప్కి ఫోన్ చేస్తుంటాడు. ఒక్కసారి అమ్మను పిలవరు అని. ఆగాల మేఘాల మీద వెళ్తుంది రాధమ్మ. 2 నిమిషాలు మాట్లాడతాడు సారథి. మాట్లాడిన ఆ 2 నిమిషాల్లోనే తల్లిపైన విసుక్కుంటాడు, కసురుతాడు, కూపడతాడు. అవేవి మనసుకు తాకనివ్వదు రాధమ్మ. మధ్యలో వాడు అమ్మ సరిగా అన్నం తింటున్నావా అంటాడు, లేదా మొన్న హాస్టల్లో చిక్కుడుగాయ కూర తింటుంటే నువ్వే జ్ఞాపకం వచ్చావు అంటాడు. అంతే, ఆ మాటల మాత్రం గుండెల్లోకి పదిలంగా తీసుకుంటుంది. ఆ మాటలు నెమురువైతే ఆమెలో జవం జీవం నింపే సంజీవం. ఆ మాత్రం ప్రాణవాయు చాలు మళ్ళీ సారథి ఫోన్ చేసేదాకా బతికేయడానికి. నిన్ననే రామ్మూర్తి వచ్చి చెప్పి వెళ్ళాడు రాధమ్మతో. సెమిస్టారో అదేదో అయిందట, సెలవులు ఇచ్చారు, వస్తున్నాని చెప్పమన్నాడు సారథి అని. ఘనీభవించిన మంచుకండాన్ని లేత సూర్యకిరణం ఒకటి తాకింది. నా సారథి వచ్చేస్తున్నాడు. రాధమ్మకు వెనుకటి చురుకుదనం వచ్చేసింది. వాడికి అన్నీ శుభ్రంగా ఉండాలి అనుకుంటూ ఇల్లంతా దులిపింది, కడిగింది, ముగ్గులు పెట్టింది. నాకు గది సెపరేటుగా ఉంటే బావుణ్ణు. ఒకసారి సారథి బయటపెట్టిన అభిలాష అది. అది గుర్తొచ్చి పడగదిలోంచి తన మంచం తీసేసి సావిట్లో వేసుకుంది. వాడికి చాలా చాలా ఇష్టమైన పాలకోవా గజ్జికాయలు చేసి ఉంచింది. పనసపొట్టు కూర కోసం ఎవరినో బతిమిలాడి లేత పనసకాయ తెప్పించింది. రాత్రి ఎక్కి ఉంటాడు రైలు, ఇంకాసేపట్లో వచ్చేస్తాడు. రాధమ్మ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వీధి వంక చూస్తూ కూర్చుంది. వచ్చాడు సారథి కాదు, రామ్మూర్తి. స్నేహితులతో కలిసి ఊళ్ళేవో చూడ్డానికి ఎడుతున్నాడటమ్మా, అమ్మకి చెప్పండి అని ఫోన్ చేశాడమ్మా సారథి. వెళ్ళిపోయాడు అతను. మరలా ఒంటరితనం, మనసు నిండా చీకటి, తను అంతా నీరసం. అదే సమయానికి తన స్నేహితుతో పాటు పూరి స్టేషన్లో రైలు దిగి కోనార్కు వెళ్లేందుకు టాక్సీ ఎక్కుతున్నాడు సారథి. కారు కదలమేమిటి లోపట సరంభం మొదలైంది. అవదా మరి లోపలున్నదెవరని పోటుమీదున్న యువకెరటాలు, నవ్వులు, కేరింతలు, జోక్స్, మళ్లీ నవ్వులు, టాక్సీకే గిలిగింతలు పెట్టినట్టు పకపకలాడుతుంది. ఎప్పుడు సెలవులు ఇచ్చినా అమ్మా నాన్న అంటూ పరిగెట్టే ఆలోచన. ఈసారి వాళ్ళ నుంచి ఎస్కేప్ అవడం భలే థ్రిల్లింగ్గా ఉందిరా మామా అన్నాడు కిరణ్ అనే కుర్రాడు. ఆ కోనర్కు చూశావంటే ఇంకా థ్రిల్ అయిపోతావు అన్నాడు ఫని. ఈ టూరు ప్రోగ్రాం ఫిక్స్ చేసింది అతనే. సొంత ఊరు ఎప్పుడూ వెళ్లేదే, అదెక్కడికి పోతుంది, ఎందుకంత హడావిడిగా పరిగెట్టడం అని కామెంట్ చేశాడు. కోనార్కు వెళ్ళి అట్నుంచటు కలకత్తా కూడా చూసొద్దాం, ఆ తర్వాత ఇళ్లకు వెళ్ళొచ్చు అని ప్రపోజ్ చేశాడు సారథికి. సారథికి అమ్మ దగ్గరికి వెళ్ళడం కంటే ఇదే ఉత్తేజకరంగా తోచింది. సారథితో సహా రూమ్లో ఉండే 4 రూమ్మేట్సే కాకుండా పక్క రూమ్ కుర్రాళ్ళిద్దరు కూడా టెంప్ట్ అయి ప్రయాణమయ్యారు. అలాగా వారికి సొంత ఊరు వెళ్లే రూటు మారింది, పక్కదారి పట్టింది, ఇలా కారెక్కింది. పరవళ్ళు తొక్కే వయసు. చాలాసేపు కోనార్కు శిల్పాల మీద వాడివేడి చర్చలు చేశారు. కిరణ్ సెల్ మోగింది. 2 నిమిషాలు మాట్లాడి ఆఫ్ చేశాడు. మా నాన్న
బయలుదేరే ముందు

0: అందరే చెప్పాను ఫ్రెండ్స్తో కలకత్తా వెళ్తున్నాను అని. అప్పుడు గంట క్లాస్ తీసుకున్నారు. అక్కడ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న పాయింట్ మీద ఇప్పుడు మళ్ళీ ఓసారి జ్ఞాపకం చేయటానికట. సెలవుల్లో కూడా నిన్ను మిస్ అయిపోతున్నాంరా అని చివరిలో ఓ సెంటిమెంట్ ముక్తాయింపు ఒకటి. అబ్బబ్బా, ఈ పేరెంట్ మహాబోరనుకో, మనం ఇంకా వాళ్ళ వేలు పట్టుకొని నడిచే పాపాయిలమే అనుకుంటారు అన్నాడు కిరణ్ విసుగ్గా. నీకు మీ నాన్న, నాకు మా అమ్మ, నాకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టేసి తినిపిస్తూ మరీ వాయించేస్తూ ఉంటుంది. శుభాషితాలు. ఇలా ఉండకు, అలా చేయకు అని. ఈ పెద్దలంతా ఇంతే యార్, నేనైతే వినను, విన్నట్టు నటిస్తాను అన్నాడు ఇంకో గడుగ్గాయి. అమ్మ నాన్నల నస భరించడం తేలిగ్ గురు. అక్కలు అన్నలు, వాళ్ళ పిల్లలు, వీళ్లతోనే గడపడం మరీ కష్టం. మా అక్క అన్నయ్య ఉన్నారు, చిన్నప్పుడు నా మీద తెగ జులుం చెలాయించేవాళ్ళు. ఇప్పుడు కూడా అమ్మ నాన్నలిచ్చే సలహాలు చాలవన్నట్టు వీళ్ళు ఇంకొన్ని ప్లస్ చేసి చెవి దగ్గర ఓ ఊదర కొట్టిస్తుంటారు. ఇంకా ఆ పిల్ల రాక్షసులేమో అది కొనిపెట్టు మామయ్య, ఇది చూపెట్టు చిన్నాన్న అంటూ వెంటపడి సతాయించేస్తుంటారు. మహా తలనొప్పి అనుకో, థ్యాంక్ గాడ్ ఈసారికి తప్పింది, తల విదిలించాడు రాలుగాయి. ఏంరా మధు, మీ వాళ్ళ గురించి నువ్వేం చెప్పవేం అని కదిలించాడు కిరణ్. సన్నగా నవ్వాడు మధు. చెప్పడానికేం లేక అన్నట్టు ఓ క్షణం ఆగి, మీకు లాంటి బాదరబందీలు కష్టాలు ఏం లేవు నాకు, ఫ్రీ బడ్డీని చెప్పాడు నవ్వుతూనే. అంటే ప్రశ్నార్థకంగా చూశాడు సారథి. మీకు తెలియదు కదూ, మా అమ్మ నాన్న చిన్నప్పుడే కారు యాక్సిడెంట్లో పోయారు. సారీ చెప్పాడు సారథి కిరణ్ ఫని. మిగతా వాళ్ళు కూడా సానుభూతిగా చూశారు. ఎందుకు వెలవలబోయే మందహాసం చేశాడు మధు నిర్లక్ష్యంగా. డబ్బుందిలే, ఈ పెద్దవాళ్ళకి ముందు చూపు ఎక్కువ, దండిగా ఇన్సూరెన్సులు కూడా కట్టారు మా నాన్న. ఫైనాన్స్ ప్రాబ్లం అసలే లేదు, మంచి చెడ్డ చూడ్డానికి గార్డియన్గా మా నాన్నగారి స్నేహితుడున్నాడు. సో ఫుల్ హ్యాపీగా నేను అమ్మే వండి పెట్టాలని, నాన్నే కొనిపెట్టాలని కట్టుబాట్లు లేవు. అలా ఉండు, ఇలా చెయ్యి అని కండిషన్లు పెట్టేవాళ్ళు లేరు. అసలే బంధాలు బంధనాలు లేవు, అంతా నా ఇష్టారాజ్యమే. ఆగి మళ్ళీ ఓ చిన్న నవ్వు నవ్వి, చెప్పండిరా, నాలా ఏక్ నిరంజనలా ఉండడం అదృష్టం కదూ అన్నాడు. చెప్పా చేయకుండా వీపు మీద ఒక చరుపు చరిచినట్టు కాదు కాదు అనుకున్నారందరూ. ఏ చింత లేనట్టు, ఏమీ పంటించుకోనట్టు ఉన్న మధుమాటల్లోని వెలితి వేదన తెలుస్తూనే ఉన్నాయి, కలిచి వేస్తూనే ఉన్నాయి. ఇంటికి వెళ్ళినప్పుడల్లా అమ్మ చేత్తో నోట్లో పెట్టించుకునే ముద్దల రుచి నెమర వేసుకుంటూ ఒకరు మందలించినా చివాట్లు వేసినా చివరికి అవసరాలు మానుకొని మరీ తన సరదాలు తీర్చే తండ్రి, మమకారాన్ని తలుచుకొని మరొకరు మెడ చుట్టూ చేతులు చుట్టి ముద్దలు పెట్టి చిన్నారి మేనల్లుడికి పెదవులు మెత్తదాన్ని గుర్తు చేసుకుని ఇంకొకరు అమ్మో ఈ అదృష్టమే మాకు కావాలి అనుకున్నారు. గబగబా ఆలస్యమైతే తన నివేదనను వినవలసిన వారికి వినిపించదేమో అన్నంత ఆరాటంగా. క్షమించండి ఫ్రెండ్స్, నా ఫీలింగ్స్ ఉల్టాగా చెప్పి కన్ఫ్యూజ్ చేశానా, మందహాస్యం చేశాడు మధు. నిజం ఇప్పుడు చెబుతున్నా, కన్న వాళ్ళ ప్రేమ అమృతం, అది మనకు దొరికేది కొద్ది కాలం, దాన్ని కూడా మిస్ అయిన దురదృష్టవంతుని నేనే. కంఠం వణుకుతుంటే నిశ్శబ్దంగా ఉండిపోయాడు మధు. సారథి మనసంతా దిగులుగా అయిపోయింది, ఏదో మిస్ అయిన ఫీలింగ్. కలవరంగా కళ్ళు మూసుకున్నాడు. మూసుకున్న రెప్పల వెనుక ఓ దృశ్యం, తన కోసం ఎదురుచూస్తూ చీడీల మీద కూర్చున్న తల్లి రూపం, కాదు అమృత బాండం. ఆ అమృతానికి తానొక్కడే వారసుడు. ఆ అపురూపమైన వరాన్న తను అలక్ష్యం చేస్తున్నది తనకు బుద్ధి లేదు. అతని సందిగ్ధం మాయమైంది. కళ్ళు తెరిచాడు. సీట్లోంచెలి కదిలి కొద్దిగా వంగి డ్రైవరు భుజం మీద చేయివేశాడు. కారాపు. ఒక్క సెల్ ఫోన్ కొనుక్కో అమ్మా రాదమ్మా, నీ కొడుకు కబులు చేరవేయలేక నా పనైపోతుంది, టూరు క్యాన్సిల్ అయిందట, సారథి వచ్చేస్తున్నాడు పెద్దగా చెబుతూ వచ్చాడు రామూర్తి. చీడీల మీద కూర్చున్న రాధమ్మలో జీవం తిరిగి వచ్చింది.
1: ఇంతవరకు మీరు శ్రీ కె రమేష్ గారి కథానిక అమ్మంటే విన్నారు. ఇప్పుడు అమ్మ రాజీనామా చిత్రం నుండి ఒక పాట విందాం.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
7: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz ఉదయతరంగిణి కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీమతి ఎం రమాదేవి గారి కథానిక అపరిచితులు.
8: నా ప్రతిమ ఎన్నిటికీ తప్పుగా బేలగా ప్రవర్తించదు. నా పెంపకం మీద నాకు ఆమాత్రం విశ్వాసం ఉంది. తన వైపు సూటిగా చూస్తూ బాబాయ్ అన్న మాటలే పదే పదే గుర్తొస్తున్నాయి ప్రతిమకి. 25 ఏళ్లకు పైగా తను ఎంత నిరాశా నిస్పృహలకు లోనైనా, తనలో తను ఎంతగా సంఘర్షిస్తూ జీవితాన్ని లాక్కు వస్తున్నా, ఎప్పటికప్పుడు ఒక ఉప్పెనలాంటి అల. ఈసారి ముంచేస్తుందేమోనని అంతరాంతరాలలో ఒక భయం. జీవితంలో తన ఒంటరితనాన్ని గ్రహించి అనుక్షణం ఆత్మీయంగా పలకరించే తోబుట్టువులు, నిరంతరం తన గురించే తపనపడే అమ్మా నాన్న ముఖం చూడగానే మనసులోని ఆవేదనని పసిగట్టి దగ్గరకు తీసుకుని తలపై చేయి వేసి నిమురుతూ, నీకెందుకమ్మా అంత దిగులు, నేను లేను అని లాలి

ప్రేమిస్తూ ధైర్యం చెబుతూ మార్గదర్శకత్వం నెరిపే ఆత్మీయుడైన బాబాయి. అన్నిటికీ మించి జగజ్జనని అయిన ఆ అమ్మవారి కృపే లేకపోతే 30 సంవత్సరాల వైవాహిక జీవితమనే వైతరిని దాటడం ప్రతిమకు దుస్సాధ్యమే అయ్యేది. అలా అని మురళి ఏమైనా చెడ్డవాడా, వ్యసనపరుడా, భార్యని కష్టపెట్టేవాడా అంటే ఎంత మాత్రము కాదు. అలాంటి ఆలోచనకు కూడా ఆస్కారం లేదు. ఎంతో సరళ హృదయుడు, అత్యంత మితభాషి, ఇతరులకు ఏ విధమైన సహాయం చేయడానికైనా వెనుకాడని మురళికి సమాజంలో, బంధువర్గంలో చాలా మంచి పేరుంది. చిన్న వయస్సులోనే బిజినెస్లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన మురళి అత్యంత ఆధునిక సౌకర్యాలతో కూడిన పెద్ద ఇల్లు, పడవలాంటి కారు, ఇంటి నిండా నౌకర్లు అన్నీ అమర్చాడు. వీటన్నిటితో సమంగా ఆ విశాలమైన ఇంట్లో నివసిస్తున్న ప్రతిమకు మాత్రం ఊపిరి ఆడనట్టుగా, గొంతునెవరో నొక్కివేస్తున్నట్టుగా, నాలుగు పక్కలా పరుచుకున్న ఆ శ్మశాన నిశ్శబ్దంలో దిక్కుతోచనట్టుగా. పెళ్లైన నాటి నుండి మురళిది అదే తీరు. బిజినెస్కి ఇచ్చినంత ప్రాముఖ్యత అతను కుటుంబ జీవనానికి ఏనాడూ ఇయ్యలేదు. పొద్దున్నే 8-9 గంటల మధ్య ప్రారంభమైన అతని వ్యాపార సంబంధమైన పనులు రాత్రి 11 గంటలకు కానీ ముగిసేవి కావు. భావుకురాలు, సున్నిత మనస్కురాలు అయిన ప్రతిమ వైవాహిక జీవితం గురించి మరీ సినిమాలోలా, నవల్లోలా కాకపోయినా అతి సామాన్యమైన కోరికలతోనే మురళి జీవితంలో అడుగుపెట్టింది. పెళ్లైన కొత్తలో ఎంతమంది పనివాళ్లున్నా మురళి కోసం తనే స్వయంగా ఏవేవో చేయాలని అతని ఇష్టాయిష్టాలు అతను ఏనాడూ నోరువిప్పి చెప్పకపోయినా గమనించి ప్రతిమే చేసేది. అతను భోజనానికి వచ్చేటప్పటికి వేడివేడిగా అన్నీ సిద్ధం చేసి ఎదురు చూస్తూ కూర్చునేది. ఎప్పుడో 3 గంటలకి ఇంటికి వచ్చిన మురళి భోజనాల దగ్గర కూడా ఎక్కువగా ఏదీ మాట్లాడేవాడు కాదు. ఎప్పుడైనా బిజినెస్లో తనకు ఎదురైన ఏవైనా అనుభవాలు ప్రతిమతో పంచుకునేందుకు నోరు విప్పగానే సెల్ మోగడము, మురళికి ఆ వ్యవహారాలలో మునిగి ఏం తింటున్నది పట్టించుకోకుండా ఓ పక్క ఫోన్లో మాట్లాడుతూ, ఎప్పుడైనా ఏ డిస్టర్బెన్సు లేకుండా ఉన్నా నిశ్శబ్దంగా ఎవరి పని వాళ్ళు యాంత్రికంగా చేసుకుపోవడం, ఏ విధమైన భావోద్వేగాలను బయటికి ప్రదర్శించకపోవడం, తన చుట్టూ ఒక గిరి గీసుకుని అందులో నుండి తను బయటికి రాక ఎంతటి ఆత్మీయులకైనా అందులోకి ప్రవేశించే చొరవను ఇయ్యకపోవడం మురళి సహజ స్వభావమని ప్రతిమకు అర్థమయ్యేసరికి 10 ఏళ్లు పట్టింది. ఆ తరువాత కుటుంబంలో సంభవించే మంచి చెడులు, ఆనంద విషాదాలు, ఆ 4 ఘడియలు ఏంటో మురళి తనకెంతో దగ్గరైపోతున్నట్టుగా అనిపించేది. పరిస్థితులు సర్దుమణగగానే, జీవిత చక్రం మళ్లీ గాడిలో పడగానే అంతే, ఎవరి ప్రపంచం వారిది. స్తబ్దత నెలకొన్న వాతావరణం. ఈ విషయంలో ఒక్క మురళినే తప్పు పట్టడానికి లేదు. ప్రతిమ కూడా స్వభావరీత్యా అంతర్ముఖురాలు కావడం వలన చొరవ తీసుకుని మురళితో ఏ విషయంలోనూ మాట్లాడేది కాదు. ప్రతిరాత్రి ప్రతిమ ఈరోజు భర్తతో తనను బాధిస్తున్న విషయాల గురించి స్పష్టంగా మాట్లాడాలనే దృఢనిశ్చయంతో పడకపై చేరేది. ఏంటో అర్థం లేని 1-2 పొడి మాటలు, టీవీ సీరియల్ గురించో, లేక ఈ బంధువు ఆ బంధువు గురించో, ఈలోగా ఏ ఫోన్ రావడమో, లేదా కంప్యూటర్లో తేలని లెక్కలతో కుస్తీ పట్టడమో, అప్పటికే టైం 11:30 కావడంతో నిద్రలోకి జారుకోవడం. ఎలా ఈ అంతరాన్ని అధిగమించడం? ఎలా ఈ మండుతున్న గుండెని ఉపశమింపజేయడం? ప్రతిమకు అంతుపట్టేది కాదు. తనకంటూ ఒక ప్రపంచం ఏర్పరచుకున్న ప్రతిమ చదవడం, ఏదో కథలు కవితలు వ్రాయడం, ఏ విషయం గురించైనా సరైన అవగాహనతో ఎవరితోనైనా సరే అనర్గళంగా మాట్లాడడం. మరి మురళి దగ్గరకు వచ్చేసరికి ఎందుకిలా మూగదానిలా అయిపోతోంది? ఎవరో అన్నట్టుగా పెళ్లైన కొత్తలో భర్తని, అత్తింటి వారిని ఎంతగానో ప్రేమించి వారి ప్రేమకు పాత్రురాల్ని కావాలనే ఆలోచనతో అడుగుపెట్టిన యువతి మధ్యవయసు చేరేసరికి ఎవరి ప్రేమ లేకుండా బ్రతకడం ఎలాగో అలవాటు చేసుకుంటుందా ఏమో. ఇంతకీ నిద్రపట్టని ప్రతిమ ఆలోచనా ప్రవాహంలో కొట్టుకుపోతూ ఒక్కసారిగా గురక వినిపించేసరికి ప్రక్కకు తిరిగి చూసింది. బెడ్ లైట్ మసక వెలుతురులో గాఢనిద్రలో ఉన్న మురళి ముఖంలోకి పరీక్షగా చూసింది. నిద్రపోతున్న భర్త ముఖంలో దేనికోసమో వెతుకుతున్నట్టుగా 2 నిమిషాలు పరీక్షగా చూసి దీర్ఘంగా నిట్టూర్చింది. దిండుకి ఆనుకుని కూర్చుని భర్త మీద ప్రేమ పొంగుకురాగా మురళి జుట్టిని వేళ్లతో తాకి తాకనట్టుగా సవరించింది. పాపం, లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఎంత కష్టపడతాడో. ఇప్పుడిప్పుడే కొంచెం వయసు కూడా మీద పడడం వల్ల ముఖంలో అలసట స్పష్టంగా అగుపిస్తోంది. దానికి తోడు కీళ్ల నొప్పులు కూడా మొదలయ్యాయి. ఆ తైలం ఈ తైలం మర్దనా చేసుకుంటున్నాడు. అయినా ఏంటో, అంత విశ్రాంతి లేకుండా ఎందుకు పనిచేయడమంటే నవ్వి ఊరుకుంటాడు తప్ప తన ధోరణి మాత్రం మార్చుకోడు. పోనీ ఇంతగా సంపాదిస్తున్న విలాసవంతమైన జీవితం అంటే మోజా అంటే అదీ లేదు. ఇంత పెద్ద వ్యాపారవేత్త అయినా నిరాడంబర వస్త్రధారణ, నిరాడంబర ఆహారపు అలవాట్లు, మరి ఇన్ని మంచి లక్షణాలున్న మురళి

ప్రతిమ జీవితం ఎందుకంత నిరాసక్తంగా నిర్లిప్తంగా ఉంది? షడ్రసోపేతంగా ఒక మంచి వంటకం తయారు చేసి దాంట్లో ఉప్పు వేయకపోతే ఆ వంటకం రుచిస్తుందా? ఇది అంతే. ఎన్ని హంగులు ఆర్భాటాలు ఉన్నా జీవం లేని ఆ సంసారానికి జీవకళ ఎక్కడి నుండి వస్తుంది? ఈ నిద్రరాని అర్ధరాత్రి వేళ ప్రతిమ మంచంపై దిండ్లకు ఆనుకుని దీర్ఘాలోచనతో భయం భయంగా తనలోకి తను మెల్లగా తొంగి చూసింది. తనలో తిష్టవేసుకు కూచున్న అహంకారంతో కూడిన ప్రతిమను తేలికగానే గుర్తించింది. ఈ 30 సంవత్సరాలలో తనలో దాక్కుని ఉన్న ఈ ప్రతిమ తనకు ఎన్నోసార్లు తారసపడింది. కానీ స్వాభిమానం, అహంకారం ఈ రెండిటికి మధ్యన గల ఆ నాజూకైన అతి సున్నితమైన రేఖ ఏదో స్పష్టమైన అవగాహన లేని ప్రతిమ ఏది మనసు విప్పి చెప్పక, నోరు విడిచి అడుగక, జీవిత భాగస్వామితో సరియైన రీతిలో స్పష్టంగా మాట్లాడలేకపోవడం వల్ల ఎంత విలువైన జీవితం ఎంత పేలవంగా గడిపిందో, ఎన్ని రాత్రులు తన గుండెల్లోని బాధని కన్నీటితో దిండ్లపై కురిపించిందో, జీవితంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన అసంతృప్తి, అభద్రతాభావం కలకలిసి ఎవరిపైనో తెలియని కసి, ద్వేషం మనసంతా మలినపరుస్తుంటే పూజగదిలో దేవుడి విగ్రహాల ముందు ఒంటరిగా కూర్చుని, "భగవాన్, నాకు మాత్రమే ఎందుకు ఈ శిక్ష?" అని ఆర్తితో అడిగిన రోజులెన్నో. పక్క గదిలో నుండి అత్తగారి దగ్గు వినిపించింది. ప్రతిమ ఆలోచనలు ఆ వైపుకు మళ్ళాయి. 4 ఏళ్ల క్రితం వరకు అత్తగారు, మామగారు ఊర్లో పొలాలు, వ్యవసాయం పనిచేస్తూ ఉండేవారు. ఏదైనా ఫంక్షన్కి లేదా వాళ్ళ అబ్బాయి దగ్గర ఉండాలనిపించినప్పుడు వచ్చి 4 రోజులు ఉండి వెళ్ళేవారు. చిన్నప్పటి నుండి హాస్టల్లోనే ఉండి చదువుతున్న శంతన్ సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళు కూడా ఊరి నుండి వచ్చి వాడితో గడిపేవాళ్ళు. ఇప్పుడు వాడు మణిపాల్లో ఉన్నాడు. 4 సంవత్సరాల క్రితం మురళి వాళ్ల నాన్నగారు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన తర్వాత ఇక ఆ ఊరిలో ఒంటరిగా ఉండలేని అత్తగారు తమ వద్దనే ఉంటున్నారు. అప్పటి వరకు ఊరిలో స్వతంత్రంగా నౌకర్లపై, వ్యవసాయ కూలీలపై పెత్తనం చెలాయించిన ఆవిడ ఇక్కడ కూడా అదే ధోరణి ప్రదర్శించడంతో ప్రతిమకు గోటి చుట్టుపై రోకటిపోటు అన్నట్టయింది. ప్రతిమ తన చిన్ని ప్రపంచంలో ఏర్పరచుకున్న చిన్న చిన్న సంతోషాలు కూడా ప్రతిమకు దూరమైపోయాయి. సాయంత్రాలు బాల్కనీలో కూర్చుని ఏదైనా పుస్తకం చదువుకోవడం, ఇరుగు పొరుగున ఉన్న చిన్న చిన్న పిల్లలను కూర్చోబెట్టుకుని చదువు చెప్పడం ప్రతిమకు ఎంతో సంతోషాన్ని కలిగించేది. అలాంటిది అత్తగారు వచ్చాక ఆవిడ రోడ్డుపైన వచ్చే పోయేవాళ్ళని చూస్తూ రోజులో చాలా భాగం అక్కడే గడపడం వలన ప్రతిమకు ఆ చిన్నపాటి సంతోషం కూడా దూరమైంది. మురళి ప్రతిమల వ్యక్తిగత జీవితంలోకి కూడా చొచ్చుకుని వచ్చి ఆవిడ ఇబ్బంది కలిగించిన సంఘటనలు ఎన్నో. ఎంతో మెతక స్వభావం కల మురళి తల్లిని ఏ రకంగానూ నొప్పించేవాడు కాదు. ఆవిడ నోటి నుండి ఏ మాటైనా సరే రావడం ఆలస్యం, అన్నీ అమర్చేవాడు. అసలే అంతరంగాలు సన్నిహితం కాని అభద్రతాభావంతో కుమురుతున్న ప్రతిమకి ఇదంతా అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఆమె అంతరంగాన్ని దహించి వేసేది. "నా బాధ ఇది" అని మురళికి నోరు విప్పి చెప్పదు. పోనీ మురళైనా అర్థం చేసుకుని, "ఎందుకు నీకే అర్థం లేని భయాలు, నేనున్నానుగా నీకు తోడుగా" అని ఒక్కనాడు కూడా ప్రతిమని మనసు తేలిక పడేలాగా దగ్గరకు తీసుకుని అనునయించింది లేదు. మనం చేతలలో ఎంత ప్రేమ చూపించినా నోటి ద్వారా దాన్ని వ్యక్తపరిచినప్పుడు ఎదుటి మనిషి ఎంతగా ఆనందిస్తారో, దాంపత్య జీవితంలో అది ఎంత అవసరమో అర్థం చేసుకోవడానికి మనిషి కొంచెమైనా భావుకత కలిగి ఉండాలి. ఇలా ఏంటో గజిబిజి ఆలోచనతో ఆ రాత్రంతా గడిపిన ప్రతిమకు తెల్లవారుజామున ఎప్పుడో నిద్రపట్టింది. హాల్లో నుండి ఏవో మాటలు వినిపించడంతో ప్రతిమకు మెలకు వచ్చింది. మాట్లాడుతున్న ఆ గొంతు ఎవరిదో గుర్తించగానే సంతోషంతో మంచంపై నుండి ఒక్క ఉదుటన దిగి హాల్లోకొచ్చి, "ఎంతసేపు అయింది బాబాయ్ నువ్వు వచ్చి" అంటూ ప్రతిమ బాబాయ్ దగ్గరగా వచ్చి చేయి పట్టుకుని నిల్చుని అక్కడే ఉన్న భర్త వైపు చూస్తూ, "మీరైనా నన్ను లేపలేదేమిటండి" అని సమాధానం కోసం వేచి ఉండకుండా, "ఉండండి, ఇప్పుడే కాఫీ తీసుకువస్తానంటూ అలసట, ఆవేదన అంతా బాబాయ్ స్పర్శతో పోయిందా అన్నట్టుగా గబగబా బాత్రూంలో దూరి స్నానాదికాలు పూర్తి చేసుకుని ఫ్రెష్గా తయారై వచ్చేసరికి బాబాయ్ విశ్వనాథ్ మురళితో ఏవో రాజకీయాలు మాట్లాడుతూ కూర్చున్నాడు. 2 కప్పుల్లో కాఫీతో వచ్చి మురళికి, విశ్వనాథ్ బాబాయికి చెరకటి ఇచ్చి అత్తగారి చురుచురు చూపుల్ని తప్పించుకుంటూ అత్తగారికి ఒక కప్పుతో కాఫీ తెచ్చి ఇచ్చి తను కాఫీ కప్పుతో బాబాయి పక్కన కూర్చుని, "పిన్ని రాధిక కులాసా ఏనా బాబాయి, చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి" అంటూ హడావిడిగా ఏదో మాట్లాడుతున్న ప్రతిమ ముఖంలోకి చిరునవ్వుతో చూస్తూ విశ్వనాథ్, "ఏంట్రా తల్లి, 8 అయింది, ఇంత ఆలస్యంగానా నిద్రలేచావేం? సాధారణంగా నువ్వు పెందలాడే లేస్తావుగా, ముఖమంతా అలా పీక్కుపోయింది, ఆరోగ్యం సరిగానే ఉంది కదా" అంటూ ఆదుర్దాగా అడిగాడు. ఆ ఆప్యాయతతో కూడిన పలకరింపు ప్రతిమ హృదయాన్ని చిరుజల్లులా తాకింది. "ఏం లేదు బాబాయ్, నేను బాగానే ఉన్నాను. మీ

0: ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది ప్రతిమ. ప్రతిమ వాళ్ళ బాబాయి విశ్వనాథ్కి 65 ఏళ్ళు. ప్రతిమ కన్నా 10 ఏళ్ళు పెద్దయిన చిన్నతనం నుండి ప్రతిమకి బాబాయితో సన్నిహితత్వం ఎక్కువ. తనతో క్యారమ్స్ ఆడడం, స్కూల్లో కాలేజీలో చదువు విషయంలో తనకు అర్థం కానివి వివరించడం, ఎవరైనా ఆకతాయిలు తనని ఏడిపించినా ఎందుకు తను ఆ విషయం కూడా ముందు బాబాయికి చెప్పిన తర్వాతే అమ్మకి చెప్పేది, అలాంటివన్నీ ధైర్యంగా ఎదుర్కోవాలని, బేలగా ఉండకూడదని ఎంతో ఇదిగా చెప్పేవాడు. బీకాం పూర్తి కాగానే నాన్న వాళ్ళు తనకు సంబంధం చూస్తున్నప్పుడు కూడా బాబాయే ప్రతిమకి, ఇప్పుడే పెళ్లికి తొందరేంటన్నయ్యా, పీజీ చేయనీయండి, అలా చేస్తే ఏదైనా మంచి జాబ్ వస్తుందని ఎంతగా చెప్పినా నాన్న మంచి సంబంధం వచ్చిందని తనకి పెళ్లి చేసేశాడు. ఆ తర్వాత కూడా తను శంతన్ చదువు విషయం కానీ, వేరే తనకేదైనా ఎవరితోనైనా పంచుకుంటే బాగుండును అని అనిపించిన ప్రతి విషయం బాబాయ్తో చెప్పేది. ప్రతిమ, నాకు మీ బాబాయికి భోజనం వడ్డించు, నేను బయటికి వెళ్ళాలి, మురళి మాటలకి తేరుకుని ప్రతిమ డైనింగ్ టేబుల్ వైపు నడిచింది. అప్పటికే వంట మనిషి అన్నీ అక్కడ సిద్ధం చేసింది. భోంచేసి మురళి వెళ్లగానే విశ్వనాథ్ ప్రతిమను, నువ్వు భోంచేయమ్మా, నేను అరగంటాగి, కోర్టులో చిన్న పని ఉంది, వెళ్తాను అన్నాడు. భోజనం తర్వాత చేస్తాలే బాబాయ్ అంటూ ప్రతిమ వచ్చి బాబాయ్ ఎదురుగా కూర్చుంది. ఏంటమ్మా అలా ఉన్నావే, శంతన్ బాగా చదువుతున్నాడా, మురళి ఏమంటున్నాడు అంటూ విశ్వనాథ్ ప్రతిమ తలపై చేయి వేసి ఆప్యాయంగా అడిగేసరికి ప్రతిమకెందుకో కన్నీళ్లు ఆగలేదు. ఏంటో బాబాయ్, నాకు జీవితం అంటేనే విరక్తి కలుగుతుంది, ఇంత నిస్సారంగా మనసు విప్పి మాట్లాడుకోవడానికి మనుషులు లేకుండా ఏంటి సంసారం, వెళ్ళి ఏ మఠంలోనైనా ఉందామా అనిపిస్తుంది. ఏంటో, ఎవరి మీదో తెలియని కసి ద్వేషం నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నాయి, చివరకు ఏమవుతుందో అని భయంగా ఉంది బాబాయ్ అంటూ రెండు చేతుల్లో ముఖం దాచుకుని ఒక్కసారిగా ఏడ్చేసింది. ఎప్పటిలాగే విశ్వనాథ్ ప్రశాంతంగా ప్రతిమ తల నిమురుతూ, ముందు నువ్వు ఈ ఏడుపు పిరికిగా మాట్లాడడం మానేయాలిరా, ఎన్నో మంచి మంచి పుస్తకాలు చదువుతావు, నువ్వు గ్రహించింది ఇంతేనా, అయినా ఎన్నో విషయాలు ఎంతో తెలివిగా ఆలోచించే నువ్వు ఇలాంటి పిరికి నిర్ణయాలు ఎలా తీసుకున్నావు, నా ప్రతిమ ఎన్నటికీ తప్పుగా బేలగా ప్రవర్తించదు, నా పెంపకం మీద నాకు ఆ మాత్రం విశ్వాసం ఉంది, అయినా ఇప్పుడు ఏమైందని, పెళ్లి సంసారం పిల్లలు ఇవన్నీ జీవితంలో ఓ ముఖ్యమైన భాగమే కాదనను, కానీ అవి మాత్రమే జీవితం కారాదు, చదువులో ఆలోచన విధానంలో చక్కగా రాణించే నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ముందు ఎంకామ్కి ప్రైవేట్గా కట్టు, చదువుకి అసలు వయసుతో పనే లేదు, నీ స్థాయిలో ఉన్నవాళ్ళు సమాజానికి ఉపయోగపడే ఎన్నెన్నో మంచి పనులు చేయాలి కదరా ప్రతిమ, నే చెప్పేది నీకు నచ్చుతుందా లేదా ఏమంటావు అన్నట్టు ప్రతిమ కళ్ళల్లోకి చూశాడు విశ్వనాథ్. అప్పటికే విశ్వనాథ్ మాటలతో ఎంతో స్వాంతన పొందిన ప్రతిమకు ఒక్కసారిగా తనలోని నిరాశ నిస్పృహలు మాయమై గుండెల నిండా నూతన ఉత్తేజం నిండినట్లుగా అనిపించింది. అవును బాబాయ్, మీరు అన్నట్టుగా నేను రేపటి నుండే నా చదువు ప్రారంభిస్తాను, సకారాత్మకమైన ఆలోచనలతో నాలోని నిర్వేదనని దూరం చేస్తాను, ఒక దృఢ నిశ్చయానికి వచ్చినట్టుగా సంతోషంతో విశ్వనాథ్ బాబాయికి వీడ్కోలు పలికింది ప్రతిమ.
1: ఇంతవరకు మీరు శ్రీమతి ఎం రమాదేవి గారి కథానిక అపరిచితులు విన్నారు.
2: సంపూర్ణ వైద్యం ఒకే చిరునామా, క్యూర్వెల్ హాస్పిటల్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పవన్, డయాబెటిక్ కేర్ లో డాక్టర్ సుమన, రేడియాలజీలో డాక్టర్ సుభాష్ చంద్ర, అనస్థీషియాలో డాక్టర్ మాధవిలత, డాక్టర్ సమ్రాట్, ఆధునిక ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, 24/7 ఎమర్జెన్సీ సేవలు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 7032812241.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: గుడ్ మార్నింగ్ పిల్లలు.
5: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
8: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

ಸುಪ್ರಸಿದ್ಧ ಗಾಯನಿ ದಕ್ಷಿಣ ಭಾರತಪು ಭಾರತ ಕೋಕಿಲ ಎಸ್ ಜಾನಕಿ ಗಾರಿ ಮೃತಿಕಿ నివాళులర్పిస్తూ ఆకాశవాణి వరంగల్ కేంద్రం నివాళులర్పిస్తోంది. వారికి సంబంధించి ఒక పాట విందాం.

ఇంతవరకు మీరు విన్న ఆ పాట 16 ఏళ్ల వయస్సు చిత్రం నుండి ఎస్ జానకి ఆలపించిన వేటూరు గీతం. సంగీతాన్ని సమకూర్చింది చక్రవర్తి. ఇప్పుడు మరో గీతం విందాం. సప్తపది చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో జానకి పాడిన పాట శ్రీ మనుగు పండిత గీతం. సంగీతాన్ని సమకూర్చింది కెవి మహదేవన్.

గోధూళి ఎర్రనా.

ఇంతటితో ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి గాత్రంలో అష్టపదులు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళి కృష్ణ గారి గాత్రం వింటున్నారు. ఇప్పుడు వినండి బాలమురళి కృష్ణ గారి మరో అష్టపది.

ఇంతవరకు మీరు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి గాత్రంలో అష్టపదులు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Shipments of passenger vehicles scaled an all-time high of 79,967 crore rupees, marking a 30.59% growth over financial year 2025. In its editorial title, Wayanad Landslide, mountains keep warning us, but are we listening? The Times of India writes that barely 2 years after Wayanad witnessed one of India's worst landslide disasters, another mountain side has collapsed. The immediate cause of the landslide will eventually be established, but mountains are not simply obstacles waiting to be drilled through. They are living landscapes with limits that engineering alone cannot negotiate. And finally, a historic Gurudwara in Lahore associated with Sri Guru Har Gobind Sahib Ji, built in 1923, has been reopened for the first time since partition, ending a wait of nearly 79 years, reports the Sunday Tribune. And with that, it's back to you, Naresh.
1: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi concludes his three-nation tour of Indonesia, Australia and New Zealand, departs for India after holding extensive talks with New Zealand Prime Minister Christopher Luxon. Vietnam government orders probe into speedboat tragedy that killed 15 Indian tourists. U.S. launches new round of strikes against Iran after IRGC forces attack container ship transiting Strait of Hormuz. Iranian Navy closes the vital sea corridor until further notice. IMD forecasts heavy rainfall across northern and eastern parts of the country for next 4 days. England beat Norway 2-1 to reach FIFA World Cup semi-finals, and Linda Noskova beats Carolina Muchova to win first Wimbledon tennis title. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా తమకు నచ్చిన పాటలు కోరుకునే కార్యక్రమం హలో మనోరంజనికి అందరికీ స్వాగతం చెబుతోంది మీ ఆకాశవాణి. మరి శ్రోతలు మెసేజ్ పంపించవలసినటువంటి మా ఫోన్ నంబర్ 7382922899. ఫోన్ నంబరు మరొకసారి 7382922989. మరి ముందుగా మెసేజ్ చేసినటువంటి శ్రోత ఎవరో చూద్దామా. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వరరావు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, చిన్మయి, శంకరి, ఎండి రహీం, సోని వీరంతా కూడా కోరుతున్నారు. ముందుగా వీరు ఒక మంచి సందేశం పంపించారు. ప్రముఖ గాయని, దక్షిణాది గాన కోకిలుగా పిలువబడే ఎస్ జానకి గారు నిన్న కాలం చేశారన్న విషయం మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల గొంతు నుండి వృద్ధుల వరకు ఇంకా పక్షుల కూతల వంటి శబ్దాలనైనా అలవోకగా తన గలంతో పలకడంలో ఆమెకు మరెవరు సాటిరారు అని అంటున్నారు. ఆ విధంగా చేయడం ఆమెకు మాత్రమే ఉన్న ప్రత్యేకత అని బాలు ఇళయరాజా గారి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ మనకు అందించారని, జానకమ్మ గారు భౌతికంగా మన మధ్యన దూరమైన ఆమె ఆలపించిన అపురూప గీతాల రూపంలో మన గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారని వారికి తమ నివాళి తెలియజేస్తున్నారు. అందరి తరపున జానకి గారికి నివాళి అర్పిస్తూ శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుండి జానకి ఆలపించినటువంటి వేటూరి గీతం సంగీతాన్ని సమకూర్చింది సత్యం.

మనోరంజని కార్యక్రమంలో తరువాతి పాట బాలమిత్రుల కథ చిత్రం నుండే ఎస్ జానకి ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతాన్ని సమకూర్చింది సత్యం. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అనే వాట్సప్ సందేశం పంపించిన వారు వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ భువిక, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ. వీరంతా కూడా ఈ పాటను జానకి గారి మృతికి నివాళిగా కోరుతున్నారు. వీరందరి కోసమే కాకుండా వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట.

0: మాతృత్వం నుండి చిన్నారుల ఆరోగ్యం వరకు క్యూర్వెల్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన డాక్టర్లు గైనకాలజీ మరియు ప్రసూతి సేవల్లో డాక్టర్ హేమా వద్దిరాజు, సంతాన సాఫల్య చికిత్సలో డాక్టర్ అనుష రెడ్డి, పిల్లల వైద్యంలో డాక్టర్ ఆర్ రాహుల్, డాక్టర్ కె సురేష్. 24 గంటల సేవలు, ఎన్ఐసియు, పిఐసియు, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యాలతో క్యూర్వెల్ హాస్పిటల్ ఎంజిఎం దగ్గర శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 7032812241.
1: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై హలో మనోరంజని వాట్సప్ ద్వారా తమకు నచ్చిన పాటలు కోరుకునే కార్యక్రమాన్ని వింటున్నారు. ఈ కార్యక్రమంలో తర్వాతి శ్రోత భూదాన్ పోచంపల్లి నుండి వాట్సప్ సందేశం పంపించారు. మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక వీరంతా కూడా గాయని ఎస్ జానకి మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నాము. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట స్వర్ణకమలం చిత్రం నుండి జానకి ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

శ్రోతలు ఎఫ్ఎం మేడు 103.5 మెగాహెర్ట్స్పై హలో మనోరంజని వింటున్నారు. ఈ కార్యక్రమంలో తర్వాతి పాట 16 ఏళ్ల వయసు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన వేటూరు గీతం, సంగీతాన్ని సమకూర్చింది చక్రవర్తి. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని మరియు వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా గాన కోకిల ఎస్ జానకి గారికి అశ్రు నివాళి అర్పిస్తున్నారు. మా కోసం ఏదో ఒక మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న మరికొంతమంది శ్రోతలు, వరంగల్ జిల్లా ఉర్సు గ్రామం నుండి చేరాల రాంబాబు, చేరాల చంద్రకళ, చేరాల పవన్ రాజ్, చేరాల గణేష్ వీరంతా కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు 16 ఏళ్ల వయసు చిత్రం నుండి ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సర్దుబాటు అయింది.
2: దేనికి?
1: చిన్ని ఫీజుకి.
2: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
3: ఆర్బీఐ చెబుతుంది
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.

శ్రోతలు ఎఫ్ఎం అండ్ 103.5 మెగాహెర్ట్స్పై హలో మనోరంజన్ వింటున్నారు. వాట్సప్ సందేశం ద్వారా ఈ పాటలు కోరుతున్నారు. ఇప్పుడు వాట్సప్ సందేశం పంపించినటువంటి మరో శ్రోత జానకి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. వారికి నివాళి అర్పిస్తూ వారు పాడినటువంటి పాట అభినందన చిత్రం నుండి ఒక పాటను ప్రచారం చేయమని కోరుతున్నారు. వీరంతా మేడ్చల్ జిల్లా గోపికానగర్ నుండి కోరుతున్నారు. శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్, వీరందరి కోసం అభినందన చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

హలో మనోరంజని కార్యక్రమంలో తర్వాతి పాట పూజాఫలం చిత్రం నుండి ఎస్ జానకి ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతాన్ని సమకూర్చింది ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు, వాట్సాప్ సందేశం పంపించినటువంటి శ్రోతలు, పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల పొత్కపల్లి గ్రామాల నుండి ఎం రామమూర్తి, ఎండి రహీం, వి రాజయ్య, ఈ శ్రీనివాస్, బాలంకూస్, రవీందర్, సునీత, సావిత్రి, సమ్మయ్య, రామూర్తి, వీరందరి కోరిక మేరకు పూజాఫలం చిత్రం నుండి ఈ పాట.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.

0: అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
1: హలో మమ్మా.
0: హాయ్.
2: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి. జాగరూకంగా ఉండండి.
3: ముఖాన మొటిమల
4: సైబాల్,
3: గజ్జా బొబ్బల
4: సైబాల్,
3: నడుగుల తామర
4: సైబాల్,
3: బురద పుల్ల
4: సైబాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: శ్రోతలు, ఎఫ్ఎంఆర్ 103.5 MHz పై వాట్సాప్ ద్వారా తమకు నచ్చిన పాటలు కోరుకునే కార్యక్రమం హలో మనోరంజన్ వింటున్నారు. ఈ కార్యక్రమంలో తర్వాతి పాటను కోరుతున్నటువంటి వారు వరంగల్ దయానంద్ కాలనీ నుండి పుట్టా చంద్రమోహన్, శోభారాణి, అరుణ్ కుమార్, శ్రీజ, క్రిస్టినా, శ్రీ శివాన్స్ కుమార్, నిఖిల్, నిఖిల్ కుమార్, వృత్తిక, శ్రీహాన్షి, సాయికుమార్, రచన, సమైర, మహిర, వీరంతా జానకి గారికి నివాళులు తెలుపుతున్నారు. వీరు కోరుతున్న పాట శంకరాభరణం చిత్రం నుండి ఎస్ జానకి ఆలపించిన వేటూరు గీతం. సంగీతాన్ని సమకూర్చింది కేవీ మహదేవన్.

ఇంతవరకు మీరు విన్న ఆ పాట శంకరాభరణం చిత్రం నుండి. శంకరాభరణం చిత్రం నుండే మాకోసం ఒక పాటను ప్రసారం చేయడానికి కోరిన శ్రోతలు వాట్సాప్ సందేశం పంపించినటువంటి శ్రోత వరంగల్ జిల్లా నుండి కావ్య, వారి కోరిక మేరకు కూడా ఈ పాటను ప్రసారం చేయడం జరిగింది. ఇప్పుడు మరో పాట విందాము హలో మనోరంజని కార్యక్రమంలో. ఒకే ఒక్కడు చిత్రం నుండి శంకర్ మహదేవన్, ఎస్ జానకి ఆలపించిన ఏఎం రత్నం గీతం, సంగీతాన్ని సమకూర్చింది ఏఆర్ రెహమాన్. ఈ పాటను మాకోసం ప్రసారం చేయండి అని కోరుతున్నటువంటి శ్రోతలు హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రీహరిణి, లోకేష్, సాయికృప, వీరందరూ కూడా ఈ పాటను కోరుతూ మధుర గాయని గాన గంధర్విని ఎస్ జానకమ్మ గారి మరణ వార్త తీరని లోటు, ఆమె భౌతిక కాయానికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నామంటున్నారు. వారు పాడినటువంటి అసంఖ్యాకమైనటువంటి తెలుగు పాటల్లో ఒకటి ఈ పాట, అందుకోసమని ఈ పాటను మేము కోరుతున్నామని వాళ్ళు సందేశం పంపించారు. అందరికీ కూడా తీరని లోటేనండి జానకమ్మ గారి మరణం. వారికి నివాళి అర్పిస్తూ ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: శ్రోతలు ఎఫ్ఎం 103.5 మెగాహెర్ట్స్ పై వాట్సాప్ ద్వారా తమకు నచ్చిన పాటలు కోరుకునే కార్యక్రమం హలో మనోరంజని వింటున్నారు. ఈ కార్యక్రమంలో తర్వాతి పాట ఎమ్మెల్యే చిత్రం నుండి ఘంటసాల ఎస్ జానకి ఆలపించిన ఆరుద్రగీతం, సంగీతాన్ని సమకూర్చింది పెండ్యాల. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని హనుమకొండ నుండి జవ్వాజి మల్లయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరియు వీరంతా కూడా జానకి గారి అభిమానుల కోసం వినిపించమని కోరుతున్నామని చెప్తున్నారు. మా కోసం ఏదైనా ఒక మంచి పాటను చేయమని ప్రసారం చేయమని కోరుతున్నటువంటి మరికొంతమంది శ్రోతలు ఏనుగల్లు నుండి కర్ణ భిక్షపతి పద్మ వీరంతా కోరుతున్నారు. అందరి కోసం కూడా జానకి ఆల్పించినటువంటి పాట ఎమ్మెల్యే చిత్రం.

హలో మనోరంజని కార్యక్రమంలో తర్వాతి పాట స్వయం కృషి చిత్రం నుండి జానకి ఆలపించినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతాన్ని సమకూర్చింది రమేష్ నాయుడు. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని వాట్సాప్ సందేశం పంపించినటువంటి శ్రోతలు జఫర్గఢ్ మండలం, జనగాం జిల్లా జఫర్గఢ్ మండలం నుంచి శాలపల్లి గ్రామ వాస్తవ్యంలో చింతా శ్రీనివాస్, వీరి కోరిక మేరకు ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ సర్ పే లాల్ టోపీ రూసీ ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై వాట్సప్ ద్వారా తమకు నచ్చిన పాటలు కోరుకునే కార్యక్రమం హలో మనోరంజని వింటున్నారు. హలో మనోరంజని కార్యక్రమంలో చివరిగా విందాం అభిలాష చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరు గీతం. సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు వరంగల్ నుండి శ్రీనివాస్, వానిశ్రీ, భరద్వాజ్, భువన, మీరందరూ జానకమ్మ గారికి అశ్రునివాళి అర్పిస్తూ ఈ పాటను కోరుతున్నారు. అదేవిధంగా జానకమ్మ గారు పాడినటువంటి ఎటువంటి పాటైనా సరే మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు. ఏనుగల్లు నుండి పెండ్యాల భాగ్యలక్ష్మి, సత్యనారాయణ, గట్ల రాధిక, రవి, తాళ్ల నర్మద, సురేష్, మలుగూరు శ్రీనవ్య, ప్రమోద్, మలుగూరు సరస్వతి, విశ్వనాథం, వీరంతా కూడా జానకమ్మ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము, అశ్రునివాళి అర్పిస్తున్నాము అని చెప్తున్నారు. వీరందరి కోరిక మేరకు అభిలాష చిత్రం నుండి ఈ పాట.

చెండు నచ్చింది కాళ్ళు రెండు దోరిక మహమ్మదాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు ఎవరైనా సగం.

0: మీరు విన్న ఆ పాటతో ఈ పూట హలో మనోరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో కరీమాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల కరీమాబాద్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా, మన భారతదేశం పుణ్యభూమి, ధన్యభూమి, వేదభూమి, ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సంస్కృతి మన భారతీయ సంస్కృతి. మరి మన దేశ సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని గురించి ఒక పాట ద్వారా చెబుతానంటూ హిందీలో పాడడానికి మన ముందుకు వస్తున్నారు మనీషా, మదిహా, సానియా, శివప్రియ, తష్మిరా.

0: కార్యక్రమంలో ఇప్పుడు నిద్రిస్తున్న యువత శక్తిని మేల్కొల్పడానికి మహోన్నత వ్యక్తి, యువత ఆరాధ్యమూర్తి, మన భారతదేశ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహానుభావుడు స్వామి వివేకానంద. మరి స్వామి వివేకానంద జీవిత చరిత్ర గురించి చెబుతానంటూ మన ముందుకు వస్తున్నాడు నాగచైతన్య ఫ్రమ్ 9th క్లాస్.
1: మన భరతమాత సంకెళ్లను ఛేదించడానికి ఎందరో మహానుభావులు ధన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. వారిలో ప్రముఖులు మన జాతిపిత మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్. వీరిద్దరు తరతరాలకు ఆదర్శం. అటువంటి ఆదర్శమూర్తులకే ఆదర్శం శ్రీ స్వామి వివేకానంద. వివేకానంద ఎట్టి ఘనకార్యములు చేశాడో చెప్పగలిగింది మరొక వివేకానందుడు మాత్రమే అని స్వామీజీ తనలో తాను అనుకోవడం శిష్యులు విన్నారు. అందుకే స్వామీజీ గురించి రాయాలన్నా చెప్పాలన్నా మరొక వివేకానందుడు కావెలను. కలకత్తాలోని సీమ్లా అనే పేటలో దత్తవంశస్థులైన విశ్వనాథ దత్త, భువనేశ్వరీదేవి అను పుంజ దంపతులకు పరమేశ్వరుని వరప్రసాదంతో 1863 జనవరి 12వ తేదీ మకర సంక్రాంతి పర్వదినమున మేధస్సులో శంకరాచార్యుడు, త్యాగములో గౌతమ బుద్ధుడు, శౌర్యములో చక్రపతి శివాజీ, గుణములు కలిగిన శ్రీ స్వామి వివేకానంద భారత జాతికి ఆశాజ్యోతిగా ఉదయించాడు. విశ్వేశ్వరుడు శంభుతుడు కావడం వలన వీరేశ్వరుడు అను నామకరణం చేసి నరేన్ బలే అని ముద్దుగా పిలిచేవారు. వివేకానందంగా మార్పు చెందే వరకు నరేంద్రనాథ్ దత్తగా పిలువబడ్డారు. బాల్య దశలో జ్ఞానాన్ని బాల్యక్రీడగా నరేంద్రుడు భావించేవాడు. విద్యావచస్పతి అయిన నరేంద్రుడు సంస్కృత వ్యాకరణము, రామాయణము, మహాభారతంలో అనేక భాగాలను 7వ ఏటనే కంఠస్థం చేశాడు. రాజసభ అనే ఆటను నరేంద్రుడు ఇష్టంగా ఆడేవాడు. గోళీలు, దుముకడం, కుస్తీలు పట్టడం మొదలైన ఆటల పట్ల అమిత ఆసక్తి చూపేవాడు. ఒకరోజు పూజామందిరం మెట్ల నుండి నరేంద్రుడు జారిపడ్డాడు. కంటి వద్ద గాయమైంది. తర్వాత కాలంలో శ్రీరామకృష్ణ పరమహంస శక్తి సామర్థ్యాలు ఈ గాయంతో నిరోధించకపోతే అతడి వల్ల లోకం అల్లాడిపోయేది అన్నారు. వివేకానందుడు యవ్వనంలోకి అడుగుపెట్టగానే సూర్యకాంతి పడి మెరిసే రత్నంలా నూతన వికాసాన్ని పొందాడు. పాఠ్యపుస్తకాలతో తృప్తి పడక ప్రామాణిక గ్రంథాలు చదివేవాడు. సమస్త వేదాలు, శాస్త్రాలు, సమస్త విద్యలు భగవంతుణ్ణి చూపకుంటే నిష్ప్రయోజనం. నేను భగవంతుణ్ణి చూడాలి అనే పరమ సంకల్పంతో ఎందరో గురువులను ఆశ్రయించాడు. మహాశయ, మీరు భగవంతుణ్ణి చూశాడా అని ప్రశ్నించేవాడు. కానీ భగవంతుణ్ణి చూశానన్న వారే లేరు. కలకత్తాలోని దక్షిణేశ్వరం వద్ద కాళికామాత గుడి పూజారైన శ్రీరామకృష్ణ పరమహంస గొప్పదనం గురించి విని ఈయనను కలిసి, మహాశయ, మీరు భగవంతుణ్ణి చూశారా అని ప్రశ్నించాడు. అప్పుడు శ్రీరామకృష్ణ పరమహంస, నేను భగవంతుణ్ణి చూశాడు. నీతో మాట్లాడినంత స్పష్టంగా నేను భగవంతునితోనూ మాట్లాడాను అని సమాధానం చెప్పాడు. నరేంద్రుడు ఆనంద పరవశుడై తన సంకల్పం నెరవేరాలంటే ఈయన దగ్గర శిష్యరికం చేయాలని నిర్ణయించుకొని ఆయనను గురువుగా ఆదరించారు. శ్రీరామకృష్ణ మూలంగా నరేంద్రుని ప్రతిభాషాయమును, హృదయ వికాస

0: అఖండ రీతిలో సమన్వయంగా అవింపబడ్డాయి. శ్రీరామకృష్ణ పరమహంస ఉద్యానవనమునందు 1886 ఆగస్టు 18వ తేదీన మహాసభనుందారు. 1897 సంవత్సరంలో మద్రాసు చేరుకున్నాడు. అక్షి మహారాజు కోరిక మీదకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వివేకానంద నామాన్ని స్వీకరించారు. 1893 సంవత్సరం మే 1న విశ్వామాత మహాసభకు సనాతన ధర్మ ప్రతినిధిగా బొంబాయి నుండి చికాగో బయలుదేరారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు పద్యాలు నైతిక విలువలను పెంపొందింపచేస్తాయి, రేపటి సమాజానికి మానవత విలువలను అందిస్తాయి, మంచి చెడ్డల వివక్షణ నేర్పుతాయి. మరి అలాంటి పద్యాలను పాడుతానంటూ మన ముందుకు వస్తున్న చిన్నారులు కీర్తన మరియు చందన ప్రియ.
2: సత్పురుషుల మైత్రి సలుపగా మనసిమ్ము, కమల నయన నిన్ను గాంచనిమ్ము, విశ్వశాంతి కోరు విజ్ఞానమే ఇమ్ము, చిద్విలాస భాస శ్రీనివాస. ఓ శ్రీనివాస, జ్ఞాన విలాసం చేత ప్రకాశించేవాడా, మంచివారితో స్నేహం చేసే మనసుని ఇవ్వు, కమలాల వంటి కన్నులు కలవాడా, నిన్ను కనులారా చూడనివ్వు, ప్రపంచ శాంతిని కోరి విజ్ఞానాన్ని ఇవ్వు.
3: వినదగునెవ్వరు చెప్పిన విననంతన వేగపడగ వివరింపదగనన్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి.
1: ఓ సుమతి, ఎవ్వరు ఏమి చెప్పినా వినాలి, కానీ విన్న వెంటనే తొందరపడి ఒక నిర్ధారణకు రాకూడదు. బాగా ఆలోచించి ఆ చెప్పినది సత్యమో అసత్యమో అని నిర్ధారించుకోవాలి. అటువంటి వాడే నీతిపరుడు.
4: కార్యక్రమంలో ఇప్పుడు మాకు ఎదురయ్యే కష్టాలను ధైర్యంతో అధిగమిస్తామని అంటూ ఇంగ్లీష్లో పాట పాడడానికి మన ముందుకు వస్తున్న చిన్నారులు తష్మీరా, శివప్రియ, మైరా కౌనన్.

0: కార్యక్రమంలో ఇప్పుడు కథలు పిల్లలపై చాలా ప్రభావాన్ని చూపుతాయి. కథల ద్వారా విద్యార్థులలో నీతి, నిజాయితీ, సేవాగుణం, కష్టపడే తత్వం, ధైర్యం లాంటి ఎన్నో సుగుణాలను పెంపొందించవచ్చు. మరి అలాంటి గుణాలు విద్యార్థులలో మార్పులు ఎలా తీసుకురావచ్చు అనే అంశం గురించి నీతి కథ చెబుతానంటూ మన ముందుకు వస్తున్న చిన్నారి అద్నాన్ ఖాన్ ఫ్రమ్ 8th క్లాస్.
1: మార్పు అనగనగా ఒక ఊరు, ఊరు పేరు శంకరాపురం. శంకరాపురానికి కొత్తగా వచ్చిన మాస్టర్ శేఖర్ కొద్ది కాలంలోనే పిల్లల్ని, గ్రామ పరిస్థితిని గ్రహించాడు. పిల్లలు తెలివితేటలో పర్వాలేదు, కానీ ఇంటి వద్ద పుస్తకం తీసే అలవాటు లేదని, ఇంటి దగ్గర చదవరని గ్రహించాడు. పిల్లలెప్పుడూ టీవీ చూడటంతోనే గడిపేస్తున్నారు. అందరూ గుంపుగా చేరి టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. టీవీ చూడటం కంటికి మంచిది కాదు, ఈ వయసులో టీవీ చూస్తే చదువులో వెనుకబడిపోతారని, ఇంటి వద్ద చదువుకోవాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పిల్లల్లో మార్పు రాలేదు. పిల్లల్లో మార్పు తీసుకురావాలని పథకం తయారు చేసుకున్నాడు శేఖర్. ముందుగా పిల్లల్ని టీవీ నుండి దృష్టి మన్నించాలని, తర్వాత చదువు సంగతి చూడొచ్చని నిర్ణయించుకున్నాడు శేఖర్. సాయంత్రం వరకు బడిలోనే ఆటలు తనే ఆడించాడు. రోజుకు కొత్త రకం ఆట ఆడించాడు, నేర్పించాడు. రామేపే పిల్లలు శేఖర్కి చేరువయ్యారు, టీవీ చూడటం తగ్గించారు. శేఖర్ కోరుకున్నది కూడా అదే. పిల్లల్ని ఆటల నుండి శేఖర్ చీకటి పడగానే కథలతో ఆకట్టుకున్నాడు. సాహసగాథలు, రాజులు, దొంగలు, నీతి కథలు, ఇలా రకరకాల కథలతో చిన్నారులు శేఖర్కి పూర్తిగా దగ్గరయ్యారు. పిల్లల కథల పుస్తకాలను వారికి అందుబాటులో ఉంచాడు. వారిలో పఠనాసక్తిని పెంచాడు. స్కూల్లో ఉన్న కథల పుస్తకాలను వారికి అందించాడు. ఈ క్రమంలో పిల్లలు పూర్తిగా టీవీని మర్చిపోయారు. శేఖర్ ఆనందించాడు. ఇదే సమయంలో కథల నుండి వారి దృష్టిని పాఠ్యపుస్తకాలపై మన్నించాడు. అందరికీ చదువుపై ఆసక్తి పెరిగింది. ఇంటి వద్ద చదువుకోవడం ప్రారంభించారు. పిల్లల్లో వచ్చిన మార్పును చూసి గ్రామస్తులు శేఖర్ని అభినందించారు. ఓ సభ ఏర్పాటు చేసి శేఖర్ని సన్మానించారు. సభలో శేఖర్ వంతు మాట్లాడడం వచ్చింది. మీరందిస్తున్న అభినందనలు నేను స్వీకరించలేకపోతున్నాను. నాకు మీరంతా కలిసి ఓ మాట ఇస్తే అప్పుడు అందుకుంటాను మీ అభినందనలు ఆనందంతో. అందరూ మీరు చెప్పినట్లు చేస్తాం అన్నారు ముక్తకంఠం. చదువు రాని పెద్దవారంతా రాత్రిపూట పాఠశాలకి వస్తే చదువు నేర్పిస్తాను. ఇందుకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి, అందరూ తప్పకుండా రావాలి, నేటి నుండి ఆరంభించుకుందాం అని శేఖర్ ముగించాడు. గ్రామస్తులు శేఖర్కి ఇచ్చిన మాట ప్రకారం చేసి అందరూ అక్షరాస్యులుగా మారారు. శేఖర్ కల నెరవేరింది. గ్రామస్తులలో, పిల్లల్లో వచ్చిన మార్పుకు శేఖర్ సంతోషం. నీతి, మనం చదువు మీద శ్రద్ధ పెడితే మనం అనుకున్నది ఏదైనా సాధించగలుగుతాం.
0: కార్యక్రమంలో ఇప్పుడు చిన్ని కృష్ణుని గేయం పాడతానంటూ మన ముందుకు వస్తున్న చిన్నారులు హరినాక్షి, కుల్సుమ్, మైనా కోన్యన్.

0: ఆల్బమ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు పొడుపు కథలు చెప్తానంటూ మన ముందుకు వస్తున్న చిన్నారి శ్రీకాంత్ ఫ్రమ్ 8th క్లాస్.
2: ఈక లేని కోడి ఇల్లెక్కింది. ఏమిటది ఏమిటది? కరెంటు. ఆకు లేదు, నీరు త్రాగదు, నేలని ప్రాకదు, ఏమిటా తీగ? అనపకాయ. ఆకాశాన అప్పన్న, నేల కుప్పన్న, బోడి నాగన్న పిండి పిసకన, ఏమిటది ఏమిటది?
0: వెలగపండు.
2: ఆకాశంలో 60 గదులు, గది గదికో సిపాయి, సిపాయికో తుపాకీ, ఏమిటది?
0: తేనెపట్టు.
2: వంకర తింకర మాను, కష్టజీవుల గూడు, ఈడు జోడు అవును, ఏమిటది ఏమిటది?
0: పల్లకి.
2: నామముంటుంది కాని పూజారి కాదు, వాలముంటుంది కాని కోతి కాదు, ఏమిటది?
0: ఉడత.
2: అక్కా చెల్లెళ్ళ అనుబంధం, ఇరుగు పొరుగు సంబంధం, దగ్గర దగ్గర ఉన్నారు, దరికి చేరలేకున్నారు, ఏమిటది ఏమిటది?
0: కళ్ళు.
2: అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, వంటి నిండా గాయాలు, కడుపు నిండా రాగాలు, ఏమిటది ఏమిటది?
0: మురళి.
2: సంతలన్నీ తిరుగుతాడు, సమానంగా పంచుతాడు, ఏమిటది?
0: తరాసు.
2: ఈకలు ఈరమ్మ, ముళ్ళు పేరమ్మ, సంతకు వెళితే అందరూ కొనేవారే, ఏమిటది ఏమిటది?
0: ఉల్లిపాయ.
2: అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది, ఏమిటది?
0: కవ్వం.
2: వాన లేక ఎండ లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగా, ఏమిటది?
0: రామచిలుక.
2: తొవ్వలో పుట్టేది, తొవ్వలో పెరిగేది, తొవ్వలో పోయేవారి కొంగు పట్టేది, ఏమిటది ఏమిటది?
0: ముళ్ళ మొక్క.
2: ఇంటింట ఆకు, ఇంపైన ఆకు, రాజులు మెచ్చిన రత్నాల ఆకు, ఏమిటది ఏమిటది?
0: తమలపాకు.
1: కార్యక్రమంలో ఇప్పుడు విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలు చదవడమే కాకుండా మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు, ప్రపంచ విజ్ఞానం గురించి తెలుసుకోవాలని మనందరికీ జీకే క్వశ్చన్స్ చెబుతానంటూ మన ముందుకు వస్తున్న చిన్నారులు రిషికేష్ ఫ్రమ్ 7th క్లాస్, సాయిరత్న ఫ్రమ్ 9th క్లాస్.
3: కంప్యూటర్ చిప్లో ఏ పదార్థం ఉపయోగించబడుతుంది?
4: సిలికాన్ పదార్థం.
3: ప్రసిద్ధ మోనాలిసా చిత్రాన్ని గీసినది ఎవరు?
4: లియోనార్డో డా విన్సీ.
3: భారతదేశంలో అతిపెద్ద ఓడరేవు ఏది?
4: ముంబై పోర్ట్.
3: స్టీమ్ ఇంజన్ను కనుగొన్నది ఎవరు?
4: జేమ్స్ వాట్.
3: ఎవరెస్ట్ శిఖరాన్ని మొదటిసారి అధిరోహించిన భారతీయ మహిళ ఎవరు?
4: బచేంద్రి పాల్.
3: ప్రపంచంలోనే అతి చిన్న పక్షి ఏది?
4: హమ్మింగ్ బర్డ్.
3: భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు తీర ప్రాంతాలు కలిగి ఉన్నాయి?
4: 9.
3: మన దేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఏది?
4: కేరళ.
3: భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏమిటి?
4: భారతరత్న పురస్కారం.
3: నోబెల్ బహుమతిని గెలుచుకున్న మొదటి మహిళ ఎవరు?
4: మేరీ క్యూరీ. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న దేశం ఏది?
3: భారతదేశం.
4: థర్మామీటర్ను ఎవరు కనుగొన్నారు?
3: గెలీలియో.
4: భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు?
3: ఎంఎస్ స్వామినాథన్.
4: మన దేశంలో మొదటి భారతరత్న అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
3: మోక్షగుండం విశ్వేశ్వరయ్య.
4: ఏ సంవత్సరంలో బాలకార్మిక వ్యవస్థను నిషేధించారు?
3: 23 డిసెంబర్ 1986.
4: భారతదేశ ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరు ఏమిటి?
3: ఆర్యభట్ట.
4: భారతీయ రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని అంటారు?
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
4: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మొదటి చైర్మన్ ఎవరు?
3: విక్రమ్ సారాభాయ్.
4: భారతదేశంలో ఏ నగరాన్ని సిల్క్ సిటీ అని అంటారు?
3: భాగల్పూర్ బీహార్లో ఉంది.
4: భారతదేశంలో అతిపెద్ద విస్తీర్ణం కలిగి ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏమిటి?
3: లడక్.
1: కార్యక్రమంలో ఇప్పుడు సూక్తులు చెప్తానంటూ మన ముందుకు వస్తున్నాడు భరత్ ఫ్రమ్ 9th క్లాస్.
5: నిత్యం పనిచేసే శ్రామికుణ్ణి చూసి ఓటమి భయపడుతుంది, నిరంతరం వెలిగే సూర్యుణ్ణి చూసి చీకటి భయపడుతుంది. సహనం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితాలెప్పుడు తీయగానే ఉంటాయి. ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోతే రేపైనా విజయం తప్పదు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆలోచనను స్వీకరించండి,

బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలు సాధించగలుగుతారు. స్నేహం అనే చెట్టుకు నమ్మకం అనే నీరు ఉన్నంత వరకు ఆ స్నేహం ఎప్పటికీ చిగురిస్తూనే ఉంటుంది. అడవిలో ఉన్నాను కదా, నన్నెవరు గుర్తిస్తారు అని ఏ పుష్పం వికసించడం మానదు. అలాగే నీలో ఉన్న ప్రతిభను ఎవ్వరూ గుర్తించడం లేదని నీ పనిని ఆపకు. గుర్తింపు అనేది ఒకరిస్తే రాదు, అది ఎప్పటికీ నీలోనే ఉంటుంది. ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండేవారిని ఈ ప్రపంచంలో ఏ శక్తి

0: గుర్తించడం లేదని నీ పనిని ఆపకు. గుర్తింపు అనేది ఒకరిస్తే రాదు, అది ఎప్పటికీ నీలోనే ఉంటుంది. ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండేవారిని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు. జీవితంలో ధనం నష్టపోతే కొంత కోల్పోయినట్లే, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్టే. నీ వెనుకేముంది, ముందేముంది అనేది నీకనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం. దేనికి తొందరపడకు, ఏం జరిగినా బాధపడకు, వేచి చూడు. కాలం విచిత్రమైనది, ఊహించని సంఘటనలు ఎన్నో జరగవచ్చు. ఈ క్షణం శాశ్వతం కాదు. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది. ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు. లేవండి, మేల్కోండి, మీ గమ్యం చేరే వరకు విశ్రమించకండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు వర్తమానానికి వెన్నెముక, భూతకాలానికి గుణపాఠం, భవిష్యత్తుకు ఎదురులేని సుగమన గమ్యం భగవద్గీత. మరి భగవద్గీతలో నుండి ఒక శ్లోకం చెప్తానంటూ మన ముందుకు వస్తున్న చిన్నారి రాధాంజలి ఫ్రమ్ 9th క్లాస్.
2: కర్మణ్యే వాధికారస్తు మా ఫలేషు కదాచన, మా కర్మఫల హేతుర్భు మాతే సంగ స్వకర్మని. భావం, కర్తవ్య కర్మము నాచరించుట ఎందు నీవు అధికారము గలదు, ఎన్నటికి దాని ఫలముల ఎందు లేదు. కర్మఫలములకు నీవు హేతువు కారాదు, కర్మలను మానుట ఎందు నీవు ఆసక్తుడు కావలదు. అనగా ఫలపేక్ష రహితుడివై కర్తవ్య బుద్ధితో కర్మలను నాచరింపుము. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భావం, ఎప్పుడైతే ధర్మం నశించిందో, పాపం పెరిగిపోతుందో, ఓ అర్జునుడా, ఆ సమయంలో నేను భూమిపై ప్రత్యక్షమవుతాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయత దృష్టితాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భావం, ధర్మాన్ని రక్షించడానికి, దుష్టుల్ని నాశనం చేయడానికి, మరియు ధర్మసూత్రాలను పునఃస్థాపన చేయడానికి నేను ఈ భూమిపై యుగయుగాలకు కనిపిస్తాను.
1: కార్యక్రమంలో చివరగా చక్కని దేశభక్తి గేయం విందాం. వినిపించడానికి వస్తుంది 10వ తరగతి చదువుతున్న శ్రావణి.

0: ఉన్నత పాఠశాల కరీమాబాద్ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యాత చందనశ్రీ.
1: ఇంతవరకు మీరు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో కరీమాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.
2: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుండి వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు రిలే అవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ 2 రోజుల గోవా అధ్యయన పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా శాసనసభ్యులు, ప్రభుత్వ రంగ సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులతో కమిటీ విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోళ్ల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తామని, ఆసుపత్రుల్లో వైద్య పరికరాల పనితీరును పర్యవేక్షించడానికి సెంట్రలైజ్డ్ డాష్బోర్డ్ ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అధికారులను ఆదేశించారు. గాంధీ నెహ్రూల భావజాలాన్ని ప్రతి యువకుడు ఆదర్శంగా తీసుకోవాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ ఫాసిస్టు శక్తులను ఎదుర్కొనే స్ఫూర్తిని యువతలో పెంపొందించాలన్నారు. శనివారం నాడు గాంధీభవన్లో ఏర్పాటు చేసిన జవహర్ బాల్మంచ్ 2 రోజుల మిరాయి జాతీయ శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభిస్తూ ఆధునిక విద్యతో పాటు దేశ సంస్కృతిని, విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గ్రంథాలయాలు శక్తివంతమైన వేదికగా పనిచేస్తాయని హోంమంత్రి అన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన 3వ బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రత్యామ్నాయ పర్యావరణ హిత ఇంధనాలు, కాలుష్యరహిత సాంకేతికతలు అవలంబించడం ద్వారా రోడ్డు, రైలు, విమానయానం, జలమార్గ రవాణాల్లో కార్బన్ ఉద్గారాలు తగ్గించే ప్రయత్నాలపై ప్రతినిధులు చర్చించారని గడ్కరీ తెలిపారు. 5 మ్యాచ్ల T20 పురుషుల సిరీస్లో భాగంగా సౌతాంప్టన్లో జరిగిన 5వది చివరి T20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 56 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 10:04. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే 0402324-0852 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ దానితో పాటు మీ పేరును కూడా జత చేసి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీరు అడిగిన పాటని మేము వినిపిస్తాం. ఈరోజు మనం వింటున్నాం 2020 నుండి 2025 సంవత్సరం మధ్యకాలంలో విడుదలైనటువంటి సినిమాల నుండి ఎవర్ గ్రీన్ హిట్స్. ఆ మధ్యకాలంలో విడుదలైన సినిమా పాటలు మీరు వినాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా. 0402324-0852 అనే నెంబర్కి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఈనాటి ఎవర్గ్రీన్ హిట్స్లో మొదటగా అర్ధ శతాబ్దం చిత్ర నుంచి సిద్ శ్రీరామ్ పాడిన పాట వింటారు. లక్ష్మీ ప్రియాంక సాహిత్యానికి రాజా సంగీతం అందించారు. కోరినవారు వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికాశ్రీ, జిందం నరహరి, లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల, జిందం ఉదయ్ కురన్, అంగూర్ ఉదయరేఖ, అంగూర్ భాను, రియాన్ష్, హన్మహిత్ వారి కుటుంబ సభ్యులు. వీరి కోసం ఈ పాట

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటని కోరిన వారు చిత్రం ఉపినా నుంచి నీకన్ను నీలి సముద్రం అనే పాటను వినిపించండి అంటున్నారు. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి రవి, రాజు, కళ్యాణి, ఇంకా రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర వీరు కూడా ఇదే మూవీ నుండి పాట అడుగుతున్నారు. ఉపినా చిత్రం నుంచి జావేద్ అలీ ఆలపించిన పాట శ్రీమణి, సాహిత్యానికి దేవిశ్రీప్రసాద్, సంగీతం

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఈరోజు మనం వింటున్నాం 2020 నుండి 2025 సంవత్సరం మధ్యకాలంలో వచ్చినటువంటి పాటలు. అయితే తర్వాతి పాట RRR చిత్రం నుంచి రాహుల్ సిప్లిప్గంజ్ కాలభైరవ పాడిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం. కోరిన శ్రోతలు రవళి, నాగనిర్వాణ్, నిక్షిత్, శ్రీనివాస్, స్వాతి, సుష్మా, ప్రశాంత్, గిరిజ, సాయినాథ్ ఫ్రమ్ ములకపల్లి. అలాగే నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుండి నరసింగరావు కూడా ఇదే పాటను వినిపించమని కోరుతున్నారు. మీకోసం ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే 04023240852 అనే నెంబర్కి మీ పాట వివరాలు, మీ వివరాలు తెలియజేస్తూ మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట మ్యాట్ చిత్రం నుంచి భీమ్స్ సిసిరేలియో వరం కీర్త పాడిన పాట. కాసర్ల శ్యామ్ సాహిత్యానికి భీమ్స్ సిసిరేలియో సంగీతం అందించారు. కోరిన శ్రోతలు సీను రావురు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్ విమల యష్ణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామాపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, కట్ల వారి కుటుంబ సభ్యులు, వీరికోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాతి పాట దసరా చిత్రం నుంచి రామ్ మిర్యాల డి పాడిన పాట. కాసల శ్యామ్ సాహిత్యానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు ఎడవల్లి మండలం జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సోను, సాయి, వెంకటేష్ నందిపేట నుండి, నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుండి అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చంద్, ఫరూక్, సయ్యద్ ఖలీల్, ముబీన్ భాయ్, మొహమ్మద్ యాసిన్, షేక్ సలీం, వీరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీరు వింటున్నారు లేటెస్ట్ హిట్స్. మీకు నచ్చిన లేటెస్ట్ హిట్ సాంగ్ వినాలి అనుకుంటే 0402324208252 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ఈరోజు మనం వింటున్నాం 2020 నుండి 2025 మధ్యకాలంలో విడుదలైనటువంటి సినిమాల నుంచి మంచి మంచి హిట్ సాంగ్స్. నెక్స్ట్ మీకోసం వచ్చేస్తుంది శ్యామ్ సింగ్ రాయ్ సినిమా నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట సిరివెన్నెల సాహిత్యం. కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ మొలకలూరు మండలం నుండి గొట్టుముకుల విలేజ్ నుండి రాజ్యం లక్ష్మి, అలాగే విష్ణు యాదవ్ సునీల్ రాజ్ ఎయిర్పోర్ట్ బేగంపేట్ నుండి కోరుతున్నారు. తర్వాత భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ నుండి ఎలుగందల పద్మశాలి సిద్ధులు శారద పూజ మనోజ్ రాజయ్య అమ్మవారి ఎల్లంకి గ్రామం జోగు ప్రవీణ్ సంధ్య అక్షయ్ గుణ వీరి కోసం శ్యామ్ సింగ్ రాయ్ మూవీ నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ రోజుతో. ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాతి పాట ఛాంపియన్ చిత్రం నుంచి రామ్ మిర్యాల ఆలపించిన పాట. కాసల శ్యామ్ సాహిత్యానికి మిక్కీ జెమేయర్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు, వలిగొండ మండలం గొల్లెపల్లి గ్రామం నుండి ఇదునీరు లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్. వరంగల్ కాశీబుగ్గ నుండి నల్లా సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్. వీరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట మంచి రోజులు వచ్చాయి చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట. కృష్ణక్రాంతి సాహిత్యానికి అనూప్ రూబెన్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు ఎంఏ వహీద్ రుమాని, డాక్టర్ మహమ్మద్ సమీర్, మహమ్మద్ ఫసీ, మహమ్మద్ సునీద్, మహమ్మద్ జుబేర్, మహమ్మద్ ముక్రమ్, మహమ్మద్ నోమాన్, మహమ్మద్ ఫారూక్, మహమ్మద్ సాకీర్, మహమ్మద్ ఫాజిల్, అలాగే పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ ఎం చెన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, హెచ్పి ఉచ్చేగౌడ, కెంపెం, వీరు కర్ణాటక రాజ్యం అలగాపురం గ్రామం నుండి కోరుతున్నారు. వీరికోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాతి పాట పుష్ప చిత్ర నుంచి మౌనిక యాదవ్ పాడిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా జాక్రన్పల్లి నుంచి రాజేందర్, అరుణ, రాజేశ్వర్, అపర్ణ. నిజామాబాద్ జిల్లా నుంచి నాగార నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, బుక్క భిక్షపతి వారి కుటుంబ సభ్యులు. అలాగే చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి మాన్విత, సంస్కృత మహాద్యుతి, గీతానగర్ నుండి కోరుతున్నారు. కల్వకుర్తి నుండి వెంకటేష్, యాదమ్మ, అఖిల వీరి కోసం ఈ పాట.

సమయం 10:51. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ మీ రోజుతో. తర్వాతి పాట 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ సునీత ఆలపించిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు మణికొండ నుండి లతా, మల్లిక్, అరుణ, భవానీ, శేషు. సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయ్ భాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత్, వీరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా అతిథి దేవోభవ చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ నూతన మోహన్ పాడిన పాట భాస్కర్ భట్ల సాహిత్యానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. కోరిన శ్రోతలు హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగిరి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్, వీరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భూపారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా భూ రీసర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ధరణిని రద్దు చేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పటాన్చెరు నుంచి ఆదిలాబాద్ వరకు ప్రతిపాదించిన రైల్వే లైన్ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్ హైటెక్స్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అశ్విని వైష్ణవ్కు మరొక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో కలిసి ఏలేటి ఈ మేరకు విన్నతి పత్రం అందజేశారు. సమ్మిళిత సుస్థిర అభివృద్దికి స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ, ఆరోగ్యకరమైన కుటుంబాలే పునాది అనే సందేశాన్ని ప్రపంచ జనాభా దినోత్సవం తెలియజేస్తుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. తల్లి బిడ్డల శ్రేయస్సు కోసం మాతృత్వానికి సరైన సమయం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు మంత్రి తెలియజేశారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి రోజు 2 TMCల నీటిని ఎత్తిపోయవచ్చని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావు తెలిపారు. ఆ నీటితో గోదావరి బేసిన్లోని ఎస్ఆర్ఎస్పీ లోయర్, మినీ మానేరు, మల్లన్న సాగర్, బస్వాపూర్ జలాశయాలను నింపి సాగునీటి ఇబ్బందులు తీర్చవచ్చన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన ఉమ్మడి పౌర స్మృతి ముసాయిదా బిల్లును పరిశీలించేందుకు 9 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: నిన్న మనందరినీ వదిలిపెట్టి దివి నుండి భువికెగిన స్వర సామ్రాజ్ఞి ఎస్ జానకి ఈరోజు ఆవిడ్ని తలుచుకుంటూ ఆవిడ పాటలతోనే ఆవిడకు నివాళిగా గుర్తుకొస్తున్నాయి ప్రత్యేకం.
1: సిరిమల్లె పూవల్లె నవ్వు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:05. గుర్తుకొస్తున్నాయి

0: తిరుమల్లె పువ్వన్నెన్నవు చిన్నారి పాపన్నెన్నవు.
1: మీరు విన్న ఆ పాట జ్యోతి చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేశారు. ఆత్రేయ గీతానికి చక్రవర్తి సంగీతం. గుర్తుకొస్తున్నాయి.

తెలుగు సినీ సంగీతానికి తన మధుర గాత్రంతో చిరస్మరణీయమైన ఎన్నో పాటలను అందించిన గాన కోకిల ఎస్ జానకి తరతరాలు సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారామె. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఎస్ జానకి పేరు ఒక చరిత్ర. తన మధురమైన గాత్రంతో లక్షలాది మంది సంగీతాభిమానుల హృదయాలను గెలుచుకున్న ఆమె 5 దశాబ్దాలకు పైగా 50,000 పాటలు పాడి చిరస్థాయిగా నిలిచారు.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో ఎస్ జానకి గారి కోసం ప్రత్యేకం. ఆరేళ్ల పసిపాప నుండి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు ఎలాంటి గొంతునైనా తన గాత్రంలో పలికించిన ప్రతిభాశీలి ఎస్ జానకి. అయితే గొంతులు మార్చి పాడినప్పుడు తనకు మిమిక్రీ వచ్చేమో అనుకున్నారు సినీ ప్రపంచంలోని వారంతా. కానీ దీని వెనుక ఒక కథ ఉంది. అదేంటో మీకు తెలుసా? అది తెలుసుకునే ముందు ఆవిడ గొంతు మార్చి పాడిన పాటల్ని మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. సప్తపది చిత్రంలో మీ అందరికీ తెలుసు గోవింద తల్లిన అనే పాటలో చిన్న పిల్లగా పాడారు. అలాగే శ్రీవారి శోభనం సినిమాలో అలక పానుపు ఎక్కనేల పాటలో వృద్ధురాలిగా పాడారు. ఇంకా చెప్పాలంటే మనందరికీ తెలియని అంటే

చాలామందికి కూడా తెలిసి ఉండొచ్చు. ఆ విషయం ఏంటంటే 1980లో నెంజెత్తై కిలత్తై అన్న తమిళ చిత్రాన్ని తెలుగులో మౌనగీతం పేరుతో డబ్ చేశారు. ఆ సినిమాలో పాప పేరు మళ్ళీ నా ఊరు కొత్త ఢిల్లీ అంటూ 14 ఏళ్ల కుర్రాడిగా పాట పాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు ఎస్ జానకి. ఇలా పాడటానికి ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. గళంతో గారడీలు చేయడమే జానకమ్మ ప్రత్యేకత. అది పాటైనా సరే మాటైనా సరే ఇలా గొంతు మార్చు

వెనక ఓ కథ ఉంది అని చెప్పుకున్నాం కదా, అదేంటంటే ఒకసారి మద్రాసులో స్టేజ్ మీద పాటలు పాడుతున్నప్పుడు పిల్లలు బోరుగా కూర్చోవటం చూసి వారిని ఉత్సాహపరచడానికి పిల్లల్లాగా పాటలు పాడారట. అది చూసిన ఓ తమిళ నిర్మాత రసికంద పూణయ్ సినిమాలో 6 ఏళ్ల గొంతుతో కన్నా నీ ఎంగే అనే పాట పాడించారట. అది విన్న ఇళయరాజా ఆ పాట నచ్చేసి తన సినిమాల్లో పిల్లల స్వరాలతో పాటలు పాడించారు. అలా ఆమె గొంతులో మిమిక్రీ కూడా కనిపించింది సినీ వర్గాల్లో.

0: మీరు విన్న ఆ పాట శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలోనిది. ఎస్ జానకి గానం చేశారు, వేటూరి గీతానికి రమేష్ నాయుడు సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి.

ఈనాటి గుర్తుకొస్తున్నాయి ఎస్ జానకమ్మ గారి ప్రత్యేకం. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ ఆర్జీ నాగమణి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు ఆంగ్లంలో కూడా ఓ పాటని పాడి మెప్పించిన తొలి గాయని జానకమ్మ. చంద్రుడిపై మానవుడు కాలుమోపిన సందర్భంలో రూపొందించిన మ్యూజిక్ ఆల్బంకి 1970 ఏప్రిల్లో మ్యాన్ హ్యాస్ సెట్ హిస్ ఫుట్ ఆన్ ద మూన్ అనే పాటని పివి శ్రీనివాస్ గారితో కలిసి పాడారు.

0: retaca.
1: Yo re casaca mica. Ni monte ni retaca. Yo re casaca mica. Ni monte ni retaca.
2: Mere vinna ya paata. అభిలాష చిత్రంలోనిది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేశారు. వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం.
3: గుర్తుకొస్తున్నాయి.

ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో ఎస్ జానకమ్మ గారి గురించిన కొన్ని విశేషాలు తెలుసుకుంటున్నాం. నెమలికి సైతం నడకలు నేర్పిన గాత్రం ఆమెది. మురళికి అందని పలుకుల్ని సైతం మనకు వినిపించారు ఆవిడ గళంతో.

0: మీరు విన్న ఆ పాట సప్తపది చిత్రంలోనిది. ఎస్ జానకి గానం చేశారు, వేటూరి గీతానికి కేవి మహాదేవన్ సంగీతం.
1: గుర్తుకొస్తున్నాయి
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వినిపిస్తున్నాయి వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. తేనెలూరే స్వరంతో సినీ సంగీత ప్రియుల హృదయాలపై చెరగని ముద్ర వేశారు స్వర సామ్రాజ్యపు రాణి జానకమ్మ. ఆవిడ సినీ సంగీత ప్రపంచంలోకి ఎలా అడుగుపెట్టారో తెలుసా? చిన్నప్పుడు కృష్ణుణ్ణి పూజిస్తూ అమ్మ పాడే పాటల్ని వింటూ పెరిగిన జానకి గారు సంగీతంపై మక్కువ పెంచుకున్నారు. 3వ ఏట నుండే సంగీత కార్యక్రమాలలో పాల్గొనటం, సంగీత విద్వాంసుల దగ్గర శిష్యరికం చేయడం చేశారు. తమిళంలో తొలి అవకాశం దక్కించుకున్నప్పటికీ తెలుగులో మాత్రం ఎమ్మెల్యే చిత్రంతో తన కెరీర్ మొదలుపెట్టారు. అచ్చ తెలుగు అమ్మాయి అయిన జానకి భాషతో సంబంధం లేకుండా భావాల్ని అవలీలగా పలికించారు.

0: గుర్తుకొస్తున్నాయి.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. గాయనిగానే కాదు సంగీత దర్శకురాలిగా కూడా ఎస్ జానకి పనిచేశారు. భానుమతి, పీలీల, బి వసంత తర్వాత సంగీత దర్శకత్వం చేసిన గాయనిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్ జానకి. తనలో ఉన్న ప్రతిభను గుర్తించిన ఉషాకిరణ్ మూవీస్ వారు మౌన పోరాటం చిత్రానికి గాను సంగీత దర్శకురాలిగా ఆవిడికి అవకాశం ఇచ్చారు. అలా సంగీత దర్శకురాలిగా కూడా ఎస్ జానకి గారికి ప్రావీణ్యం ఉంది.

0: మీరు విన్న ఆ పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేశారు. వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం.
1: గుర్తుకొస్తున్నాయి.

గుర్తుకొస్తున్నాయే వింటున్నారు. ఎస్ జానకి గాత్రంలో ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి భావాన్నైనా తన స్వరంలోనే వినిపించగలగడం. ప్రేమ, ఆనందం, అమాయకత్వం, విషాదం, తల్లి ప్రేమ, భక్తితత్వం ఒక్క మాటలో చెప్పాలంటే నవరసాలని ఆ గళంలో పలికించగల దిట్ట జానకమ్మ. ప్రతి పాటకి తన గాత్ర మాధుర్యంతో ప్రాణం పోసిన గాయని ఆమె. జానకమ్మ పాడిన ఎన్నో పాటలు నేటికీ సంగీత ప్రియుల ప్లేలిస్ట్లో తప్పనిసరిగా ఉంటాయి. అందుకే ఆమె అభిమానుల గుండెల్లో దక్షిణాది గానకోకిల.

0: మీరు విన్న ఆ పాట లారీ డ్రైవర్. చిత్రంలోనిది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేశారు. జొన్నవిత్తల గీతానికి చక్రవర్తి సంగీతం.
1: గుర్తుకొస్తున్నాయి.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. తన కెరియర్లో 4 జాతీయ పురస్కారాలు, 7 ఉత్తమ గాయని అవార్డులు, తమిళనాడు ప్రభుత్వం వారిచే ప్రతిష్టాత్మకమైన కలయమామణి, అనేక నంది అవార్డుల్ని అందుకున్న ఆవిడ ఇక సెలవు అంటూ అనంత లోకాలకి తరలిపోయినప్పటికీ ఆ గొంతు నాటికి, నేటికి, ఏనాటికి మనకి వీణుల విందు చేస్తూనే ఉంటుంది. మన మనసుల్ని రాగరంజితం చేస్తూనే ఉంటుంది.

మీరు విన్న ఆ పాట ఆరాధన. చిత్రంలోనిది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేశారు. ఆత్రేయ గీతానికి ఇళయరాజ సంగీతం. వేలాది పాటలతో కోట్లాది హృదయాలను తన గాత్రంతో అలరించిన జానకమ్మ గారికి మరొక్కసారి నివాళులందిస్తోంది వివిధ్ భారతి. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి.

సమాచారాన్ని కళ్లతోనే గ్రహిస్తాం. ఇంకా చెప్పాలంటే మనలో ఉన్న ప్రతి భావాన్ని మాటలతో చెప్పక్కర్లేకుండా కళ్ళ ద్వారానే తెలియచేస్తాం. అలాంటి కంటికున్న ప్రాముఖ్యతను గుర్తించి 36 ఏళ్లుగా ఎంతో మందికి ఉచిత కంటి ఆపరేషన్స్ ని చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఒక డాక్టర్ గారి గురించి ఈనాటి చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుందాం.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయనే చెక్కాడుగా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు, నేను మీ ఆర్జే నాగమణి. వయసు మీరని పెద్దవాళ్లకే కాదు, డబ్బు లేక కంటి వైద్యానికి దూరమవుతున్న పేదవాళ్లకి చీకటిని తొలగించుకుని రంగుల లోకాన్ని చూడాలని ఆశపడే చిన్నారులకి ఆ హాస్పిటల్ అంటే ఓ నమ్మకం, అక్కడున్న డాక్టర్ అంటే ఓ ధైర్యం. లక్షల మందిలో వెలుగులు నింపిన ఆ ధైర్యం పేరే డాక్టర్ మాడేకర్ భాస్కర్. మందుల కన్నా ఓ మంచి మాటతో పేషెంట్ జబ్బుని నయం చేయొచ్చు అని నమ్మే వ్యక్తి భాస్కర్ గారు. ఆయన దగ్గరకొచ్చే పేషెంట్ల కష్టసుఖాల్ని అడిగి తెలుసుకునేవారు. ఇలా అడిగి తెలుసుకుంటున్నప్పుడే ఆయనకు ఒక విషయం తెలిసింది. అదేంటంటే, ఎంతో మంది చూపు తగ్గి వైద్య ఖర్చులకు భయపడి హాస్పిటల్ వరకు రాలేకపోతున్నారు అని. ఈ మాట ఆయన్ని ఆలోచింపచేసింది. మరి ఆ తర్వాత ఈ ఆలోచనకు ఆయన ఏం చేశారు అనేది తెలుసుకుందాం చైతన్య స్ఫూర్తిలో.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు. నేను మీ ఆర్జీ నాగమణి. డాక్టర్ భాస్కర్ గారికి వచ్చిన ఆలోచన ఏంటంటే, పేదలకి ఉచితంగా కంటి ఆసుపత్రిని ప్రారంభించాలి అని. తన స్నేహితుడితో ఈ ఆలోచనను షేర్ చేసుకుని భాస్కర్ గారు ఎటు లయన్స్ క్లబ్ మెంబర్ అవటం వల్ల 1988లో 50 పడకలతో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డాక్టర్ భాస్కర్ మాడేకర్ అనే ఉచిత కంటి ఆసుపత్రి సేవా ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. అది మొదలుకుని ఇప్పటి వరకు దాదాపు 9 లక్షల మందికి కంటి వైద్యాన్ని అందిస్తే, అందులో 1.5 లక్షల మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేశారు. దీనికోసం అప్పటి కలెక్టర్ గారు 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఇచ్చారంట ఈ సేవా ట్రస్ట్ కోసం. మరి ఇంకా మాట్లాడుకుందాం భాస్కర్ గారి స్ఫూర్తిదాయకమైన సేవా దృక్పథం గురించి. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. నేను మీ ఆర్జీ నాగమణి. కరీంనగర్ చుట్టుపక్కలున్న ఎన్నో ఊళ్లకి ఈ ట్రస్ట్ ద్వారా బస్సుల్ని ఏర్పాటు చేసి అవసరమైన వారిని నేరుగా హాస్పిటల్కి తీసుకొచ్చి వైద్యం చేసి అదే బస్సులో మళ్లీ వాళ్ల ఇంటికి దించేస్తారు. ఇలా వారంలో 3 రోజులు శిబిరాల్ని ఏర్పాటు చేసి కంటికి సంబంధించి ఎలాంటి సమస్య అయినా ఎంత ఖర్చైనా సరే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వైద్యం చేస్తారు. ఈ రోజుల్లో మరి ఇలా వైద్యం చేసే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లల కంటి సమస్యల కోసం క్యాంప్స్ నిర్వహిస్తారు. ఇలా 10,000కు పైగా శిబిరాలను ఏర్పాటు చేసి ఎందరికో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ భాస్కర్ గారు.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. కొన్ని ట్రస్టుల నుండి ఫండ్స్ తీసుకుని ఈ సేవా ట్రస్ట్ ని రన్ చేస్తున్నారు భాస్కర్ గారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్ కి ధీటుగా లేటెస్ట్ వైద్య పరికరాలతో కార్పొరేట్ హాస్పిటల్ కి ఏమాత్రం తీసిపోని విధంగా వైద్యం చేయడమే కాదు, మళ్లీ చూడగలుగుతానా, చూపొస్తుందా, ఇలా ఎన్నో అనుమానాలతో హాస్పిటల్ కి వచ్చే వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు డాక్టర్ భాస్కర్. నేత్రజ్యోతి పథకం ద్వారా పెళ్లిరోజు, పుట్టినరోజు లాంటి వేడుకలకి ఒక మంచి పని చేయాలనే ఆలోచన వస్తే డబ్బిచ్చి కూడా మనం పరోక్షంగా సాయం చేయొచ్చు. ఇలాంటి డాక్టర్స్ ని చూసినప్పుడు మనసు సంతోషంతో పొంగిపోతుంది. సాటివారికి సేవ చేయాలనే సంకల్పంతో వెనకడుగు వేయకుండా నడుపుతున్న భాస్కర్ గారు ఎందరికో స్ఫూర్తిదాయకం.

ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 12:30 కావలసింది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులను ముగించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది.

0: వింబుల్డన్ టెన్నిస్ లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. 3 దేశాల పర్యటనలో మొదటి భాగంగా మోదీ ఈ నెల 6 నుండి 8 వరకు ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఇండోనేషియా అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పర్యటన 2వ భాగంలో మోదీ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు వెళ్లారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి 3వ భారత ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ భారత ఆస్ట్రేలియా సీఈఓల ఫోరంలో కూడా పాల్గొన్నారు. ఈ 3 దేశాల పర్యటనలో చివరిగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఈ నెల 10 నుండి 11 వరకు ఆక్లాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో చర్చలు జరిపారు. ఆక్లాండ్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీ, భారత్ న్యూజిలాండ్ల భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.
1: భారత్ ఆర్ న్యూజిలాండ్ కే రిస్తే మే యాదే భీ హై, దోస్తీ భీ హై, వాల్యూస్ భీ హై ఔర్ ఏక్ కమిట్మెంట్ భీ హై. భారత్ న్యూజిలాండ్ కీ యహీ వాకా ఏక్ నయీ యాత్రా పర్ నికల్నే కే లియే తయార్ హై. హమారే సామ్నే అవసరోం సే భరా ఖులా సముద్ర హై, హవాయే హమారే సాథ్ హై, సమందర్ కీ విశాల్ లహరే హమారే సాథ్ హై, ఇచ్ఛా శక్తి కా నీలా ఆస్మాన్ హమారే సాథ్ है. पाने को काफी कुछ है और मैं जानता हूं हम सफल होंगे.
0: ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులు ముగించింది. ఈ పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, శాసనసభ్యులు, రాజ్యాంగ నిపుణులు, ప్రభుత్వ రంగ సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు, మీడియాతో చర్చలు జరిపింది. మొదటి రోజున కమిటీ ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, రాజ్యాంగ నిపుణులు, రాష్ట్ర ఎన్నికల సంఘం, గోవా విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశమైంది. నిన్న ముగింపు రోజున కమిటీ గోవా శాసనసభ స్పీకర్ డాక్టర్ గణేష్ గాంకర్, ప్రతిపక్ష నాయకుడు యూరి అలెమావో, వివిధ రాజకీయ పార్టీల శాసనసభ్యులతో చర్చలు జరిపింది. పర్యటన సందర్భంగా కమిటీ చైర్మన్ పార్లమెంటు సభ్యుడు పిపి చౌదరి మాట్లాడుతూ, ఏకకాల ఎన్నికల వల్ల పాలన బలోపేతమవుతుందని, వ్యయం తగ్గుతుందని, తరచుగా జరిగే ఎన్నికల వల్ల కలిగే అంతరాయాలు తగ్గుతాయని చెప్పారు. దేశవ్యాప్త సంప్రదింపుల్లో భాగంగా కమిటీ తదుపరి లక్నోలో పర్యటిస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా మంత్రి ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రచారంలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా 1.25 కోట్ల పైగా మొక్కలు నాటుతున్నారు. ఈ డ్రైవ్ కింద అటవీ శాఖ వన్ కవచ్ నమూనాను ఉపయోగించి అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో దాదాపు 60 లక్షల స్థానిక జాతుల మొక్కలు నాటనుంది. యెమెన్కు ప్రయాణించే భారతీయ పౌరులపై కొన్ని షరతులు విధిస్తూ 2017లో జారీ చేసిన నోటిఫికేషన్ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉపసంహరించుకుంది. యెమెన్లో అంతర్యుద్ధం, సాయుధ ఘర్షణల కారణంగా భద్రతా వాతావరణం క్షీణించడంతో ఆ దేశానికి భారతీయ పౌరుల ప్రయాణాలను నియంత్రించడానికి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అయినప్పటికీ అత్యవసరం కాని ప్రయాణాల కోసం యెమెన్కు వెళ్లవద్దని భారతీయ పౌరులందరికీ సూచించింది. ఒకవేళ ప్రయాణం తప్పనిసరి అయితే స్థానిక భద్రతా పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన తర్వాతే వెళ్లాలని, తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు ప్రయాణించడాన్ని ఖచ్చితంగా నివారించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. గుర్తింపు పొందిన

0: మినహాయింపు ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టులను నడుపుతున్న సంస్థలు తమ స్థితిని క్రమబద్ధీకరించుకోవడానికి ఇది ఒకేసారి లభించే సువర్ణ అవకాశం. ఈ పథకం 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇన్కమ్టాక్స్ యాక్ట్ 1961 కింద గుర్తింపు పొంది ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టును నిర్వహిస్తున్న సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హత కలిగిన సంస్థలు సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా అధికారిక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్ జానకి కర్ణాటకలోని మైసూర్లో నిన్న మరణించారు. 6 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సినీ ప్రస్థానంలో కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో దాదాపు 48,000 పాటలు పాడారు. ఆమె ఎన్నో తరాల చలనచిత్ర తారలకు తన గొంతునందించారు. ఇళయరాజా, ఎంఎస్ విశ్వనాథన్, కెవి మహదేవన్, ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులతో కలిసి ఆమె పనిచేశారు. ఎస్ జానకి మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణం సంగీత సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటన్నారు. వివిధ భాషల్లో ఆమె పాడిన పాటలు మంచి ఆదరణ పొందాయని కొనియాడారు. ఈ శోక సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, యావత్ సంగీత ప్రపంచానికి మోదీ తన సానుభూతిని తెలియజేశారు. వింబుల్టన్ టెన్నిస్లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 ఆటగాడు జానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడతారు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. మహిళల డబుల్స్ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. నిన్న లండన్లోని సెంటర్ కోర్టులో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 21 ఏళ్ల లిండా నోస్కోవా తోటి చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాను 6-2, 5-7, 6-3 తేడాతో ఓడించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకుంది. రానున్న 4 రోజుల పాటు దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చని పేర్కొంది.
1: We have given orange alert for next 2 days, and for Assam Meghalaya is a red alert. After 2 days, heavy rainfall activity likely to continue over these subdivisions. And if you talk about the another part of country, we are not expecting any significant rainfall. Rainfall activity is likely to be subdued over South Peninsular India, Central India, West Central India, and plains of Northwest India. Heavy rainfall activity, if we talk about Northwest India, may occur over Northern Punjab, Northern Haryana during next 2 days, and over Uttarakhand, it may occur for next 6-7 days.
0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులను ముగించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. వింబుల్డన్ టెన్నిస్లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:40. లేటెస్ట్ సూపర్ హిట్స్ విందాం. కార్యక్రమంలో ముందుగా పెద్ద చిత్రానికి మోహిత్ చౌహాన్ పాడిన పాట బాలాజీ గీతం, ఏఆర్ రెహమాన్ సంగీతం.

ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట మనశంకర వరప్రసాద్ గారు చిత్రం నుండి భీమ్ సిసిరోలియో సంగీతాన్ని అందించి మధుప్రియతో కలిసి పాడిన పాట అనంత శ్రీరామ్ గీతం.

0: నాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ఖుషి చిత్రం నుండి. సిద్ శ్రీరామ్, చిన్మయ్, మదన్ గానించేశారు. శివ నిర్వాణ గీతానికి హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం.

ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. వినపతిన పాట అనగనగా ఒక రాజు చిత్రం నుండి నవీన్ పోల్శెట్టి నూతన మోహన్ గాన్ చేసిన పాట చంద్రబోస్ గీతానికి మిక్కిజి మేయర్ సంగీతం.

0: cago encima.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: లేటెస్ట్ సూపర్ హిట్స్లో ఇప్పుడు వినబోతున్న పాట బ్యాండ్ మేళం చిత్రం నుండి. రామ్ రాథోడ్, ఆదిత్య బావరాజు గానం చేశారు చంద్రబోస్ గీతానికి, విజయ్ బుల్గానన్ సంగీతం.

లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా సాయి అభ్యంకర్ పాడిన పాట డూట్ చిత్రం నుండి రామజోగి శాస్త్రి గీతానికి సాయి అభ్యంకర్ సంగీతం. ఈ పాట తర్వాత ప్రాంతీయ వార్తలు వింటారు.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:10 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. విద్య వైద్య రంగాలకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ అన్నారు. రోడ్లు అభివృద్ధికి సూచికలని, వాటికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని ప్రాంతాలను కలిపే విధంగా రోడ్ల నిర్మాణం జరుగుతుందని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలోని కాచిగూడ డివిజన్లో నిర్వహించిన పాదయాత్రలో ఆయన మాట్లాడారు. ప్రతి శని ఆదివారాలు బస్తీల్లో పర్యటించే కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలిసి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుంటున్నట్లు చెప్పారు. హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ మాత్రమే కాదని, వాస్తవ హైదరాబాద్ బస్తీల్లోనే ఉందని అన్నారు. వర్షాకాలం వచ్చినా రోడ్ల మరమ్మతులు చేయలేదని, వీధి లైట్లు వెలగక బస్తీలు చీకటిమయమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని జీహెచ్ఎంసీ జలమండలి అధికారులు వెంటనే స్పందించాలని కూడా కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లు

0: వస్తున్నా అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. అంతకుముందు కచ్చిగూడలో కిషన్ రెడ్డికి మహిళలు కార్యకర్తలు పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర మధ్యలో ఆయన ఒక స్థానిక టిఫిన్ సెంటర్లో ఆగి ప్రజలతో ముచ్చటిస్తూ టీ తాగారు. అనంతరం తన టీ బిల్లును స్వయంగా ఫోన్పే ద్వారా చెల్లించి సామాన్యుడిలాగా ప్రజల మనసును గెలుచుకున్నారు. విద్యా వైద్య రంగాలకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ చెప్పారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 30 పడకల అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణం పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వట్పల్లి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయాల ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల బ్యారేజీల అవసరం లేకుండానే నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంటే వేల కోట్ల రూపాయలతో వాటిని ఎందుకు నిర్మించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు పాల్పడి ఇప్పుడు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందని ఆయన ఆరోపించారు. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీగా అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే విశ్రాంత ఇంజనీర్లతో ఏర్పడిన కమిటీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణాన్ని గతంలోనే వ్యతిరేకించిన వారు ఇప్పుడు భిన్నంగా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ రాజకీయాలకు అతీతంగా సాగుతుందని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ స్పష్టం చేసింది. అమరజ్యోతి స్మారక ప్రాంగణంలో నిన్న తెలంగాణ ఉద్యమ జేఏసీ స్టీరింగ్ కమిటీ నాయకులతో కమిటీ సమావేశమైంది. ఉద్యోగ సంఘాల నుంచి పాల్గొన్న ప్రతినిధులు ఉద్యమం నాటి పరిస్థితులను పంచుకున్నారు. ఉద్యమకారులకు ప్రశంసా పత్రాలు, ఇళ్లు లేని నిరుపేద ఉద్యమకారుల కుటుంబాలకు 250 గజాల స్థలం, వృద్ధాప్య పింఛన్లు, ఉచిత కార్పొరేట్ వైద్యం కోసం ప్రత్యేక హెల్త్ కార్డులు అందించాలని, ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె కేశవరావు సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్లో అర్హులైన ఓటర్లందరి పేర్లు బీఎల్ఓలు నమోదు చేయించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జుపల్లి కృష్ణారావు అన్నారు. మంచిర్యాలలో ఎస్ఐఆర్పై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడుతూ,
1: రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ సార్, దేశంలో ఎప్పుడైతే ఇంటెన్సివ్ ఓటర్ లిస్ట్ సమగ్రంగా చేసే కార్యక్రమం జరిగిందో, ఎవరైతే చనిపోయిన వాళ్ళ పేరుంటే తీసేయడం, డబుల్ నేమ్స్ ఉంటే తీసేయడం, ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు, ఒక ఓటు కూడా తొలగించబడకుండా ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం.
0: డిజిటల్ గవర్నెన్స్ లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వ అధికారులు ఉద్యోగులకు కృత్రిమ మేధస్సుపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను రాష్ట ప్రభుత్వం ప్రారంభించింది. ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క దిశానిర్దేశంలో ప్రణాళిక శాఖ టీజీ మ్యాథ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రాక్టికల్ ఏఐ, జనరేటివ్ ఏఐ అంశాలపై శిక్షణ అందిస్తారు. ప్రభుత్వ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా ప్రజలను చేరవేయడం, పరిపాలనలో ఏఐ వినియోగాన్ని విస్తరించడమే దీని లక్ష్యమని అధికారులు చెప్పారు. భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన టీజీ మ్యాథ్ ఇప్పటికే 180కి పైగా ఏఐ స్టార్టప్లకు ప్రోత్సాహం అందిస్తూ రాష్ట్రంలో కృత్రిమ మేధస్సు ఆవిష్కరణలకు కేంద్రంగా నిలుస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రోడ్లు అభివృద్ధికి సూచికలని, వాటికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని ప్రాంతాలను కలిపే విధంగా రోడ్ల నిర్మాణం జరుగుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మునుగోడు రోడ్డు పరిధిలో సుమారు 76 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. గత 10 ఏళ్లలో నెక్రేకల్ వెనుకబాటు గురైందని, తమ ప్రభుత్వ హయాంలో అత్యధిక నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. బీబీనగర్ నడికుడి మార్గంలో డబుల్ ట్రాక్ నిర్మాణం వల్ల రాకపోకలకు అంతరాయం లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా ఆర్ఓబీల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి చెప్పారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ఎస్ జానకి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్, తన మధుర గానంతో కోట్లాది మంది హృదయాలను అలరించిన అపూర్వ గాయని జానకి అని కొనియాడారు. మరోవైపు భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గానంతో దశాబ్దాల పాటు శ్రోతలను అలరించిన గానకోకిల ఎస్ జానకి మరణం ఎంతో విచారకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆమె ఆలపించిన వేలాది పాటలు, వైవిధ్యభరితమైన స్వరాలు తరతరాలకు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు. చట్టవేత్త

0: రేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఛా హెచ్చరించారు. మంచిర్యాలలో నిన్న రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించిన సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,
1: తప్పు కనిపిస్తే తప్పకుండా కఠిన చర్య ఉంటది. నేను ఎవరికి విన్నాము, ఎవరికి క్షమించుకోలేము. ఒక మనిషి చేసిన తప్పుతో 10 మందికి బాధ ఉంటది. ముఖ్యమైన ఉద్దేశం మీ అందరికి ఒక కరెక్ట్ దారి. ఇప్పుడు రీసెంట్ గానే మనకు చాలా ఉపాధి వస్తుంది. ఆ ఉపాధిలో మీరు తయారీ చేసి మీరు ప్రిపేర్డ్ గా ఉండి భాగం తీసుకుంటే మీకు సక్సెస్ ఉంటది.
0: వరి పంట కంటే ఆయిల్ పామ్ సాగు చేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చునని రాజన్న సిరిసిల్ల జిల్లా ఓబులాపూర్ గ్రామానికి చెందిన రైతు తాట్ల లక్ష్మీ నర్సయ్య చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ లక్ష్మీ నర్సయ్య,
2: నేను 4 ఎకరాలు పెట్టా, 200 మొక్కలు పెట్టినా. వరి పంట కంటే చాలా ఉన్నతమైనటువంటి పంట. వరి పంటలో ఉన్నటువంటి నష్టాలు దీంట్లో ఉండవు. ఈ గాలి వానలకు, తుఫానులు, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉండవు. చాలా బాగుంది. 1 టన్ను వచ్చినా 20,000 వరకు తప్పకుండా వస్తాయి. మంచి ఆదాయము. దీని వైపు ఆలోచించి రైతులు పెట్టుకుంటే చాలా మంచిది.
0: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నడిచే జంతు వధశాలలో కాకుండా సొంత పశువుల పాకలో అపరిశుభ్ర వాతావరణంలో జబ్బు పడిన గొర్రెల మేకలను నిబంధనలకు విరుద్ధంగా వధిస్తూ విక్రయిస్తున్న వ్యాపారిపై జనగామ మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ 1,00,000 రూపాయలు జరిమానా విధించారు. ఈరోజు జనగామ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని మాంసం విక్రయ కేంద్రాలపై ప్రత్యేక తనిఖీ నిర్వహించారు. పరిశుభ్రత లేని మాంసాన్ని స్వాధీనం చేసుకుని నిబంధనలు పాటించకుండా అక్రమంగా వ్యాపారం కొనసాగించిన వ్యాపారికి జరిమానా విధించారు. రైతు డిస్కామ్ ఏర్పాటుకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి లైసెన్స్ జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి 4 నెలల్లోగా సంస్థ కార్యకలాపాలు ప్రారంభించాలని ఆదేశించింది. 3 నెలల్లోగా సమగ్ర వ్యాపార ప్రణాళిక సమర్పించాలని కూడా సూచించింది. 6 హత్యల కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పీర్ రాజ్ కుమార్ అచూకీ తెలిపిన వారికి 2,00,000 రూపాయల నగదు బహుమతి అందజేస్తామని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రకటించింది. నిందితుడు అరెస్టుకు దారితీసే విశ్వసనీయ సమాచారం అందించే వారికి ఈ బహుమతి ఇవ్వనున్నట్లు తెలియజేసింది. సమాచారాన్ని 8712665324 అనే నంబర్లో చేవెళ్ల పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చు. 8712665324 అనే ఫోన్ నంబర్కి సమాచారం అందించాలి. అభయహస్తం పథకం కింద ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై మెయిన్స్ పరీక్ష అర్హత సాధించిన వారు తెలంగాణ ప్రాంతం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని సింగరేణి సంస్థ సూచించింది. విశేషాలు మరొకసారి. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విమర్శించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. విద్యా వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పారు. రోడ్లకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని ప్రాంతాలను కలిపే విధంగా రోడ్ల నిర్మాణం జరుపుతామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:20 షోర్ టైం కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మరి మీరందరూ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. మీకు తెలిసిన నెంబర్ అయినప్పటికీ మరొకసారి కొత్త వారి కోసం మేము అడిగిన ప్రశ్నలకి మీరు సరైన సమాధానాలని హైదరాబాద్ కోడ్ 0400 జత చేసి 2324 8522 నెంబర్కి వాట్సప్ ద్వారా సందేశాన్ని పంపించవచ్చు. షో టైం కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

షో టైం కార్యక్రమం వింటున్నాం మనం. షో టైం కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ నేను ముందుగా అడిగే ప్రశ్న ఏంటి అంటే, సంగీత దర్శకులు రమణ గోగుల, హీరో పవన్ కళ్యాణ్ వీరిద్దరి కాంబినేషన్లో ఎన్ని సినిమాలు వచ్చాయి? ప్రశ్న మీకోసం మరొకసారి, సంగీత దర్శకులు రమణ గోగుల, హీరో పవన్ కళ్యాణ్ వీరిద్దరి కాంబినేషన్లో ఎన్ని సినిమాలు వచ్చాయి? మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని మా వాట్సాప్ నెంబర్కి పంపించేసేయండి, 0402324085.

కార్యక్రమంలో ముందుగా నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న రమణ గోగుల పవన్ కళ్యాణ్ వీరిద్దరి కాంబినేషన్లో ఎన్ని సినిమాలు వచ్చాయి అని. మరి సరైన సమాధానాన్ని పంపించారు పిర్జాదిగూడ నుండి శ్రీనివాస్, పద్మావతి శిల్ప ప్రసాద్ రేఖ, నాయక్ చెంచల్గూడ నుండి, గజ్వేల్ నుండి వెంకటేష్ సుగుణ, రాంప్రసాద్ రామచరణ్, నర్సంపేట నుండి బాలకృష్ణ, కొత్తపల్లి నుండి భూమన్న, సరస్వతి నగర్ ఆదిలాబాద్ నుండి వీరు, శ్రీనివాసరావు కోదాడ నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, శాస్త్రి ఉమా కార్తిక్ పంజాగుట్ట నుండి, నగరం నుండి జాన్సీకృష్ణ నిహారిక, రాజన సిరిసిల్ల రుద్రవరం నుండి నర్సింగ్, కల్వకుర్తి నుండి కళ్యాణ్, భూదాన్ పోచంపురం నుండి మార్కండేయ అనిత, బ్రహ్మయ్య కర్నూలు నుండి, నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, జోగులాంబ గద్వాల్ నుండి ఆనందరావు, ప్రదీప్ కుమార్ జ్ఞానేశ్వర్ రూప, ఇంకా అప్పలరాజు పెడన నుండి, పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి, నార్కట్పల్లి మండలం నెమ్మరి నుండి, వెంకటేశం హేమలత, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుండి, ఇంకా బుచ్చయ్య తరాలపల్లి నుండి, వరంగల్ ఎల్వి నగర్ నుండి, ఊర్మిళ సతీష్ చోడవరపు నాగేశ్వరరావు, గీతానగర్ హైదరాబాద్ నుండి, సంతోష్ బెంగళూరు నుండి, ఇంకా ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి. చాలామంది రాంగ్ ఆన్సర్ కూడా పంపించారు. ఉప్పల్ నుండి యశశ్రీ, శాలిని, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, మంచిర్యాల నుండి చంద్రముగిలి పద్మారాణి, అక్షర కృప, ఇంకా భూమేశ్వర్ వెల్లుల్ల నుండి, గణేష్ వేదవతి నిజామాబాద్ నుండి, నార్కట్పల్లి మండలం నెమ్మరి నుండి, అజయ్ కుమార్ పావని, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, సరిత ఫ్రమ్ నిజాంపేట నుండి, ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, బౌరంపేట నుండి సంతోష్ సుప్రియ, హంపాపురం విలేజ్ నుండి చిరంజీవి నాగభూషణం నారాయణ స్వామి, పంతాడి శ్రీనివాస్ మోరిపల్లి నుండి, భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఏనుగల్ నుండి, ఇంకా వెంకట్రెడ్డి లక్కవరం నుండి, మధుకర్ నందిపేట నుండి, వీరంతా సరైన సమాధానాన్ని పంపించారు. ఇంకా శ్రీకాకుళం నుండి భాస్కర్ సరైన ఆన్సర్ ఏంటంటే 4 సినిమాలు వచ్చాయి. 4 సినిమాలు ఏంటంటే తమ్ముడు, బద్రి, జానీ, అన్నవరం.

షోటైం వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే నాగమణి. మరి షోటైంలో నేను మిమ్మల్ని అడగబోయే రెండో ప్రశ్న ఏంటంటే, ఇది మూవీస్కి సంబంధించి అయితే కాదు, జనరల్ నాలెడ్జ్ అనమాట. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ప్రశ్న మీకోసం మరొకసారి, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు?

షో టైంలో రెండో ప్రశ్నగా నేను మిమ్మల్ని అడిగాను, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని. మరి దీనికి సరైన సమాధానాన్ని పంపించేశారు తిలక్నగర్ నుండి మానస, అనిత గజ్వేల్ నుండి ఉప్పలుండి శివపార్వతి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి యశోద మురహరి, సికింద్రాబాద్ నుండి రమణి సుబ్బారావు, సుస్మిత హనోజిపేట్ నుండి హర్షిణి, ఆదిలాబాద్ నుండి నర్కట్పల్లి నెమ్మరు నుండి వెంకటేశం, హెమలత, ఆధుని ఆర్మూర్ నుండి రాధ, పెడల నుండి అప్పలరాజు, మధుకర్, నందిపేట నుండి భూదాన్ పోచంపల్లి నుండి మార్కండే అనిత, నగరం నుండి జాన్సీకృష్ణ నిహారిక, దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు నుండి నర్సంపేట నుండి బాలకృష్ణ, పిర్జాదిగూడి నుండి శ్రీనివాస్, వెంకటేష్, పులిపాటి సత్యవతి, మహబూబ్ నగర్ నుండి, ఇంకా శ్యామ్లాల్ జానకంపేట నుండి, చోడవరపు సాయి మన్విత్ గీతానగర్ నుండి పంపించారు, ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుండి, జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి ఆనందరావు, ప్రదీప్ కుమార్, జ్ఞానేశ్వర్, రూప, రీతు, ఇంకా నారపల్లి నుండి అవినాష్, ఉప్పల్ నుండి యశస్వి, శాలిని రంగారావు, బోడు

0: నుండి విజయ్ కుమార్ చందా నగర్ నుండి, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుండి, ఇంకా భవిన్ ఫ్రమ్ నిజాంపేట నుండి, నెమ్మరు నుండి అజయ్ కుమార్ పావని, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, గణేష్ వేదవతి నిజామాబాద్ నుండి, పాలంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి, బబ్లు రేణుక దుబాయ్ నుండి, రేణుక గోపరాజు కడప నుండి, సూర్యప్రశాంత్ ఉప్పల్ నుండి, రుద్రవరం నుంచి రాపర్తి నర్సింగ్, బబ్లు రేణుక వీరంతా పంపించిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ పంపిస్తున్నారు. బుచ్చయ్య తరాలపల్లి నుండి, హంపాపురం విలేజ్ నుండి చిరంజీవి నాగభూషణ్, కనాజీగూడ ఇంద్రానగర్ నుండి శ్రీనివాస్ పద్మావతి వీరంతా పంపించారు. ఇంకా చాలా మెసేజెస్ అయితే మనకి వస్తూనే ఉన్నాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అడిగాను, మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆంథోనీ ఆల్బనీస్.
1: మనస్సు మాది.

షో టైంలో మూడో ప్రశ్న కూడా నేను మిమ్మల్ని ఇప్పుడు అడిగేస్తున్నాను. మూడో ప్రశ్న ఏంటి అంటే, లక్ష్మీ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ప్రశ్న మీకోసం మరొకసారి, లక్ష్మీ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?

మూడవ ప్రశ్నగా నేను మిమ్మల్ని అడిగాను, వెంకటేష్ నటించిన లక్ష్మీ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మోరపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, ఇంకా ఉప్పల్ నుండి యశశ్రీ, శాలిని, పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, మహబూబ్ నగర్ నుండి కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి నార్కట్పల్లి నెమ్మర నుండి అజయ్ కుమార్, పావని బ్రహ్మయ్య కర్నూలు నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం, ఇంకా భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ అనిత, నిజాంపేట నుండి గణేష్ వేదపతి, నందిపేట నుండి వెంకటేష్, రేణుకా గోపరాజు కడప నుండి, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, గద్వాల్ జిల్లా నుండి ఆనందరావు ప్రదీప్ కుమార్ జ్ఞానేశ్వర్ రూప, హంపాపురం విలేజ్ నుండి చిరంజీవి నాగభూషణ, సుమన్ శిరీష కిస్మత్పూర్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఉప్పల్ నుండి కౌశిక్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా బల్కంపేట నుండి రాము, శంకర్ భీమ్గల్ నుండి, గీతానగర్ నుండి రమాదేవి, నెమ్మల నుండి వెంకటేశం హేమలత, మధుకర్ నందిపేట నుండి, పెడన నుండి అప్పలరాజు, ఆర్మూరు నుండి వేణుమాధవ్ రాధ, ఉప్పల్ నుండి శివపార్వతి, గజ్వేల్ నుండి అనిత, తిలక్ నగర్ నుండి మానస, ప్రొదుటూరు నుండి దస్తగిరి సంధ్య, బాలకృష్ణ నరసంపేట నుండి, పిర్జాదిగూడ నుండి శ్రీనివాస్, వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. మరి కరెక్ట్ సమాధానం ఏంటంటే మణిశర్మ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు వెంకటేష్ నటించిన లక్ష్మీ మూవీకి.

0: మీరు ఇంతవరకు షో టైం విన్నారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఇంగ్లీష్లో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలలో నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఇప్పుడైతే ఇంగ్లీష్లో వార్తలు.

మీరు విన్న ఆ పాట ప్రేమ కథ. చిత్రంలోనిది రాజేష్ అనురాధ శ్రీరామ్ గానం చేశారు. సిరివేనెల గీతానికి సందీప్ చౌతా సంగీతం. శక్తిశీలి వింటున్నారు, నేను మీ ఆర్జీ నాగమణి. పని చేయడం అంటే ఓ సరదా ఆమెకి, అలసటంటే ఎరగని స్త్రీ శక్తికి ఓ రోజు విసుగొచ్చింది. చేసే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి తనకసలు ఏం కావాలి అనే ప్రశ్న వేసుకుంది. అప్పుడే ఆమెకి ఓ దారి కనిపించింది. ఆ దారిలో వెళ్తాను అంటే వద్దమ్మా, గౌరవం ఉండదు, సవాళ్లతో కూడుకున్న పని, ఆ తర్వాత బాధపడతావు, వద్దు అని తల్లి వారించినా సరే తను ఆ దారినే ఎంచుకుంది. ఇంతకీ ఎవరామే, తను ఎన్నుకున్న దారేంటి? మాట్లాడుకుందాం శక్తి సీరిలో.

శక్తిశీలి వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. చిన్నప్పుడు తండ్రి కళను పరిచయం చేశారట. కళలు నాటకాలు వంటి వినోదం లేకపోతే జనాలు ఎలా రిలీఫ్ అవుతారు అనుకుందట. తండ్రి ఓ గాయకుడు, పాటలు పాడి బాణీలు కట్టేవారు. మన ఆల్ ఇండియా రేడియోలోనే పనిచేశారట. అంతేకాదు ఎఫ్ఎం భారత్కి రావటంలో తండ్రి కమల్ గుప్తా పాత్ర కూడా ఉందట. చిన్నప్పటి నుండి తండ్రితో రేడియో స్టేషన్కి వెళ్లి చిన్న చిన్న ప్రోగ్రామ్స్లో పాల్గొని కొద్ది కొద్దిగా డబ్బుల్ని సంపాదించేది. చదువుకునే రోజుల్లోనే డాన్స్, పాశ్చాత్య నృత్య రీతులు, నాటకాలు, డిబెట్టింగ్, ఇలా ప్రతి దాంట్లోనూ తనకు టాలెంట్ ఉంది. అయినా కూడా ఇదంతా కాదని నటననే ఎంచుకుంది. మరి ఆమె ఎవరు? ఆమె ఎవరంటే ఆమె పేరు సయానీ గుప్తా. ఈరోజు శక్తిశీలలో ఈ స్త్రీ శక్తి గురించి మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

శక్తిశీలి వింటున్నారు. బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగిగా పనిచేసే తల్లి కూతుర్ని నటన వైపు వద్దని చాలాసార్లు వారించిందట. అయినా వినకుండా తల్లినే ఎలాగోలా ఒప్పించి పూణేలోని ఎఫ్ఐటిటి నుండి థియేటర్ ఆర్ట్స్లో కోర్సు పూర్తి చేసి థియేటర్ ఆర్టిస్టుగా ప్రయాణం మొదలుపెట్టింది. తర్వాత secondmarriage.com తో సినిమాలు, వెబ్ సిరీస్లోకి అడుగుపెట్టారు. ఇలా తన ప్రయత్నాల్ని తన విజయం వైపుగా బాటలు వేసుకున్నారు. తర్వాత మరి తన ప్రయాణం ఎలా సాగింది మాట్లాడుకుందాం శక్తిశీలిలో.

శక్తిశీలి వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. కోల్కతాలో పుట్టి పెరిగిన సయానీ గుప్తా అలా సినీ పరిశ్రమలోకి ప్రవేశించాక ఎన్నో అవకాశాలని దక్కించుకుంటూ వస్తోంది. తనకు గుర్తింపు తెచ్చింది మాత్రం మార్గరిటా విత్ ఎస్

ఇందులో కానుం పాత్ర. తను పోషించిన పాత్రలన్నీ కూడా సవాళ్లతో కూడుకున్నవే. నిజ జీవిత కథల్ని కళ్ల ముందుకి తెస్తూ ఉంటారు, సహజంగా నటిస్తారు. కాబట్టి ద హంగ్రీ పార్చ్లిచెస్ సినిమాలు సయానీ గుప్తకి అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టాయి. అంతేకాదు టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, టెంపురా ఫిల్మ్ ఫెస్టివల్, IFFLA వంటి చోట్ల ప్రదర్శితమయ్యాయి కూడా. ఇంకా మాట్లాడుకుందాం నటి సయానీ గురించి, తను సాధించిన అరుదైన గొప్పతనం గురించి శక్తి సిరిలో.

శక్తిశీలి వింటున్నారు. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. నటిగానే కాకుండా ఆర్టికల్ 15 ఫోర్ మోర్ షూట్స్ ప్లీజ్లో పాటలు కూడా పాడారు. ఎస్ఏఏ దక్షిణాసియా సంస్కృతి, కళలు, నాయకత్వం, వివిధ అంశాల్లో ప్రభావం చూపిన వ్యక్తుల్ని ఎంపిక చేసి వారు చూపిన

ప్రతిభకు గుర్తుగా పురస్కారాల్ని అందజేస్తుంది. అలా ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయురాలిగా అంతర్జాతీయ గుర్తింపు లభించింది సయానీ గుప్తాకి. మరి ఆ అంతర్జాతీయ గుర్తింపు ఏంటో మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

శక్తిశీలి వింటున్నారు. ఇందుకీ ఎస్ఎస్ఏ అందించిన ఆ అరుదైన గౌరవం ఏంటి? ఏంటంటే, సయానీ ప్రతిభకు గుర్తుగానే హార్వర్డ్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ వారు హార్వర్డ్ సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఎంపిక చేశారు. తను పూణేలో ఎఫ్టీఐఏలో చదువుకునేటప్పుడే డైరెక్షన్, ప్రొడ్యూసింగ్, డిజైనింగ్, ఎడిటింగ్ ఇలా ఎన్నో అంశాల్లో సీనియర్లకు హెల్ప్ చేసేవారట. అలా డైరెక్టర్ అవ్వాలనే కోరిక కూడా తనలో బలంగా నాటుకుపోయింది. సయాని గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం శక్తిశీలిలో.

ఇది లేదు ఇది లేదు ప్రతిరోజు నీదే లేరా పడి లేచే కెరటాల సరిజోడి నీవే లేరా ఈ దేశం అందించే ఆదేశం నీకేరా నీ శంఖం.

శక్తిశీలి వింటున్నారు. నిజానికి డైరెక్టర్ కావటం అన్నది తన 17 ఏళ్ల కళ. దాన్ని కూడా నిజం చేసుకున్నారు సయాని. ఆస్మాని పేరుతో షార్ట్ ఫిల్మ్ని కూడా తీశారు. దీనికోసం స్వయంగా కథని రాయటమే కాదు, నిర్మించారు కూడా. ఆ షార్ట్ ఫిల్మ్ వరల్డ్ ఫెస్ట్ హూస్టన్ ఇంటర్నేషనల్, ఇంకా మీమ్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శించబడింది. అలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందటమే కాదు, ఎన్నో అవార్డుల్ని కూడా అందుకున్నారు చాలా తక్కువ టైంలోనే.

శక్తిశీలి వింటున్నారు. ఇలా నటిగా, డైరెక్టర్గా, రచయితగా, నిర్మాతగా ఎన్నో శాఖల్లో తన ప్రతిభను చాటుకుని విజయాన్ని అందుకున్న సయాని భారతీయ సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పిన వారిలో ఒకరు. గెలుపును చూసి పొంగిపోకుండా ఎప్పటికప్పుడు మనల్ని కఠినంగా విమర్శించుకుంటూనే ఉండాలి, అప్పుడే మనలో క్రియేటివిటీ బయటకొస్తుందని చెప్పే సయాని గుప్తా ఎందరికో ఆదర్శం, అభినందనీయం.

0: మీరు ఇంతవరకు శక్తిశీలి విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 3 గంటలు వివిధ భారతి ముంబై కార్యక్రమాలు వింటారు. కొద్ది క్షణాల్లో
1: నాటకం వింటారు. రచన నిర్వహణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సహకారం శ్రీ సి రామ్మోహన్ రావు, సాంకేతిక సహకారం శ్రీ ఐవి రావు. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు పి రామచంద్ర కాశ్యప్, ఎన్వీఆర్ సాంబశివరావు, సి రామ్మోహన్ రావు, జె సదాశివరావు, ఎంవీఎల్ నరసింహారావు, విన్నకోట విజయరామ్, కోట శంకర్రావు, బోయినపల్లి రామారావు, శ్రీమతులు మందలపు ఇందిర, వి కల్పన, మద్దాలి సుశీల, ఎం నాగరత్నమ్మ. వినండి ఆకుపచ్చని కోరికలు నాటకం.
2: ఒరే ఒరే రాఘవ, బాగా నొస్తోందిరా, దిగో చెట్టు దిగురా, తోటవాడు వచ్చేస్తాడు
3: రాయలకు వద్దాం అనుకున్నాను చంద్ర, తక్కువని చాకు పెట్టి గట్టిగా లాగానూ లేదు, గెల మొత్తం పడింది. ఎవ్వరూ గొడవ చేయదు
2: బాబోయ్, చీకటి పడిపోయిందిరా, మా అమ్మ తిడుతుంది, నాన్న కూడాను.
3: ఎవర్రా వానగదు, ఇక్కడే కూర్చుని ఏడు, లేకపోతే నువ్వు కొబ్బరి చెట్టు ఎక్కించింది నువ్వు, గెలపడ్డాక పారిపోయేది నువ్వు ఒక్కటేవేనా, చెట్లు మాక చంపేస్తాను, అందరూ తలో 2 కాయలు తీసుకుని మరీ పొండి.
4: రాఘవా
3: పెద్ద బావ, పొండరా, పొండి పొండి పొండి.
4: ఓరి సన్నాసి విధవా, ఇక్కడ ఆ కుర్ర పీనుగులతో సమానంగా ఆడుతున్నావా, పద అర్జెంటుగా.
3: బావా వర్షంగా ఉంది, కొంచెం ఆగి వెళ్దాం బావా, తడిసిపోదాం.
4: పూరాగా తడిసి కాదు, ములిగి చచ్చాంలే, తండ్రికి కర్మ చేయాల్సిన వాడివి, ఇంకెంత తడవకుండా అయింది. మీ నాన్న చచ్చిపోయాడు,
3: చచ్చిపోయాడా బావా, భయం వేస్తుంది బావా, 2 రోజుల క్రితం ఎక్కడికో వెళ్ళాడని, వచ్చేస్తాడని అమ్మ చెప్పింది. యాక్సిడెంటా?
4: యాక్సిడెంటే మనకి.
3: నాన్న నాన్న నాన్న,
5: పరిగెత్తకు, నేను వస్తున్నాను.

0: రోజుని ఇలా ప్రస్తావించాడేమిటా అని మీరేం అనుకోవద్దు. మీరు అనుమతిస్తే మన కుటుంబ వ్యవహారాలు చిక్కుల్లో ఉన్నాయి గనక వాటి గురించి మాట్లాడాలని ఉంది.
1: అలా అనుకుంటే ఎలాగ తమ్ముడు గారు? మామయ్య గారు ఇంత హఠాత్తుగా ఇంత దారుణంగా అర్ధంతరంగా చనిపోతారని కలగన్నావా? పేకాటలో 2 రోజులు ఏకధాటిగా కూర్చోవడమేమి, ఆ స్టేకులేమి, రూపాయలు కుమ్మరించాలనేసరికి గవ్వర్రాజు ఉడికెత్తిపోయి ఆవేశంగా ఆయన్ని పొడి చేయడమేమి, అయ్యయ్యో ఘోరకలి.
2: నలుగురు కూతుళ్ళను కని పెంచి పెళ్లిళ్ళు చేసి ఈ పట్టీకి పులి అనిపించుకొని ఈ కుర్రవెధవ రాఘవుణ్ణి అనాథన చేసి వెళ్ళిపోయాడు బాబు మీ మామగారు. ఆస్తులు అంతస్తులు అప్పులు ఉన్నాక ఆప్తుల సాగు బాధ కంటే వ్యవహారాలే ముఖ్యం.
0: తప్ప తాతగారు, దుఃఖం దిగమింగుకోవాలి. కుర్రాడు రాఘవుణ్ణి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అతగాడు ఎదిగే నాటికి ఆస్తులు అప్పచెప్పకపోయినా బాధ లేదు, కానీ అప్పులు అంతగట్టకూడదు కదా.
2: ఆయన కామేశం, చిన్నతనంలోనే మంచి లౌకిక ప్రజ్ఞ పట్టుబడింది నీకు, సంతోషం.
1: తాతగారు ఒక్క సంగతి నన్ను మనవి చేసుకునివ్వండి. తమ్ముడు గారు కామేశం గారు వ్యవహర్త గనక ఈ ప్రస్తావన నలుగురు ఉండగానే చేసేయమని నేనే కోరాను.
0: మనిద్దరి తర్వాత అల్లుళ్లకు సమస్యలు లేవండి. వారు హాయిగా ఒకరు ఇంజనీరు ఒకరు డాక్టరు, లక్షలు ఆర్జించుకుంటూ రాష్ట్రాంతరాలు దేశాంతరాలు వెళ్ళిపోయారు. మీది వ్యవసాయం, నాది అక్కరకొస్తుందో పడదోస్తుందో తెలియని రాజకీయ రంగం. సమస్యలుండేది మనకే, అప్పులు ప్రోనోట్ల బాధలు మనకే, పంటల నష్టాలు మార్కెట్ల రేట్లు ఆందోళనలు అన్నీ మనకే.
2: బాబు మీరు ఉభయలు విషయానికి వస్తారా?
0: రాక తప్పదు. మా మామగారు ధర్మాజీరావు గారు పులిలాగా బతికారని మీరే అన్నారు. పులులు అర్ధంతరంగానే గోండ్రిస్తూనే చచ్చిపోతాయి. సరే, వస్తువులు కొన్ని తాకట్టుల్లో ఉన్నాయి, భూములు కూడా కొంతమేరకు వాచా గాని పత్రాల ద్వారా గాని తాకట్టుల్లో ఉన్నట్టు ఇప్పుడిప్పుడే అనుమానంగా ఉంది. మా అత్తగారితో ఎప్పుడన్నా ఏమన్నా మాట వరుస కన్నా ప్రస్తావించి ఉండొచ్చు, అయినా తర్వాత కనుక్కోవచ్చులేండి.
2: కామేశం బాబు, పులులు భార్యతో కాపురం చేస్తున్నట్టు కనిపించి పిల్లల్ని కంటాయి గాని బాధ్యతను వహించవు. దానికేం తెలీదు, తెలిసిందేదో నాకే తెలుసు.
1: మరి ఇంకా సమస్య లేదు. మా మామగారు చేపదులుగా అప్పుడప్పుడు రొక్కం రూపేణా సొమ్ము తీసుకుంటూ ఉండేవారు. నేను తర్వాత చూసుకోవచ్చులేని అడిగేవాణ్ణి కాను. కాస్తో కూస్తో అయితే పోనీ అని అనుకోవచ్చు. నిన్న రాత్రి లెక్కలు చూస్తే 125,000 పైచిలుకు తేలింది.
0: ఏం చెయ్యమంటారు అని నా దగ్గరికి సలహాకి వచ్చారు. పెద్దలుండగా తేల్చేద్దామన్నాను. జగపతి అన్నగారికే కాదు నాకు 25,000 బాకీ పడ్డారు. అటు అమృతవల్లికి 10 ఎకరాల కొబ్బరి తోట రాసిపెట్టారు. ఇహ దానాలని ధర్మాలని గుళ్ళని గోపురాలని ధర్మకర్తృత్వం అని పాపం వారు చాలా నష్టపోయారు. ధర్మకర్త అంటే గుర్తొచ్చింది, గుడి నిమిత్తం వచ్చిన కొన్ని చందాలు, దాతలిచ్చిన కొంత జవహరీ మాట ఏమిటి అని వేణుగోపాలస్వామి ఆలయం కమిటీ మెంబర్లు వచ్చి కూర్చున్నారు. ఏదో ఒకటి చేసేసి అమ్ముకునో ఆర్చుకునో అప్పులు తప్పులు తీర్చేస్తేమట్ట ఆయన.
2: రాఘవుడి చేతికి చిప్ప ఇచ్చి ముష్టికి పంపేయొచ్చు. చూడండి, రాతకోతలు కాగితం కరామత్తులు లేని రుణాలతో మాకు ఏమీ సంబంధం లేదు.
1: మాట అంటే పోయేది కాదు తాతగారు, అబద్ధాలు మా వంశంలో లేవు.
2: అబద్ధాలు వంశాల్లో ఉండవు నాయన, ఆస్తులు కూడబెట్టాలనే బుద్ధుల్లో ఉంటాయి.
0: అరే వీడేడి రాఘవుడు? మీరుంటే చాలండి, మా అత్తగారికి మీ మనవడికి ప్రతినిధులు కదా, ఏం చేద్దామో చెప్పండి.
3: ఎవరది చీకట్లో? ఆగు, ఏమిటి రాఘవ? అమ్మో తప్పు కదూ, గోదాట్లో దూకేద్దామని ఇంటికి పద. ఇంటర్ చదువుకొచ్చాం, ఆ మాత్రం వివేకించకపోతే ఎలాగనైనా. దుఃఖం కష్టం అవమానం వీటిని తట్టుకొని నువ్వు లోకంలో బతకాలి, అవసరమైతే కొట్టుకు తిని బతకాలి. ధర్మాజీరావు పంతులు గారి కొడుకు, పిరికి చావు చావకూడదు నాన్న. నేనున్నాను, నీ కష్టం ఏమిటో నాతో చెప్పు.
4: మీరు మీ ఇంటికి నేను
3: అమ్మని

వెంకటరామయ్య తాతగారు ఉన్నారు, అన్నయ్య గారు జగపతి ఉన్నారు, కుర్రాడైనా రాఘవుడున్నాడు. ఎన్ని చిక్కులొచ్చినా కర్మకు సంబంధించిన తంతు ముగిసింది. 12

0: ఎవరండి, ఎవరు కావాలి?
1: మీ ఇంటికి వచ్చే వాళ్ళందరికీ ఎవరు కావాలో మాకు వారే కావాలి.
0: మీరా?
2: మాట మాట మాట మాట మాట. రాఘవ్ గాని ఇక్కడికి వచ్చాడా?
0: ఏమో నాకు తెలీదు. అమ్మా అమ్మా, వాడి చిన్నబాబు గారు వచ్చి రాఘవ్ గారు ఉన్నాడా అని అడిగారే.
3: నువ్వు చెప్పలేదు కదా.
0: వద్దన్నావు అమ్మా, చెప్పలేదు. ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు.
3: సరే, నేను మాట్లాడతాలే.
4: దండాలు అల్లుడు గారు, ఏమో ఇలా వచ్చారు?
1: చిన్నత్త గారి దర్శనం కోసం వచ్చాను. మాట్లాడే టైం లేదు, రాఘవుడు ఇక్కడికి వచ్చాట కదా, తీసుకువెళ్దామని వచ్చాను.
4: రాఘవ ఇక్కడ లేడు.
1: ఎవరి ఇంటికి పంపించావు?
4: మీ ఆవిడి గారింటికి.
1: ఏ ఒళ్ళెలాగుంది?
4: ఇక మీరు వెళ్ళొచ్చు.
1: వెళ్ళడానికే వచ్చింది. ఇక్కడి నుంచి తీసుకు వెళ్లాల్సినవి, తీసుకు వెళ్ళవలసిన వారిని తీసుకునే వెళ్తాను.
4: అది మీ వల్ల కాదు.
1: అమృతం నీ వినాశనం చేజేతులా తెచ్చుకుంటున్నావు. కొంప కూల్చేస్తా

0: అమ్మా, రాఘవుడు మీ మాటలన్నీ విని ఇప్పుడే వస్తానని పెరడుతలకు తీసుకుని వెళ్ళిపోయాడు. అమ్మా,
1: ఎక్కడికి వెళ్ళాడే బిత్యమహ? ఎందుకు వెళ్ళనిచ్చావే?
0: వాడిని ఏం చేస్తారో ఏమో. ఈశ్వర, నేనేం చేసేది?

హలో విఠల్ గారేనా? నేను శ్యామ్ చందుని. నమస్తే నమస్తే. చిన్న సమాచారం కావాల్సి వచ్చింది. క్లియరింగ్ ఏజెన్సీలోకి కొత్త కుర్రాడు ఎవడో వచ్చాటేమిటి? ఆహా, మీరే పట్టుకొచ్చారా? గుడ్ గుడ్. ఇండివిజువల్గా దూసుకుపోయేట్టున్నాడే. అబ్బే, మరేం లేదు, మా తాలూకు మనిషికి షిప్ మీద స్పేస్ పాడటంలో ఎదురు వచ్చి ఎక్కువ స్పేస్ బుక్ చేశాట. నో నో నో నో, నేను అఫెండ్ అయ్యే ప్రసక్తే లేదు. నేను ఎందుకు ఫోన్ చేస్తున్నానంటే, నాకు అటువంటి కుర్రాడు మా కంపెనీల అభివృద్ధికి కావాలి. మంచి జీతం ఇస్తాను, కమిషన్లు ఇస్తాను. ఓసారి నా దగ్గర పంపండి. వాయిస్ మీ విషయంలో కూడా నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయనుకోండి. ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ.

0: Yes, come in. Mr. Raghava, what can I do for you?
1: You can't do anything for me, sir, because I came here to do something for you.
0: Is it? Fine, fine, fine. Where are you coming from?
1: I'm from this city, Calcutta.
0: I mean, your native state, or place, or what you please.
1: I was from Andhra, a part of Madras province. But now I am from Calcutta. I don't want to label myself with any state, religion, or perhaps caste also.
2: Wonderful, wonderful. You are from Andhra?
1: No, sir. I was.
0: Ah. నీకు నాకు మధ్య ఈ ఇంగ్లీష్ ఎందుకయ్యా బాబు? నేను తెలుగువాణ్ణే. శ్యామర్తి చంద్రరావు శ్యామ్ చంద్రన్ అయిపోయాను. నువ్వు పనిచేసే షిప్పింగ్ కంపెనీ మేనేజర్ విఠల్ రావు నాకు మంచి ఫ్రెండ్. నువ్వేమిటి, గ్రాడ్యుయేషన్ చేసావా?
1: అవును సార్. మీరు తెలుగువారే కావడం నా అదృష్టం. వస్తూనే

0: కొంచెం విసురుగా మాట్లాడానేమో, మన్నించండి.
1: విసురంటి గుర్తొచ్చింది
0: సార్.
1: నువ్వే నాకేదో చేస్తానంటూ వచ్చావు.
0: ఏం లేదు సార్, తమాషా కన్నాను. సాధారణంగా ఏమి చేయదలుచుకొని వాళ్లే వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని ఊత పదంగా అంటారని నాకు తెలుసండి. మీరు ఉద్యోగం ఇస్తే చేస్తాననే ఉద్దేశంతో ఐ కేమ్ హియర్ టు డూ సంథింగ్ ఫర్ యూ అన్నాను.
1: ఫైన్ ఫైన్. ఆ మాత్రం విగరు పొగరు ఉండాలే. చాదస్తంగా అడుగుతున్నాను అనుకోకు. ఇంత దూరం ఉద్యోగం కోసమే వచ్చేసావా? మీ ఫ్యామిలీ అది?
0: ఎక్కువ వివరాలు ఏమీ లేవు సార్. ఇంట్లో చచ్చిపోతాననే భయం కొద్దీ బయట బతుకుదామని పారిపోయి వచ్చేసాను. గతం నాకొద్దు సార్, అదంత గొప్పదైనా సరే మీరు ఇంకా మంచి భవిష్యత్తు చూపించగలరని విఠలరావు గారు మీ దగ్గరికి పంపారు సార్. 4 ఏళ్ల క్రితం హౌరా స్టేషన్లో భయపడుతూ దిగాను. ఏం తెలీదు, భాష రాదు, డబ్బులు లేవు. ఆయన గారు రైలు దిగి ఎవరితోటో తెలుగులో మాట్లాడుతుంటే ఆయన కాళ్ళు పట్టుకుని నన్ను రక్షించమన్నాడు. ఆయన సామాను నేనే మోశాను. నా గురించి, నా కుటుంబం గురించి నా ఏడుపు అంతా చెప్పుకున్నాను. ఆయన నన్ను అగ్ని పరీక్షలు చేశారు, సొంత కొడుకులాగా చూసుకుంటున్నారు. నన్ను ఈ పాటి మనిషిని చేసి నిలబెట్టారు. హీఈస్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ ఫర్ ఎవర్ హీఈస్ మై గైడ్.
1: ఆవేశం, ఆక్రోశం, ఆదర్శం అన్నీ నీలో ఉన్నాయి మిస్టర్ రాఘవ్.
0: సార్,
1: పైకి రావాలంటే ముఖ్యం 3 సూత్రాలు గుర్తుంచుకో.
0: చెప్పండి సార్.
1: వ్యాపారంలో ఆవేశపడ్డం మానే. ప్రతి మనిషిని, వ్యవహారాన్ని బాగా అనుమానించు
0: సార్.
1: నిదానించి నిర్ణయించు. నేను నా బిజినెస్ చాలా పెంచాను. నిజంగా నమ్మకంగా నాకు ఇవాళ ఒక మనిషి కావాలి. డబ్బు ఇవ్వనని కాదు, నేనిచ్చే డబ్బుకి నమ్మకాన్ని, చురుకైన పనిని ఆశిస్తాను. నాకు నీ అంత వయసు కొడుకున్న ఈ పాటికి నా బిజినెస్ ఎంపైర్ని ఎలా ఎక్స్పాండ్ చేసేవాడినో తెలుసా? గ్రాడ్యుయేషన్ చాలు మన వృత్తికి. నోట్లో 4 ఉండాలి, పక్కన 4 ఉంటే 10 లక్షలు నెల తిరిగేసరికి జేబులోకి వస్తాయి. చూడు రాఘవ్, ఒక్కటే ఉదాహరణ
0: సార్.
1: స్టాక్ ఎక్స్చేంజ్ వ్యాపారం చూడు, 1 గంటలో 1000 లక్షలు చేతులు మారి నవాబులైన వాళ్ళు ఉన్నారు, గుండెలు లేక గరీబులైన వాళ్ళు ఉన్నారు. రాఘవ్, నా ప్రపోజల్ విను. నాకు చాలా కంపెనీలు, వ్యాపారాలు ఉన్నాయి. నా వ్యాపారాల్లో తోడుగా ఉంటావా?
0: మీరు అవకాశమే ఇవ్వాలి కానీ.
1: ఇచ్చాను, నీకు 3 ఏళ్ల టైం కూడా ఇస్తున్నాను. బిజినెస్ ఇస్ బిజినెస్. మెళుకువలు ఎరిగి బతికావో పెరిగావన్నమాట. యు మస్ట్ డూ సంథింగ్ ఫర్ మీ యాజ్ యూ ప్రామిస్డ్.
0: సర్టెన్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.

0: మహారాజు నన్నులా కట్టెలా విడిచి వెళ్ళిపోయారన్నా. రాఘవుడు నిర్వహించవలసిన పితృతిథి ఈ కాడికి వచ్చింది. ఇలా అనాథ బతికై పొందనుకోలేదు నాన్న నాది.
1: అమ్మాయి పార్వతి, పిల్లాడి కోసం వట్టినే ఒక చేయని లాభం చెప్పమ్మా. నా మాట విని బూటిక పట్టు. రాఘవుడు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తీరతాడమ్మా. ఈ ఇంటిని వదిలావో నీకు నీ కొడుక్కి ఏమీ దక్కదు. అల్లుళ్ళన్న అల్లుళ్ళు గారే, ఆ ఇద్దరు కరడక దమనకుల్లాగా గొప్పగా కుదిరారు. కానీ కొంపా కంపా దక్కిన చాలు నీకు అమ్మా. నా ఇంటికి వస్తానని మాత్రం పట్టుపట్టకు. పెద్దవాణ్ణి, కోర్టు వ్యవహారాల్లో నలిగిన వాణ్ణి కనుక చెబుతున్నా. మనం రాఘవ ఆచూకీ తెలుసుకోవాలి. ఇప్పట్లో వాడు ఇక్కడికి రాని రాకపోని మన కుటుంబంలో అందరికీ వాడి ఉనికి తెలుస్తూ ఉండాలి. ఎంత పిత్రార్జితం కాకపోయినా తన ఆస్తి మీద హక్కున్నా, ఏడేళ్ల పాటు గనక వాడి సంగతి సందర్భాలు కుటుంబానికి తెలియకపోతే న్యాయశాస్త్ర ప్రకారం వాడు గతించినట్టే లెక్కమ్మా. తెలిసిందా కనక, మైనర్గా వాడు బయటికి జీవిక నిమిత్తం

0: ఈలోగా వాడి పక్షాన నువ్వున్నావు ఇక్కడ. నీ అల్లుళ్ళున్నారే, వీళ్ళు ఊరికే గార్డియన్ల బాపతగా లెక్కపత్రాలు మనం చూపించాలి, అది ముఖ్యం.
1: కూతుళ్ళే ఈసడించి పారేసి వాళ్ళలో వాళ్ళు కుళ్ళు చేస్తూ ఉంటే, నా బంగారం కోసం కొరుకు తినేస్తూ ఉంటే నేను ఇంక ఏడవలేన్నా. ఈ అమ్మకాలు అప్పులు నాకేం అర్థం కావటం లేదు నాన్న, మనసు చచ్చి బతుకుతున్నాను.
2: పుచ్చినట్టు బతుకు, చచ్చిన మొగుణ్ణి తలుచుకు ఏడవడానికి బ్రతుకు. నీ కొడుకు ఎప్పటికైనా వచ్చి ఈ పీనుగుల్ని ఈడ్చి తంటే చూడటానికి బ్రతుకు. పడవ వేళ మించిపోతే ఆంగ్వర బస్సు దొరకదు, వస్తా.
1: మంచిది నాన్న, గూట్లో దీపం పెట్టించాను, చవరున్నంతసేపు కొట్టుకుంటుంది, ఆ పైన కొండెక్కుతుంది. మంచిది.

0: థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
1: రాఘవ, మీట్ మిస్టర్ సుందరరాజన్, ఏ బ్రిలియంట్ బాయ్. సుందరరాజన్, మీట్ మై సన్నిన్లా. మా అల్లుడని చెప్పడం కాదు కానీ వెరీ బ్రిలియంట్. మా కంపెనీలోకి వచ్చి గట్టిగా 7 ఏళ్ళు కాలేదేమో.
2: 8 ఏళ్ళు సార్.
1: దట్స్ ది మెటీరియల్. విద్యను నేర్పి నన్నే మించిపోయి షిప్పింగ్ ఏజెన్సీ ఓనర్ అయి కూర్చున్నాడు. స్టాక్ ఎక్స్చేంజీల్ని దున్నేస్తున్నాడు. కొన్నాళ్ళు పోతే నన్నే దొచ్చేసేలా ఉన్నాడు. ఓ మై గాడ్, ఏడు కోరి వజ్రం పరీక్షించుకున్నట్టు మరీ ఎంచుకున్నాను అల్లుడిని.

0: అడుగు, మా విఠల్ ఇక్కడే ఉన్నాడు. థ్యాంక్ యూ మిస్టర్ సుందరరాజన్, యు హ్యావ్ కమ్ ఆల్ ది వే టు సీ మీ, వెరీ కైండ్ ఆఫ్ యూ. చూడు రాజు, సుందరరాజన్ గారిని హోటల్ దగ్గర దింపి నువ్వు వెళ్ళిపో, 11:00 కుట్టి విల్ డ్రాప్ హిమ్ ఎట్ ది ఎయిర్పోర్ట్. మిస్టర్ సుందరరాజన్, రాత్రికి మీతో ఫోన్లో మాట్లాడతా. ఓకే.
1: సుందరరాజన్ దిగలేదేం డాడీ?
0: సుందరరాజనా, ఈ వర్క్ స్పాట్ ఇదివరకే చూపించాం కదా, చాలా బిజీగా ఉన్నాడు. ఇవాళ ఢిల్లీ పోవాలట. అతనికి ఫ్లైట్ టికెట్ అది ఏర్పాటు చేయించావా? హెర్ ఈజ్ అవర్ మేనేజర్ మిస్టర్ దాస్.
1: అన్ని ఏర్పాట్లు జరిగాయి డాడీ, మీరేం వర్రీ కాకండి. దాస్ కాకపోతే మరో బోస్ చేస్తాడు, పనులు ఆగవు.
0: వెరీ గుడ్, బిజినెస్ మ్యాన్ అంటే అంత షార్ప్గా ఉండాలి
1: డాడీ. ప్రస్తుతం ఈ ఊరు పెరిగిపోతున్న ఈ సమయంలో మనకి ఈ ల్యాండ్ చాలా చౌకగా వచ్చినట్టే లెక్క. బెటర్మెంట్ ఛార్జీలు వేసుకున్నా మనకేం నష్టం లేదు. ఇక్కడ మన స్పిన్నింగ్ మిల్ వస్తుందా, అవతల ఆ వైపున జీవన్ ప్రసాద్ గారు 2 థియేటర్లు కడుతున్నారని విన్నాను.
0: అవుతుందిరా, ఊరన్నాక అది పెరగాలి, అందులో మనుషుల రాకపోకలు పెరగాలి, వాళ్ల వల్ల మనము పెరగాలి. చూడు, నువ్వు రేపు కలకత్తా వెళ్ళాలి, అక్కడ మన షిప్పింగ్ ఏజెన్సీ మేనేజర్ లేడు?
1: అవును, ఖన్నా.
0: ఖన్నా, అతనితో మన సదరన్ నెట్వర్క్కి సంబంధించి నిన్న ఫోన్లో మాట్లాడాను. లైసెన్స్ ప్రాబ్లమ్స్ ఏవో డిస్కస్ చేయాలంటున్నాడు. అవేవో నువ్వు చూడు, మద్రాసులో విశాఖలో మనకి ఏజెన్సీలు కావాలి, ఎవరితో ఎలా వ్యవహారాలు నడపాలో అతనే చెప్తాడు.
1: పెద్దవాడు, అనుభవం ఉన్నవాడు కదా, వింటాను. అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి పని జరిగేటట్టే చూద్దాం.
0: ఈ దాసిడి కనిపించడు, మన పనులు చేయడానికి

0: మేనేజర్లని సూపరింటెండెంట్లని సూపర్వైజర్లని పెట్టుకుంటే వాళ్ళు మన కార్లు పట్టుకుపోయి మనం నడిచి వెళ్లే దశలో పెట్టేస్తారు.
1: డాడీ, మీ వయసు ఎంత ఇప్పుడు?
0: ఎంత అనుకుంటున్నారా?
1: 52 53.
0: మరొక్క ఏడాది కలుపు 54. అవును, ఎందుకు అడిగావు?
1: ఏమి లేదు, ఇప్పటికే ఇంత చేదస్థం అయితే ఎలా కాని.
0: చేదస్థం కాదురా, అతి జాగ్రత్త. అడుగో, దాసు వచ్చేశాడు. రావయ్యా దాసు, రారా. ఏమిటి మన భవిష్యత్తు?
1: వస్తాను డాడీ, మళ్ళీ కలకటా నుంచే మీతో మాట్లాడేది. బాయ్
0: బాయ్.
2: మీరు వస్తారనుకోలేదు సార్ పొద్దుటే. విఠల్ గారు చెప్పారు మీరు సాయంకాలం వస్తారనుకుంటున్నా. మన ఆఫీస్కి వెళ్ళి లేఅవుట్, బిల్డింగ్ ప్లాన్లు, ప్రపోజల్స్ ఈ స్పాట్లో ఉండి చూస్తామన్నారని తెచ్చారు.
0: గుడ్. ఆ ఫైల్ ఇలాగే డాక్ చూసావా? ఇంపార్టెంట్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా?
2: ఆఫీస్ డాకు, చూడవలసినవన్నీ ఫైల్లో పెట్టి మన ఆఫీసులో మీ రూమ్లో ఉంచానండి. ఇవి మీ పర్సనల్ లెటర్స్. అవతల వైపు చిన్న టెంట్, 2 కుర్చీలు వేయించాను. అక్కడ కూర్చుందురు కాని సార్. ఈ ఎండలో తిరగడం
0: చూడవయ్యా. ఎండలో తిరగడం ఇష్టం? మరి కాస్త దూరం తిరిగి చూసి అప్పుడు వెడదాం. దాసు, ఈ చెట్లు కొట్టడం, తుప్పలు నరకడం ఎప్పటికవుతుంది? కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇక్కడికి చేర్చడం ఎప్పుడు? షెడ్యూల్ టైం దాటి ఒక్క రోజు ఆలస్యమైనా నేను సహించను.
2: రేపు సాయంకాలానికి సైట్లో ఉన్న కలప కంప క్లియర్ చేసేస్తాం సార్. ఎల్లుండి నుంచి సైట్ని ఇంజనీర్ గారి చేతుల్లో పెట్టేస్తాం.
0: సాయంకాలం ఇంజనీర్ కేశవరావు గారిని నాతో మాట్లాడమను.
2: అలాగే సార్.
0: అమృతవల్లి, ఈ పేరు బాగా గుర్తు. పెద్ద కళ్ళు, తాంబూలం పెదవులు, కొద్దిగా నిరిసిన వంకీల జుట్టు. మరే మరే, ఇన్నేళ్ల తర్వాత ఏమిటి ఉత్తరం? ఏముంటుంది?
3: నాయనా రాఘవ, ఈ అక్షరాల్లోంచి నీకు నన్ను జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం కలిగింది గనక తప్పలేదు. నా వయసు ఇప్పుడు 70. నేను నీకు తల్లిని కాకపోవచ్చు, వృత్తిరీత్యా వేసని కావచ్చు. నన్ను ఆదరించి దగ్గరకు తీసిన నీ తండ్రికి కొడుకుగా నువ్వు నా బిడ్డవే. మీ తండ్రి ధర్మాజీరావు గారు నన్ను ఆదరించిన గుర్తుగా 10 ఎకరాల కొబ్బరి తోట బహిరంగంగానే రాసిచ్చారు. మీ చిన్న బావగారు కామేశం గారు ఇప్పుడు ఈ ఊరికి పెద్ద మనిషి, సర్పంచో ఏదో అంటారట. ఆ పేర్లు నాకు రావు. వారు, మీ పెద్ద బావగారు వెనక ఈ భూమి ఎలాగైనా కాజేయాలని చూశారు. నీకో పేరు గుర్తు చేస్తున్నాను, గవర్రాజు గారు.
0: గవర్రాజు,
3: వారు నీ తండ్రిని చంపి జైలుకు వెళ్ళారనే వరకు నీకు తెలుసు. 1969లో కాబోలు విడుదల పొంది బయటకొచ్చి దువ్వాయి కాబోలు వెళ్ళి తిరిగి ఈ ఊరి చేరారు. ఈ చల్లని పచ్చని ప్రాంతం కొంత నాశనం చేసి ఎరువులు, రసాయనాలు ఆ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారట వారు. అందు నిమిత్తం పచ్చని తోటలు కొనేస్తారు. వారికి మీ తండ్రి నాకు రాసిచ్చిన తోట కావలసి వచ్చింది. మీ తండ్రి జ్ఞాపకం, ఆయనతో స్నేహం నాకే అర్థమైనవి, అనుబంధంగా మిగిలినవి. ఆ పెద్ద మనిషి ఇచ్చిన జ్ఞాపకంగా ఆ భూమి వదలాలని లేదు. ఒక్కసారి ఫీలైతే

0: ముసలదాన్ని చూడటానికి రాగలవా? చంద్ర నీకు నమస్కారాలు చెబుతోంది.
1: చంద్ర
0: ఉండనా మరి? అమ్మ అమృతవల్లి అన్నట్టు అమ్మంటే గుర్తుకొచ్చింది. మీ తల్లిగారు రెండేళ్ల నాటే కాలం చేశారు. ఒక్కసారి నువ్వు వస్తే సకలము మాట్లాడుకోవచ్చు.
1: అమ్మ కాలం చూసింది అమృత ఎప్పటి వాజ్ఞాపకాలు ఏనాటి కోనసీమ. ఏమి పచ్చని గాలి అది, ఏమి చల్లని కాలవలవి, వర్షంతో తడిసిన ఏమి నేల వాసనలవి, ఏమి వరిచేలవి. అమ్మలాంటి అమ్మ వెచ్చని ఒడిలాంటి ఏమి కార్తీక మాసపు గోదావరి అది. అరటి దొప్పల్లో ప్రయాణం కట్టే కార్తీక దీపాలు, రథసప్తమికి చిక్కుడుకాయలతో చిన్న చిన్న రథాలు కట్టించి తులసమ్మ దగ్గర అమ్మ పూజలు చేసి చిక్కుడాకుల్లో పిల్లలకు పంచిన ఏమి వెచ్చవెచ్చని బియ్యపు పాయసాలవి. ఇంకా ఇంకా వెనక్కి కాలువ నీళ్లల్లో ఈ తాలాటలు, తులిశాకులు కొబ్బరి వేళ్ళు కలిపి తాంబూలాలు తిని పోటీలుగా నాలుకల ఎరుపులు చూసుకున్న ఓ ఏమి కేరింతలవి. అమ్మ పూజ వేళ వెండి గిన్నె నీళ్లలో తేలియాడి అధిక చక్కని చామంతి పువ్వంత అందమైన అమాయకమైన ఏమి రోజులవి. పసిరి వాసన వేసే చేతులు, బురద కాళ్ళు, ఊలు జడలు, చెంపలు తడుక్కుమనే బుట్టలోలకుల పసిపిల్లల వెర్రి ఆనందపు పరుగులు కేకలు, వేసవి మధ్యాహ్నాల వడగాల్పులు, తలుపుల కళ్ళు మూసుకున్న ఇళ్ళు, తిరగళ్ళ చప్పుళ్ళు. ఓ ఇంకా ఇంకా వెనక్కి ఈ నెలలోంచి ధూళిలోంచి పరిగెత్తి భూగోళాన్ని వెనక్కి తిప్పి చిన్నతనంలోకి పారిపోతే ఎంత బాగుండు.

0: سر
1: سر దాస
0: అవును సార్. ఏదో మీలో మీరే నవ్వుకుంటూ కళ్ళు మూసుకుని పడుకున్నారు. కలేదైనా వచ్చిందా?
1: మరి అదంతా కలలాగే ఉంది.
0: ఏమిటి సార్, మంచినీళ్ళేవనా? ఏమిటలా పరాగ్గా ఉన్నారు?
1: ఏం లేదులే, పద ముందు ఇంటికి వెళ్ళాలి. చూడు దాసు, కన్నాకి ఒక కాల్ బుక్ చేసి విఠల్ అక్కడికి చేరగానే అర్జెంటుగా నన్ను కాంటాక్ట్ చేయమన్నానని చెప్పు.
0: తప్పకుండా సార్.
1: ఎల్లుండి నుంచి ఓ 10 రోజులు నేను ఉండను. ఇంపార్టెంట్ పేపర్స్ ఏమున్నా ఇవాళ రేపు పట్టురా, సైన్ చేస్తాను.
0: మరి ఫ్లైట్ టికెట్ అది
1: ఏమీ అక్కర్లేదు లేవయ్యా, కావాలిస్తే నేనే చెప్తాను కదా. వెళ్ళు వెళ్ళు.

0: ప్రాజెక్టు మంచిదే, మరి మనం ఇంత దూరం నుంచి నిర్వహించగలమా అని.
1: నిక్షేపంలాగా చేయగలం. నేను కోనసీమలో పుట్టాను, 16 ఏళ్ళు అక్కడ పెరిగాను. ఇండస్ట్రియల్గా అది అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా. ఏ, ఇన్నేళ్ల తర్వాత వెళ్ళి అక్కడ మనం ఫ్యాక్టరీ పెట్టకూడదా? ఓయ్, వెనకట్లా లేదు ఇప్పుడు కోనసీమ. రైల్ రూట్ లేకపోయినా ట్రాన్స్పోర్ట్ రోడ్వేలో బాగా పెరిగే ఉండాలి. వీ విల్ స్టార్ట్ దేర్ అన్ ఇండస్ట్రీ.
0: ఓ తప్పకుండా. మన చంద్రం కెమికల్ టెక్నాలజీ కదా, అమెరికా నుంచి రప్పించేద్దాం, వాడికే ఒప్పగిస్తే సరి.
1: గుడ్ ఐడియా కమల. నాకు ఆ ప్రాంతంతో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. కొందరు ఇంకా బతికుంటే వాళ్ళ మీద కసిగా కూడా ఉంది. ఇవాళ విఆర్ రాఘవ అంటే అక్కడ ఎవరికీ తెలియదు, ఇండస్ట్రియలిస్ట్గా కూడా తెలిసే అవకాశం లేదు.

0: వెళ్ళండి, కానీ ఈ రహస్యం ఎందుకు? హాయిగా దర్జాగా వెళ్ళి ఎవరినైనా ఆజ్ఞాపించగల దశలో ఉన్నారు మీరు.
1: నిజమేను, అక్కడ వాళ్ళని కొన్నాళ్ళు ఏడిపించి హఠాత్తుగా కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టోలాగా ఆశ్చర్యపరచాలని చిన్న చాపల్యం ఉంది. దాన్ని తీర్నిద్దు. మామూలు రైళ్లల్లో, బస్సుల్లో, జట్కా బళ్ళ మీద కాలినడకన ప్రయాణం చేయాలనుంది. ఇదో సరదా అంతే.
0: మీ ఇష్టం. కాశీ మజిలీ కథలోలాగా రొట్టె మూటగట్టి మనకపోతే చాలు. మీరు రేపు కదూ బయలుదేరేది, రహస్యంగా ఉంచుతాలండి. విఠల్ ఏమన్నాడు?
1: నువ్వన్నట్టే అన్నాడు ప్రాజెక్టు మంచిది అని.
0: ఈ 10 రోజులు మీ ముద్రాధికారం నాకిచ్చేశారన్నమాట.
1: మౌన ముద్రాధికారం భర్తది, ముద్రాధికారం భార్యది. ఏమంటావు?
0: చాలండి, నేర్చుకుపోయారు.

0: ఇదే కదా ఇల్లు, ఇదే, ఏం మారలేదు.
1: వచ్చే వచ్చే.
2: ఎవరది
0: నువ్వు?
2: లోనకి రండి.
0: నువ్వు చంద్రవదన కదూ?
2: అవునండి, చంద్రవదన ఇంట్లో చంద్రవదనే ఉంటుందండి.
0: నేనెవరు పోల్చుకో చూద్దాం.
2: ఎరిగినట్టు ఉంది, ఎరగనట్టు ఉంది, అయినా వృత్తి మానేశానండి.
0: చంద్ర, నేను నేను రాఘవని.
2: రాఘవ? రాఘవ? అమ్మా అమ్మా, రాఘవ రాఘవ వచ్చారే.
0: చంద్ర రే, ఏమిటి రే, వచ్చాడు రాఘవ గారు.
2: ఎన్నాళ్ళకిరా, ఎన్నేళ్ళకి వెతుక్కుంటూ వచ్చావా? పద అమ్మా, నీ ఉత్తరం కోసం తెగ ఎదురు చూస్తుంటే నువ్వే వచ్చేసావు. అవును, అన్నం తిన్నావా?
0: లంచ్లు డిన్నర్లు బ్రేక్ఫాస్ట్ల నాగరికతలోంచి అన్నం తిన్నావా అనే నాగరికతలోకి వచ్చేసాను. అవును, ఇప్పుడు వండి పెట్టాలే.
2: ఎంతసేపు? అమ్మ దగ్గర కూర్చో, క్షణంలో పిలుస్తాను. అమ్మయ్యా, నువ్వు వచ్చేసావు, అమ్మ గురించి బెంగలేదు.
3: ఎవరే చంద్ర వచ్చింది? దీపం వెయ్యి, కనపడటం లేదు.
0: అమ్మా, నేనమ్మా రాఘవని. నీ రాఘవని?
3: రాఘవే.
0: అమ్మా

0: చావా నాన్న.
1: వచ్చానమ్మా.
0: ఉత్తరమ్మకు రాసే తీరుపడి ఉంటుందో ఉండదో అనుకున్నా, మనిషివి వచ్చావా నాన్న.
1: వచ్చానమ్మా.
0: నాన్న చూసావా, ఇదిగో ఇలా ఉన్నాను నాన్న. ఏమనుకోకున్నా, చిన్నప్పుడు చదువు కొద్దీ నువ్వు నువ్వు అనేస్తున్నాను.
1: అమ్మా, నీకు గుర్తుందో లేదో, నిన్ను మీరు అని నేను ఒకసారి పిలిస్తే అమ్మని మీరనొచ్చునా అని మందలించావు. మరి కొడుకుని మీరు అనొచ్చునా? మరి చెప్పు.
0: నాయన నాయనే మా రాఘవుడి.
1: రాఘవుడినేనమ్మా.
0: నాన్న అన్నం తిన్నావా?
1: తింటాలి అమ్మా, నువ్వు అలా కూర్చో. ఎన్నో కబుర్లు నేను అడగాలి, నువ్వు చెప్పాలి.
0: ఒకటి రెండు కాదు, 40 ఏళ్ల కబుర్లు చెప్పాలి. 2 పూటలు 2 వేళ్ళు
1: 10 రోజులు ఉంటా చాలా. ఇది నేరెవరైంది అప్పుడే ఎవ్వరికీ చెప్పకూడదు.
0: అలాగే నాన్న, అలాగే.

0: బాబాయ్ బాబు కామేశం గారే, ఊరు ఊరు ఊరు ఊరు జగపతి గారు కూడా దయచేశారు. రాండి రాండి రాండి రాండి రాండి. నోకరాజా కొబ్బరి బొండాలు కొట్టించా.
1: అబ్బే ఏం వద్దు, ఇప్పుడే కాఫీలు పుచ్చుకొచ్చాం, కొంచెం మాట్లాడాలి.
2: తమరు మాట్లాడాలి అన్నారంటే అక్కడ లిటికేషన్ ఉందన్నమాట.
3: చిన్న శేణికి ఇసిరాను అంతే.
0: ఏటి సంగతులు చెప్పండి. హైదరాబాద్ అన్నారు, పూణె అన్నారు, ఏదో మీరు చెయ్యేసి కలిసి వస్తే మన ఏరియాలో ఫ్యాక్టరీలు ఎగుద్ది అనుకున్నాను.
4: అదే మాట్లాడదామని తమ్ముడు గారు అంటున్నారు.
1: మీరే చెబుదురు, గవర్రాజు గారు ఫ్యాక్టరీ పెట్టారు అంటే షేర్లకి సంచెడు రూపాయలు ముందు పరవగలిగింది మీరే.
0: లౌక్యాలు వద్దయ్యో కామేశం గారు, కథలోకి రండి.
4: హైదరాబాదు ఫోను అన్నీ అయ్యాయి. ఈ ఫ్యాక్టరీ వ్యవహారానికి చాలా తతంగం ఉంది. ఇది కోట్లతో వ్యవహారం కదా, ముందు కేంద్ర ప్రభుత్వం వారు లైసెన్స్ మంజూరు చేయాలి.
1: అవును, మనకీ తెలుసు, బ్యాంకులు ఒకటి కాకపోతే రెండు మూడు కలిసి అప్పిస్తాయట. దీనికి రిజర్వ్ బ్యాంకు అనుమతి కూడా కావాలట.
0: అది మనకే తెలుసు.
4: మరి ఇకనే ముందుకు పోవడమే,
0: చూసుకుని వెళ్ళాలండి బాబు. కేంద్రంలో మీ చుట్టాలన్నారు, స్టేట్లో మీ స్నేహితులు అన్నారు, అదేదో పద్ధత అనుకునే కేంద్రం నుంచి లైసెన్స్ కొట్టుకు రావాలండి బాబు. ఈ పట్టీని మనకి పోటీ నిలిచేవాళ్ళు లేడుగానండి అయ్యా. బ్యాంకు రుణాలు గట్రా అంటే ఏదో తంటాలు అడచ్చు.
1: అక్కడే చిన్న మెలికి ఉంది, మీరు గనక మాకు కాస్త అడ్డం పడి ఒడ్డుకెక్కిస్తే మీ పని క్షణాల మీద జరిపించుకురాము.
3: కామేశం గారంటే లిటికేషన్ అన్నది అందుకే. పని తీరాలంటే పచ్చి నెత్తురు తాగేవోడి పాదాలాడతారు, అరేబియా ఓడి డేరాలోకి ఒంటి సొరబడ్డట్టు శత్రు శిబిరంలోకి ఎంటర్ అయిపోతారు. చిన్న పరాశికం అంతే.
1: అమ్మమ్మమ్మమ్మ అంత మాటొద్దు, మనం శత్రువులు ఏమిటి? ఏవో పొరపాట్లు గ్రహపాట్లు ఎవరి వలనైనా ఉంటాయి, కాలం అన్నింటినీ హరిస్తుంది. అలా ఒక్కనాటికి భావించొద్దు గవర్రాజు గారు.
0: సర్లేవయ్యా బాబు చెప్పండి.
4: విఆర్ రాఘవ పేరు విన్నారా? బిజినెస్లో పెద్ద చెయ్యి, ఫ్యాక్టరీలు గిక్టరీలు షిప్పింగ్ ఏజెన్సీలు ఓహ్ చాలా ఉన్నాయి. వాడు మా కామేశానికి నాకు రెండు ప్లేటరీ నోటీసులు ఇప్పించాడు.
3: వాడెవడు, మన ఏరియా కాదు, మన గొడవ కాదు, మీకేట్ నోటీసు?
1: అబ్బా వాడెవడో కాడండి బాబు, మా బావమరిది రాఘవరావు.
3: అప్పుడెప్పుడు పారిపోయిన కుర్రోడా? అబ్బా అంత పెద్దోడయ్యాడన్నమాట. ఏటంటాడు?
4: తరాలుగా సంక్రమించిన తమ తండ్రి గారి స్థిరచరాస్తుల్ని మేమిద్దరం తను మైనరుగా ఉన్న కాలంలో పడేసుకున్నామని సారాంశం. ఆ ఆస్తుల పత్రాలు రుణధన వివరాలు అట్టుపుట్టాలు పెళ్ళగిస్తున్నాడు.
0: శబాస్ ఎన్నాళ్ళు మెదలకున్నాడేం పాపం. ఏయ్ ఏది ఏమైనా తండ్రి సాధ్యతం కాదు గనక
3: అడు గొడవెడితే సిక్కేనే.
1: అందుకే మీరు, నేను, మా అన్నగారు ఆయన్ని దర్శించుకుని మీరు కొంచెం

0: అటు ఇటు కలిగించుకుని భూములున్నవి మా ఏరియాలోనూ, మీరేమో వేరే చోట, అందుకని కుటుంబాల్లో కుటుంబాల్లో ఏవో సర్దుబాట్లు చేసుకోండి అని అవసరమైతే బెదిరించి నచ్చ చెప్పాలి. తండ్రిని చంపినోడ్ని కొడుకు దగ్గరికి రికమందీసం, పులిని మేకని పాలు తాగించినట్టు చేశాని అనుకో, ఆ మృతువాళ్ళు గొడవ తీర్చేస్తావా?
1: అదెంతసేపు, వాడి చేతే చెప్పిస్తే సరి, మిగిలినవన్నీ మనేరియాలో భూములై ఆ తోటొక్కటి కాకపోతుంది ఏమిటి?
0: వాయ్ వాయ్ వాయ్ వాయ్ కామేశం గోరా, జగపతి గారికి కూడా బుర్రపేం చేశావే. ఇందువల్ల నాకే తొరిగేది,
2: ఒకే దెబ్బకి రెండు పిట్టలు. కేంద్రం వాళ్ళు ఒట్టినే మన పెట్టుబడులు చూసి మురిసిపోయి లైసెన్సులు ఇవ్వరు. ఫ్యాక్టరీ పెట్టే వాళ్ల పూర్వానుభవం ఏమిటి? ఇంతకు పూర్వం పరిశ్రమలు పెట్టాడా? ఏ పాటి ముడి సరుకు తెప్పించుకుంటున్నాడు? అది ఎన్ని రోజుల్లో ఆ ఫ్యాక్టరీలో మనకు కావలసిన సరుగ్గా ఉత్పత్తి అవుతోంది? ఎన్ని రోజుల్లో మార్కెట్కు పెడుతోంది? నాణ్యం అమ్మకంలో వేగం ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఆరాలు కావాలి వాళ్ళకి. మనకి పొలాల అనుభవం ఉంది, రాఘవకి ఫ్యాక్టరీల అనుభవం పలుకుబడి ఉన్నాయి. అతని చేత కొన్ని షేర్లు పెట్టించి రుణాలు గట్రా సంపాదిద్దాం. భూముల విషయంలో అడ్డు రాకుండా చూద్దాం ఎలా ఉంది.
0: మీ దెబ్బకి మేము ఇద్దరం ఎగిరిపోతాం. ఎలాగంటారా, ఫ్యాక్టరీ పెట్టుబడి లెక్కల్లో మెలికిలెట్టి ఆయన నన్ను ముంచేస్తాడు, భూముల కథల్లో మెలికిలెట్టి నేను ఆయన్ని ముంచేస్తాను. మీరిద్దరూ సేపుగా ఒడ్డును కూకుని సోద్యం సూద్దురు కాని గొప్ప రాయబారానికి వచ్చారులే.
1: అది కాదు, చెప్పేది పూర్తిగా వినండి.
0: వినలేనయ్యా బాబు, పాయింట్ దొరికేసింది. డెబ్బయ్యో పడిలో పడ్డా పర్లేదు. ఓరి నోకరాజో, ఐగాళ్ళ నిద్దరిని బండి కట్టి ఇంటికాడ దించేసిరా. కావేశం బాబు, ఇండియాలో ఫ్యాక్టరీలు ఎట్టిన రాఘవ గారు ఒక్కరే కాదండి అయ్యా. నేను దేశం తిరిగాను, దెబ్బలు వేశాను, తిన్నాను. తలుచుకుంటే అమెరికా వెళ్ళి ఐడియాలు కొనియగలను. ఒరే నోకరాజా, ఆ తెలుగు తాత్పర్యాల సూత్రాల బుక్ తేరా కాసేపు చదువుకుందాం.

0: అఖ్వా, అదిగో ఆ హద్దు చూసావా? అంతవరకు గవర్ రాజు గారి భూములు, ఈ తోట మనది.
1: చాలా బాగుంది చంద్ర, ఇంత చల్లదనం ఇంత పచ్చదనం కంటి నిండా చూసి ఎన్నీళ్ళైపోయిందో. ఒక ఇంగ్లీషు రచయిత ఏమన్నాడు తెలుసా, మనుషుల్ని చూసిన వికారం పోవాలి అంటే కాసేపు పచ్చని చెట్లకేసి చూడమన్నాడు.
0: ఎవరో పాపం బాగా చెప్పాడు.
1: అవును, గవర్రాజు గారు ఏం ఫ్యాక్టరీ కడతాట ఇక్కడ?
0: రసాయనాల ఫ్యాక్టరీ అనుకుంటా.
1: ఇంత చక్కని వ్యవసాయాన్ని ఫలసాయాన్ని తీసేసి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టకపోతే ఏమిటి అని.
0: దాంట్లో ఎక్కువ లాభాలు వస్తాయేమో కదా.
1: ఒక లాభం కోసం అంతకు పూర్వం మంచిగా ఉన్నదాన్ని పాడు చేసుకోనక్కర్లేదు కదా.
0: ధనాశ అలా ఆలోచించనివ్వదు
1: చంద్ర. నేను ఫ్యాక్టరీలు పెట్టాను, వ్యాపారాలు చేస్తున్నాను. పంటలు పండని, నీటి వసతి ఎక్కువగా లేని భూములైతే ఎకరాలకు ఎకరాలు కొని ఎంత పెద్ద పరిశ్రమలైనా పెట్టాల్సిందే. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క తూకం ప్రకృతిలోనూ పరిసరాల్లోనూ ఉంటుంది. దాని పరిధిలో అది కొన్నింటినే ముడుచుకుంటుంది. గవర్రాజు గారు ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే ఆ తూకం చెడగొడతాడు.
0: నువ్వేమీ ఇక్కడ అడ్డుపడలేవు.
1: ఫ్యాక్టరీకి లైసెన్స్ అంటే ఎన్నో విషయాలు చూస్తారు. అవన్నీ నెరవేరినప్పుడు కదా ఈయన ఫ్యాక్టరీ కట్టేది.
0: ఏమో రాక్షసుడు అసాధ్యుడు, ఆయన లైసెన్స్ తీసుకొచ్చి తీర్తాడు.
1: అప్పుడు అడ్డుకోవడానికి నేనున్నాను. చూడు, ఇది అమృతవల్లి భూమి వ్యవహారం కాదు, ఇది వాతావరణ సమస్యకు సంబంధించిన వ్యవహారం. కానీ చూద్దాం.
0: 10 రోజుల్లో 5 రోజులు అయ్యేపోయాయి, మరో 5 రోజుల్లో వెళ్ళేపోతావు.
1: వెళ్ళనుగాక వెళ్ళను, వెళ్ళినా తిరిగి వస్తాను. ఈ చుట్టుపక్కల భూములు కొంటాను, వ్యవసాయం చేస్తాను. చూద్దాం, తొందర ఏముంది, పద ఇంటికి పోదాం.
2: తమ్ముడు గారు, చంద్రవదన ఓ ముసలి సరసుని చేరదీసినట్టుంది. నిన్న వాళ్ళ కొబ్బరి తోట మలుపులో ఇద్దరూ కనిపించారు.
3: నా మొహం ప్రాణం విసిగిపోతుంది అన్నగారు. ఆ రాఘవగాడి కాళ్ళ మీద పడి ఒరే తప్ప ఇందిరా బాబు అని ఖర్చు పెట్టేసి

0: డబ్బును వదిలేయమని గవర్రాజు మనల్ని అమ్మమని అడిగిన 25 ఎకరాల ఖండం వీళ్ల నాన్నది వీడికి అప్పగించేద్దాం. బంగారం విషయంలో వాడి సొంత అక్కలను కాదనడు కదా, ఇల్లు మనమేం ముట్టుకోలేదు. వాడి ఆచూకీ తెలియక పాడు పెట్టి ఉంచడం ఇష్టం లేక మనం వాడుకుంటున్నాం అంతే. ఎలా ఉంటుంది కథ?
1: బేషుగ్గా ఉంటుంది.
2: మనం కలిస్తే గవర్రాజు తగ్గుతాడు, బుసలు కొట్టగలడు, గాని కాటేసే వయస్సు అయిపోయింది.
0: చంద్రవదన ఎవరినో చేరదీసిందంటున్నారు, తల్లి భూమి రక్షించుకోవడానికి అయి ఉంటుంది. అయినా ఆ మనిషి ఎవరో ఆరా లాగండి, చెప్తాను.
3: రాఘవా.
0: ఏమ్మా?
3: ఏదో ఉత్తరం కాబోలు కవరొచ్చింది.
4: ఏది ఇలాతే? ఎక్కడి నుంచి?
5: మా పెద్దాడు రాశాడు. వాడు సుందర్రాజన్ అనే ఒక ఆఫీసర్ ద్వారా మేమిక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి కేంద్రం నుంచి లైసెన్స్ సంపాదించడం వరకు మాట్లాడేసేట. మాకు ఈ రంగంలో అనుభవం ఉంది కనుక లైసెన్స్ పొందడం, ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందడం పెద్ద కష్టమైన పనులేం కావు.
4: ఏమిటి, నువ్వు ఇక్కడ ఫ్యాక్టరీ కడతావా? నిన్న ఏమన్నావు నాతో?
5: అదే ఇప్పుడు అంటున్నాను, ఆ ప్రయత్నమే విరమించుకుంటున్నాను. మొదట అమ్మ ఉత్తరం చూడగానే గవర్రాజు మీద కసితో ఇక్కడ రంగంలోకి దిగి ఎదుర్కోవాలి అనే వచ్చాను. కానీ ఈ ప్రాంతం వాతావరణం పరిశ్రమల్లే, అందున భారీ ఫ్యాక్టరీల్ని ముడుచుకోదు. ఇంకేదో మంచి పని చేయాలనుంది మరి.
3: నాయన చల్లని మాట అన్నావు. నువ్వు అదే చేస్తే మీ నాన్న నాకిచ్చిన తోట నీకే రాసేస్తాను, రేపే ఏర్పాటు చేయించు.
5: అమ్మా, అది నేను చంద్రకి ఇచ్చేస్తున్నాను, నా చెల్లెలు కదా, ఇంకా రాత కోతలు ఏమీ అక్కర్లేదు.
3: రాఘవా, ఒరే రాఘవుడు.
5: చంద్ర,
4: ఓ మీరా?
0: అవునమ్మా, మేమే. రాఘవుడు?
5: ఎవరా రాఘవుడు?
1: నువ్వే, నువ్వే మా రాఘవుడు. నీ కాళ్ళు పట్టుకుని బతుకుదామని వచ్చాం.
0: ఇగో కోర్టులు, కేసులు, నోటీసులు ఏమీ వద్దు. అక్షరశ మీ నాన్న ఆస్తి వివరాలన్నీ తెచ్చాను. కానీ అయితే కొంచెం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పోతే బాగుంటుందని నా ఊహ.
5: కూర్చోండి, చూడండి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి అన్నారు, ఇవ్వడం బెటకండి, పుచ్చుకోవడానికే వచ్చాను. పుచ్చుకుంటాను, వదలడం వదలకపోవడం నా ఇష్టం.
0: లెక్కలు, దస్తావేజులు, బంగారాది వస్తు వివరాలు ఇవి. ఇవి ఇంటికి సంబంధించిన కాగితం కరామత్తులు. ఆ పైన నీ చిత్తం, మా భాగ్యం.
6: నోకరాజు, ఎన్నావంట్ర కథ? చంద్రవదన ఇంటో దిగిన ముసలాయన ధర్మాజీరావు కొడుకంట. తోడళ్ళు ఇద్దరు వెళ్ళి భగవంతుడు పేచచ్చమైనప్పుడు ధర్మకర్తలాగా చేతులు కట్టుకుని నిలబడ్డారంట. ఇది బాగానే ఉంది, ఫైటింగ్లోంచి నక్కలు రెండు జారుకున్నాయి. శబాస్, ఉండు ఒకసారి, బలాబలాలు చూద్దారే. బామ్మర్దితో రాజీకొచ్చి ఆయన్ని ఫ్యాక్టరీకి పోటీ ఎడతన్నారన్నమాట. ఆయన కసి కోసమేనా నాకు అడ్డొస్తాడు? ఆపోజిషన్లో మనం ఉన్నా అంతే కదా. ఇద్దరు ఎదవల పోరు సడిశాడు గనక ఆ రాఘవ గారికి ఓ పాయింట్ వేద్దాం. మనం కార్డు తిప్పాలంటే ఏటి చెయ్యాలా? ఎటువంటి చెయ్యాలా? సేద్దరి

0: అది గది అలాగన్నారు బాగుంది. ఫ్యాక్టరీలు కావాలి కానీ ఇలాంటి చోట కాదండి. మీ దారికి నేను కానీ నా దారికి మీరు కానీ అడ్డు రానక్కర్లేదు. వేరే చోటనండి, నేను చేసే సాయం కూడా చేస్తాను.
1: రాఘవ బాబు, నేను మీకు అపకారం చేసింది యథార్థమే.
2: దేవుడు నా పిల్లాన్ని పిల్లదాన్ని అటుకుపోయాడు.
3: నా భూములు కూడా నీకేమ్మంటున్నావు, తీసుకో పది ఇటో అటు.
1: ఫ్యాక్టరీ వ్యవహారం మాత్రం ఏదోలా చూడాలనే ఉంది.
0: అయితే గొడవేలేదు, మీ భూములు మీకే అట్టబెట్టుకున్నా నేను ఈ ప్రాంతంలో మరో చూడగొని నేను కోరుకున్న ఈ చల్లని ప్రాంతంలో స్థిరపడతాను.
2: మీరే తీసుకోండి.
0: అలాగే, సంతోషం.

0: ఏమిటమ్మా, డాడీ మొత్తం ప్రపోజల్ అంతా మార్చేశారు. అక్కడ ఫ్యాక్టరీ వద్దుట, వ్యవసాయం అంటారేమిటి, మనకేం తెలుసు?
1: మనకి తెలియనివి ఆయనకి చాలా తెలుసు, ఆయన ఇష్ట ప్రకారమే. కానీ
0: ఇదేమిటమ్మో, నిన్న రాత్రి దాకా ఆయనతో దెబ్బలాడతానన్నదానివి, తెల్లారేసరికి అభిప్రాయం మార్చేసుకున్నావా?
1: అవును మార్చుకున్నాను. మా నాన్న ఆయనకి పరిచయం అయిన కొత్తల్లో 3 సూత్రాలు చెప్పారట.
0: ఏమిటో అవి?
1: వ్యాపారంలో ఆవేశపడకూడదట, ప్రతి మనిషిని వ్యవహారాన్ని బాగా అనుమానించాలట, నిదానించి నిర్ణయించాలట. ఈ సూత్రాల సారాంశం తన ప్రస్తుత నిర్ణయంట. మనం కాదన్నా, ఆయన సోర్సెస్ ఆయనకు ఉన్నాయన్నమాట.
0: డాడీ చాలా జాగ్రత్త మనిషమ్మా. ఓకే, ఆయన ఏం చేయమంటే అలాగే చేద్దాం.
2: నోకరాజు, చేతులు కడుక్కున్నాన్రా. ఎన్నాళ్ళు ఆ కుర్రోడు ఏమైపోయాడా అని లోపల పీకుతోనే ఉందోరే. మా ఆవిడ కూతురు ఒకేసారి చచ్చిపోయినప్పుడు మరీ మరీ గుర్తొచ్చాడ్రా.
1: వ్యాపారాలు కొడుకులకిచ్చేస్తావా?
3: నీ కోడలు కూడా వస్తున్నానని రాసిందమ్మా. మా నాన్న కట్టిన ఇంట్లో కాలక్షేపం చెయ్యాలనుంది. ఆకుపచ్చదనంలోంచి నగరాల యంత్రనాగరికతలోకి వెళ్ళాను, విజయాలు సాధించాను, మళ్ళీ పచ్చదనంలోకి, పసితనమంత అందమైన పచ్చని లోకంలోకి రావాలని ఉంది. పరుగులు మానేసి నిలబడాలని ఉంది. పొగగొట్టాల కాలుష్యం నుంచి బయటపడి తడిసిన ఈ పొలాల తోటల మట్టి వాసన పీల్చుకోవాలని ఉంది. భవనాలు విడిచి పల్లెవాగిట్లోకి రావాలని ఉంది. ఋతువులు మారే సొగసు, నీలాకాశం కింద ఆకుగుబురుల్లో అల్లరి చేసే పిట్టల సందడి వినాలనుందమ్మా. అడివంత స్వేచ్ఛగా, ఆకాశమంత విశాలంగా బతకాలని ఉంది. తెల్లవారుజామున నక్షత్రాలు విడిసిపోతూ ఎర్రెర్రని ఉదయాల్ని చల్లగా పట్టుకొచ్చే పగడాల పొద్దులు చూడాలని ఉంది. కలతలతో నలిగిన యవ్వనాన్ని, ఆలోచనలతో పండిపోయి ఎండిపోతున్న వయస్సుని అవతల పారేసి హాబగా తాగబోతే ముఖమంతా చిమ్మి ఉక్కిరి బిక్కిరి చేసి తల్లిపాలంత స్వచ్ఛమైన నా పసిరి పచ్చని ఈ సీమను కౌగిలించుకొని హాదమరచి నిద్రపోవాలనుందమ్మా.

మీరింతవరకు ఆకుపచ్చని కోరికలు నాటకం విన్నారు. రచన నిర్వహణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సహకారం శ్రీ శ్రీరామోహన్ రావు, సాంకేతిక సహకారం శ్రీ ఐవి రావు. ఇందులో పాల్గొన్నవారు శ్రీతులు పి రామచంద్ర కశ్యప్, ఎన్వీఆర్ సాంబశివరావు, సి రామోహన్ రావు, జె సదాశివరావు, ఎంవీఎల్ నరసింహారావు, విన్నకోట విజయరామ్, కోట శంకర్ రావు, బోయినపల్లి రామారావు, శ్రీమతులు మందలపు ఇందిర, వి కల్పన, మద్దాలి సుశీల, ఎం నాగరత్నమ్మ.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు దాటి 10 సెకండ్లు. ఇప్పుడు వినండి చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి బాలమిత్రుల కథ. ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం సత్యం.

ఇప్పుడు వినండి స్వయం కృషి ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం సమకూర్చిన వారు రమేష్ నాయుడు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి అభినందన. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం,

ఇప్పుడు వినండి శ్రావణ సంధ్య. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం సమకూర్చిన వారు చక్రవర్తి.

0: ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి వందే మాతరం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం అందించిన వారు చక్రవర్తి

ఇప్పుడు వినండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి, చిత్రం సంఘర్షణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి గూండా. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

ఇప్పుడు వినండి సాగర సంగమం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి స్టేట్ రౌడీ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన జొన్న విత్తుల గీతం, సంగీతం బప్పిలహరి.

ఇప్పుడు వినండి, మహర్షి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన నాయని కృష్ణమూర్తి గీతం, సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి అగ్ని సమాధి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఆచార్యాత్రయ గీతం, సంగీతం సత్యం.

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట వినండి. అన్వేషణ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం సంగీతం ఇళయరాజా.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. తిరిగి రాత్రి 7:45 చిత్రసీమ కార్యక్రమంలో మరికొన్ని సినిమా పాటలు వింటారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఉత్తరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మారపూరి అరవింద్ భూమి పూజ నిర్వహించారు. కాళేశ్వరం పునరుద్ధరణలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. రాష్ట రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రామానపేటలో సుమారు 275 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా రేపు నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్లగల్ వాలంటరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తదితరులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ,
1: ఈ జిల్లాకు మంచి జరిగే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కేంద్రం ద్వారా, మీరు మోడీ గారి ద్వారా ఈ జిల్లాకి ఏది మేలు జరుగుతుందో, ఈ ప్రాంత ప్రజలకు ఏది మంచి జరుగుతుందో, రైతులకు కానీ విద్యార్థులకు కానీ యువతకు కానీ గొప్పగా ఉండే విధంగా మీరు ఏ ఆలోచన చేసినా కూడా ప్రభుత్వం అన్ని విధాలు కూడా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంటుందన్న విషయాన్ని కూడా మేము ఎంపీ గారికి సందర్భంగా తెలియజేసుకుంటూ.
0: పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ, కేంద్రీయ విద్యాలయాలు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలుస్తున్నాయని అన్నారు.
2: టోటల్ స్టూడెంట్స్ ఇవాళ 13,51,446 స్టూడెంట్స్ కేంద్రీయ విద్యాలయాల్లో ఇప్పుడు చదువుతా ఉన్నారు. టీచింగ్ స్టాఫ్ 42,661, నాన్ టీచింగ్ సుమారు 5,000, సుమారు 48,000 స్టాఫ్ తో ఈ అన్ని సంస్థలు నడుస్తా ఉన్నాయి అక్రాస్ ద గ్లోబ్. ప్రధానమంత్రి మోదీ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
0: కాళేశ్వరం పునరుద్ధరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. బ్యారేజీల పునరుద్ధరణ పనులను కాంగ్రెస్ సర్కార్ గాలికి వదిలేసిందని లేఖలో విమర్శించారు. ఎన్డీఎస్ఎస్ సిఫార్సులను సకాలంలో అమలు చేయకపోవడం వల్లే రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. రాష్ట రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో 274,79,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న 3 ప్రధాన రహదారి అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో 320 కోట్ల రూపాయల వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యామ్ విధానంలో చేపట్టనున్న రహదారి నిర్మాణం పనులకు రేపు రాష్ట్ర మంత్రులు శంకుస్థాపన చేస్తారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజు నరసింహ, జూపల్లి కృష్ణారావు ఈ కార్యక్రమానికి హాజరై పైలను ఆవిష్కరిస్తారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ప్రాజెక్టును సందర్శిస్తారు. ఈ పర్యటన సందర్భంగా ప్రాజెక్టు పనులు సంబంధిత అంశాలపై అధికారులు మంత్రులకు వివరాలు అందించనున్నారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా రేపు 13వ తేదీన అన్ని జిల్లాల్లో నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల సుమారు 133,695 మంది పిల్లలకు మాత్రలు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. రేపు మాత్రలు తీసుకుని వారికి ఈ నెల 20వ తేదీన అందజేస్తారు. ఎలాంటి అపోహలకు గురి కాకుండా పిల్లలకు తప్పనిసరిగా మాత్రలు వేయాలని సూచించారు. ఈ మాత్రల ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలకు మాత్రలు వేయించాలని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో పిల్లలందరికీ నులి పురుగుల నివారణ మాత్రలు వేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. ఈరోజు కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. మరో 3 అడుగుల నీరు తోడుకుంటే సాగర్ ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్కి చేరుతుంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల కృష్ణా బేసిన్ పరిధిలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 59 అడుగులు కాగా ప్రస్తుతం 513 అడుగుల నీరు మాత్రమే ఉంది. మరో 3 అడుగుల నీరు తోడుకుంటే 510 అడుగుల వద్ద నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్కి చేరుకుంటుంది. 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని కాను కేవలం 138 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతుల పంటలు కాపాడే ప్రయత్నం చేస్తున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి జనగామ జిల్లా

0: స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి చెప్పారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం పరిధిలోని ధర్మసాగర్ రిజర్వాయర్లోకి గోదావరి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి పంపింగ్ను ఎమ్మెల్యే రోజు పరిశీలించారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలే వేసుకోవాలని, ఒకవేళ వరి సాగు చేయాల్సి వస్తే ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి పాటించాలని సూచించారు. మైసూరులో నిన్న గుడ్డెపోటుతో మృతి చెందిన గానకోకిలేయస్ జానకి బాల్యం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోనే సాగింది. 1945 ప్రాంతంలో ఆమె సిరిసిల్లలో ఉన్నారు. ఆమె తండ్రి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు కావడంతో ఉద్యోగరీత్యా సిరిసిల్ల కార్మిక క్షేత్రానికి వచ్చారు. సిరిసిల్లలోనే జానకి సంగీత ఉనమాలు నేర్చుకున్నారు. ఆమె బాల్యం ప్రాథమిక విద్యాభ్యాసం కూడా ఇక్కడే సాగింది. స్థానిక నాదస్వరం విద్వాంసుడు పైడి స్వామి ఆమెకు మెళకువలు నేర్పారు. 9 ఏళ్ల వయసులోనే సిరిసిల్లలో మొట్టమొదటిసారిగా స్టేజ్ ఎక్కి జానకి పాట పాడారు. తన బాల్య స్మృతులను వెతుక్కుంటూ 2002లో గాయని జానకి సిరిసిల్లకు వచ్చారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని బాల్య స్మృతులు నెమరవేసుకున్న ఘటనను స్థానికులు చర్చించుకుంటున్నారు.
1: నాకు 3-4 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ బాలనాగమ్మ సినిమాలన్నీ వచ్చినాయి. మేము సిరిసిల్లలో ఉండేవాళ్ళం, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల. అక్కడి నుంచి 2 ఏళ్ల బండిలో వేములవాడికి వెళ్ళి బాలనాగమ్మ సినిమా చూసి వచ్చాం. ఆ సినిమా చూసి ఆ పాటలన్నీ పాడేదాన్ని. పక్కింటి వాళ్ళందరూ నేను ఆడుకుంటుంటే ఎత్తుకుపోయి వాళ్ళ ఇంటికి వాళ్ళు పాట పాడమనే వినేవాళ్ళు. ఆ ఏడుపు నేను ఎట్ట ఏడుస్తానని వాళ్ళకి ఇంట్రెస్ట్ అన్నమాట.
0: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఈరోజు జిల్లాలోని వలిగొండ మండలం నాగారం గ్రామంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్యూమరేటర్లు, బూత్ స్థాయి అధికారుల పనితీరును తనిఖీ చేశారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. నిర్మల్ జిల్లాలోని కుంటల మండలం కల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. రైతు సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ వైప్ వేములవాడ శాసనసభ్యులు ఆదేశ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల సర్దాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో 30 లక్షల వ్యయంతో నిర్మించనున్న అభివృద్ధి పనులకు ఆదేశ్ శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కోడి ముక్కులు చెల్లించుకుంటున్నారు. కళ్యాణాలు, అభిషేకం, అన్నపూజ, కుంకుమ పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతలు తదితర అర్జిత పూజల్లో కూడా ఈరోజు పాల్గొంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం పెన్షన్దారుల జేఏసీ కోర్ కమిటీ ప్రత్యేక సమావేశం ఈరోజు హైదరాబాద్లో జరిగింది. పీఆర్సీ కరువు భత్యం వాయిదాలను వెంటనే విడుదల చేయాలని, నగదు రహిత ఆరోగ్య పథకం వెంటనే అమల్లోకి తేవాలని కోర్ కమిటీ చైర్మన్ కె లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్లో 6వ తరగతిలో ప్రవేశానికి ఈరోజు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా పారదర్శకంగా జరిగింది. సంస్థ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఈ నవీన్ నికోలస్ ఈ విషయం తెలియజేశారు. పట్టించెరులో జరిగిన ఓటర్ జాబితా ప్రత్యేక సవరణపై బీఎల్ఏల సమావేశంలో మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు మాట్లాడారు. బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ సూచించారు. మంత్రి ఈరోజు ఆంధోళ నియోజకవర్గంలోని మునిపల్లి, రాయకోడు మండలాల్లో పర్యటించారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఆయా జిల్లాల్లో వర్షాలు కురిశాయి. విశేషాలు మరొకసారి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్లగల్ వాలంటరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ భూమి పూజ నిర్వహించారు. కాళేశ్వరం పునరుద్ధరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆరోపించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా రేపు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

వివిధ కార్యక్రమాలతో పాటు రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఏ పూట ప్రసారం చేయు కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ రెసిడెన్షియల్ బీసీ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల స్టేషన్ గన్పూర్ పెంబర్తి విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం ఉంటుంది. 7:05 తెలుగులో వార్తలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయ కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:45 చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక రాత్రి 10:00 మధుర గీతాలు, అలనాటి ఆనిముత్యాలాంటి సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:45 ప్రాంతీయ వార్తలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమం, 8:15 ఆంగ్లంలో వార్తలు, 9:00 చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. 10:00 వివిధ్ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 12:30 తెలుగులో వార్తలు మరియు 1:10 ప్రాంతీయ వార్తలు. 5:00 చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు. సమాచార దర్శిని 6:25, 6:30 జానపద సంగీత కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక రాత్రి 10:00 మధుర గీతాలు అలనాట ఆనిముత్యాలాంటి సినిమా పాటలు వింటారు. ఇవి రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు.

0: ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగుల తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాత్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్

0: ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
7: త్వరగా కానీ ప్లీజ్ త్వరగా.
8: ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా?
7: అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని.
8: అవును కదా, వయసు అయిపోయినప్పుడు రన్నర్ కావాలి మరి.
9: కానీ బ్యాంకింగ్ కాదు.
10: అయినా గానీ RBI అంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినా, మీరు బ్యాంకుకు వెళ్ళలేకపోయినా, బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి.
9: సీనియర్ అందరికన్నా ముందు. RBI అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
11: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142, 9182986142.

0: వినోదంతో ఓలలాడించే సినీ సంగీతం,
1: శ్రోతల భాగస్వామ్యంతో కార్యక్రమాల రూపకల్పన,
0: ప్రకటనదారులను విశేషంగా ఆకర్షించే వైవిధ్యం,
1: నాటి నుంచి నేటి వరకు వన్యతగ్గని ప్రసార విధానం,
0: ఆకాశవాణి వివిధ భారతి
1: మీ వ్యాపారాన్ని ద్విగుణీకృతం చేసే మీ అభిమాన రేడియో కేంద్రం.
0: వ్యాపార ప్రకటనలకై సంప్రదించండి నేరే.
1: ఫోన్స్ 0402321516323215164.
2: సమాచార దర్శిని విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబా పూలే, తెలంగాణ రెసిడెన్షియల్ బీసీ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల, స్టేషన్ గణపూర్ పెంబడి.

0: విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమం వినబోయే ముందు ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: శ్రోతలకు నమస్కారం. ఈనాటి యువవాణి కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ రెసిడెన్షియల్ బీసీ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల స్టేషన్ గన్పూర్ పెంబర్తి విద్యార్థినిల కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా చదువు గొప్పతనాన్ని పాట రూపంలో మనకు అందించడానికి బీజెట్సి 2వ సంవత్సరం విద్యార్థిని ఈ పూజ వస్తుంది.

0: తండ్రులాశలన్నీ నిజము చేయరా, నీ తల్లిదండ్రుల ఆశలన్నీ నిజము చేయరా.
1: చదువు గొప్పతనం గురించి పాట విన్నాం కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఓటు గొప్పతనాన్ని గురించి నాటక రూపంలో మనకు అందించడానికి వస్తున్నారు వి శ్రావణి, జి కళ్యాణి, ఏ యామిని, కే రజిత, కే అఖిల. ఓటు విలువ తెలుసుకో నాటక రచన డాక్టర్ ఎన్విఎన్ చారి గారు.
2: లతా, లతా,
3: ఏందే గీత గట్లరుస్తున్నావు? ఏంది, ఏమైంది? కొంపలు మునిగాయింది?
2: కాదు లతా, కొంపలు బాగా ఏముచ్చటమే.
4: ఓ గీత, ఏంది గట్లరుస్తున్నావు? దొంగలు గిట్ల పడ్డరా? ఏంది,
2: ఎన్నికలు వచ్చినాయి. ఏ ఎన్నికలు?
4: అబ్బా, ఎన్నికలలో
5: గీతమ్మా ఎలుకలు చచ్చినయ్యా? ఎక్కడమ్మో
3: ఎలుకలు చచ్చుడు కాదే చెవిటి మొక్కమ్మా, ఎన్నికలు వచ్చినాయి.
5: అంటే ఏందమ్మా?
4: ఓట్ల పండుగ వచ్చిందే.
5: అమ్మో అమ్మో, ఎంత మంచి మాట చెప్పినమ్మా, నీ నోట్ల బెల్లంగడ్డ పెట్టా.
2: గట్లా కాదు, మన నోట్ల మట్టిగడ్డ పడకుండా చూసుకోవాలి మొదలు.
3: పాపం రత్తమ్మ, గంతగా ఆశపడుతుంటే నువ్వేందే గట్లంటావు?
2: ఓట్ల పండగ అంటే తాయిలాలనుకుంటున్నారు, తీసుకోవడం ఎంత తప్పో తెలుసా?
4: గీత నువ్వెన్నైనా చెప్పు, ఇది మాత్రం జాతరేనే.
2: జాతర కాదు పూజ, దిగ

0: ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు.
1: నాకు తెలియక అడుగుతా, ఇంతకు ముందేందో అన్నావు, అదేంది?
0: ప్రజాస్వామ్యం
1: అంటే ఏంది గీతమ్మ?
2: నేను చెప్తుండు, ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డా ప్రజాప్రభుత్వం.
0: రత్తమ్మకు అట్లా చెప్తే అర్థం కాదు గాని నేను చెప్తా విను. మనం ఎందరమున్నాం? నలుగురం. మన దాంట్లో అన్నీ తెలిసినోన్ని, అందరి బాగోగులు చూసేటోన్ని మనం నాయకునిగా ఎన్నుకున్నాం అనుకో, అప్పుడేమైతుంది? ఆ నాయకుడు మనలో ఒకడు, మనమే ఎన్నుకున్నాం, మన కోసం పనిచేస్తాడు. దీన్నే ప్రజాస్వామ్యం అంటారు రత్తమ్మ.
2: అవును, ఎన్నుకున్నటోడు మంచోడో ముంచెటోడో మనకెట్లా తెలుస్తుంది?
0: చూడు లత, మన ఊర్లో గా మూల ఇంట్లో ఉండేటోడు ఎసుమంటోడే.
2: వాడా పాపిష్టోడు, అన్ని దొంగ పనులే.
0: పూజ, గా గుడెనికలు ఉండేటోడు ఎసుమంటోడే.
3: ఆయన చాలా మంచోడు, ఎవరి కష్టాలలో ఉన్నా సాయం చేస్తాడు దేవుళ్ళ అంటోడు.
0: ఇప్పుడు చెప్పండి, ఇద్దరు నిలబడితే ఓటెవరికి వేస్తారు? అది సంగతి, ఏ ఎలక్షన్ అయినా గింతే.
2: ఊర్లో అంటే కొంతమంది ఉన్నారు కాబట్టి తెలుస్తుంది, మరి బయట
3: గది గంతే. ఏ ఎలక్షన్ అయినా పోటీ చేసేటోళ్ళలో మంచోని గుర్తించాలే.
0: గుర్తించడమే కాదు, పోటీ చేసిన సమర్థునికి నిజాయితీ పరునికి ఓటేసి ఎన్నుకోవాలి.
2: ఒత్తిళ్లకు తాయిలాలకు లొంగకుండా ఓటేస్తేనే పనులు చేయకపోతే మనకు అడిగే హక్కు ఉంటుంది.
0: చూడు రత్తమ్మా, నువ్వు కూరగాయలు కొనేటప్పుడు పుచ్చిపోయినాయి వాడిపోయినాయి కొంటావా?
1: చీ పాడు, ఎందుకు కొంటా, నాకు తెలియదు అనుకున్నావా?
0: ఒకవేళ కొన్నావనుకో ఏమైతుంది?
1: ఏమైతుంది? కూర పాడైతుంది, డబ్బులు దండిగా అవుతాయి.
0: ఆ, ఇప్పుడు నా దారికి వచ్చినావు. ఒక్క పూట కూరకే నువ్వు ఇంత ఆలోచించినవే, మరి ఐదేళ్ళు నిన్ను పాలించడం కోసం ఎంత ఆలోచించాలి?
3: నిజమే, నిజమే. మంచి నాయకుడిని ఎన్నుకోవాలి.
4: గీతక్క, నువ్వు ఇక్కడున్నావా?
0: అవును రాణి, ఎన్నికల గురించి మాట్లాడుకున్నాం. అన్నట్లు నీకెన్నేళ్ళు?
4: 18 వచ్చినాయి అక్క.
3: అయితే రాణికి కూడా ఓటు వచ్చింది.
4: లేదక్క, ఇంకా నమోదు చేసుకోలే.
0: వెంటనే ఆన్లైన్ లో అప్లై చేయి రాణి, మీలాంటి యువతే భావి భారత ప్రగతిని నిర్ణయించేది.
4: అలాగే అక్క, ఈ రోజే నమోదు చేసుకుంటాను. అయినా ఓటు వేయకుంటే ఏమైతుంది అక్క?
0: చూడు రాణి, ఓటు మన జన్మ హక్కు. ఓటు వేయకపోతే మనం సచ్చినోన్ లెక్క. చదువుకున్న మేధావులు నిర్లిప్త వీడి ఓటనే ఆయుధాన్ని ఉపయోగించుకోవాలి. మరైతే తాయిలాలకు లొంగుతారా?
5: లేదు లేదు.
0: ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకుంటారా?
5: అవునవును.
0: అయితే పదండి, అందరిని మేల్కొలుపుదాం, దేశ భవిష్యత్తు నిర్ణయిద్దాం.
5: నిర్ణయిద్దాం, ఓటే మన ఆయుధం.
6: ఓటు గొప్పతనాన్ని నాటిక రూపంలో విన్నాం కదా. కార్యక్రమంలో తదుపరి నాన్న గొప్పతనం గురించి పాట మనకు అందించడానికి వస్తుంది బీకం 2వ సంవత్సరం విద్యార్థిని ఏ తిరుమల.

0: నాన్న గొప్పతనం గురించి పాట రూపంలో విన్నాం కదా. తదుపరి కార్యక్రమంలో వెన్నెల కురిసిన చీకటి కథానిక అందించుటకు వి శ్రావణి బీజెట్సి సెకండ్ ఇయర్ వస్తున్నారు.
1: అది ఒక ఊరు, పేరేదైనా అన్ని ఊర్లలాగే దానికి ఒక అందమైన చెరువు ఉంది. ఆ చెరువు కట్ట కింద పచ్చని వాతావరణం, ప్రశాంతమైన వరిచేన్లు చేసే నాట్యాలు, ఊరిలోకి స్వాగతం పలుకుతున్న పొడవైన చెట్లు చూపరులకు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే ఆ ఊరి ప్రజల జీవనానికి ఆ చెరువే జీవనాధారం. కొన్ని సంవత్సరాలు బాగా వర్షాలు కురిసి ఆ చెరువు నిండు కుండలాగా మారింది. పంటలు బాగా పండాయి, ప్రజలందరూ చాలా ఆనందంగా ఉండేవారు. అయితే ఒక సంవత్సరం బాగా వర్షాలు కురిసి చెరువు కట్ట తెగిపోయింది. ఆ చెరువు కట్ట కింద పంటను వేసుకున్న ప్రజలంతా బాగా ఆందోళన చెందుతున్నారు, ఎందుకంటే ఆ పంటలన్నీ మునిగిపోతాయి కాబట్టి. ఆ ఊరిలో ఉండే ఒక పెద్ద మనిషి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, ఊరిలో ఉన్న ప్రజలంతా ఇంటికి 100 రూపాయలు వసూలు చేసి మంచి గట్టిగా దృఢంగా ఉండేటట్లు పెద్ద చెరువు కట్టను కట్టించాడు. ఆయనకు ప్రజాసేవ అంటే చాలా మక్కువ, అలాగే చాలా గొప్ప నీతిమంతుడు. చదువుకునే పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన పేరు రామయ్య. అదే ఊరిలో శ్యామల అనే ఒక మహిళ ఉండేది. ఆమెకు 2 కొడుకులు. వారి పేర్లు పెద్ద కొడుకు రాము, చిన్న కొడుకు రాకేష్. వారిద్దరే కాకుండా వారికంటే ముందుగా ఒక కూతురు జన్మించింది. ఆమె పేరు వరలక్ష్మి. ఆమె పుట్టిన తర్వాత శ్యామల తన భర్త ఇద్దరూ చాలా బాగా అన్యోన్యంగా వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. తమకు జన్మించిన పాపతో ఎంతో ఆనందంగా జీవితాన్ని గడపసాగారు. అలా పాప పుట్టిన 2 సంవత్సరాలకు ఒక బాబు జన్మించాడు. తర్వాత 7 ఏడాదికి మరొక బాబు జన్మించాడు. వారే రాము, రాకేష్. అలా 2వ బాబు జన్మించిన 1 సంవత్సరానికి శ్యామలను వదిలేసి తన భర్త వెళ్ళిపోయాడు. పాపం శ్యామల, ఒంటరి జీవితం మొదలైంది. శ్యామల తన 3 పిల్లలను ఎలా పెంచుకోవాలో తెలియక ఈతకమ్మలతో చీపుళ్లను, బుట్టలను తయారు చేయడం మొదలుపెట్టింది. ఆ వచ్చిన డబ్బులతో కాలం వెళ్ళదీసింది. అలా ఉండగానే తన కూతురు పెళ్లికి వచ్చింది. ఆమె బుట్టలు అల్లి దాచిపెట్టిన డబ్బంతా ఖర్చు పెట్టి పెళ్లి చేసింది. తర్వాత 2 కొడుకులను పోషిస్తూ వాళ్లను చదివిస్తూ జీవితాన్ని గడపసాగింది. తన 2 కొడుకులు చదువుకుంటున్నారు. వారి పై చదువులకు బాగా డబ్బులు కావాలి. శ్యామల ఇంకా బాగా రాత్రి పగలు కష్టపడి డబ్బు సంపాదించింది. తల్లి కష్టాన్ని చూడలేక తన 5వ కొడుకు డిగ్రీ చదివి ఇంకా చదవడం మానేసి ప్రభుత్వ ఉద్యోగమైన పోలీస్ అధికారికి ప్రయత్నం చేశాడు. చాలా కష్టపడి చదివాడు, పరీక్షలన్నీ పాస్ అయ్యాడు. కానీ తనకు సర్జరీ కావడం వల్ల శారీరక దృఢత్వ పరీక్షలో ఎంపిక కాలేదు. రాము చాలా బాధపడ్డాడు. ఒక ట్రాక్టర్ను రాయితీతో కొని తన అమ్మ కష్టాన్ని చూడలేక తాను ట్రాక్టర్ నడపడానికి సిద్ధపడ్డాడు. కానీ శ్యామల చిన్న కొడుకైన రాకేష్ చాలా మొండి పట్టుదలతో చదువుకున్నాడు. తన తల్లి కష్టం చూడలేక తన అన్న తల్లి ఇద్దరు తనను చదివించడానికి పడుతున్న తాపత్రయం బాగా తెలుసుకొని బాగా కష్టపడి చదువుతూ తన ఇంట్లోనే ఒక ట్యూషన్ పెట్టి తనలాంటి ఎంతో మంది బీద విద్యార్థులకు చదువు చెప్పాడు. చాలామంది విద్యార్థులను గురుకులాలలో చేర్పించాడు. తర్వాత ట్యూషన్ చెబుతున్నందుకు నెలకు 50 రూపాయలు తీసుకున్నాడు. అది కూడా ఆర్థిక స్తోమత ఉన్నవారితో మాత్రమే తీసుకున్నాడు. చాలామంది పేద పిల్లలను ట్యూషన్కి రమ్మని చెప్పి బాగా ప్రోత్సహించేవాడు. దాదాపు ఆ ట్యూషన్కి వెళ్లిన అందరు విద్యార్థులు గురుకుల పాఠశాలలోనే చదువుతున్నారు. తాను అన్ని సబ్జెక్టులను బోధించేవాడు. వాలంటరీగా తన గ్రామంలోని పాఠశాలలో చదువు చెప్పాడు. తర్వాత పక్క గ్రామంలో ఇంగ్లీషు చెప్పడానికి ప్రభుత్వ కళాశాలకు వెళ్ళాడు. చివరికి తాను చాలా కష్టపడి చిన్న వయసులోనే ప్రభుత్వ ఉపాధ్యాయునిగా నియామకం పొందాడు. తాను పనిచేస్తున్న ఆ పాఠశాలలో ఆయననే ప్రధాన ఉపాధ్యాయుడు. ఆ పాఠశాలను కూడా ఎంతో అభివృద్ధి చేశాడు. మొదట ఆ ఉపాధ్యాయుడు ఆ పాఠశాలలో పనిచేయకముందు 15 మంది పిల్లలు కూడా వెళ్ళేవారు కాదు. ఇప్పుడు 100 మంది పిల్లల కంటే ఎక్కువ విద్యార్థులు వెళ్తున్నారు. అది ఆ ఉపాధ్యాయుడికి పని పట్ల ఉన్న ఏకాగ్రత, బాధ్యతను తెలుపుతుంది. ఒక కొడుకుగా తన తల్లి కష్టాన్ని గుర్తించి తాను ఉద్యోగం సంపాదించాడు. అలాగే ఒక ఉపాధ్యాయునిగా పాఠశాలను అభివృద్ధి చేశాడు. ఆ ఉపాధ్యాయుడు చేసిన కృషిని గుర్తించి ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు ఇచ్చింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా వాలి ఆ ఊరి పెద్ద మనిషి రామయ్య చెవిలో పడింది. ఆయనకు చాలా ఆనందం కలిగింది. ఆ విషయం తెలియడంతో ఆ పెద్ద మనిషి

0: ఒక సన్మాన సభను ఏర్పాటు చేశాడు. ఆ సన్మాన సభకు ఊరి ప్రజలంతా వచ్చారు. ఆ సన్మాన సభలో ఆ ఉపాధ్యాయుడు తన విజయం వెనుక తన తల్లి అన్నల కష్టం ఉందని తెలిపాడు. అలాగే తన తల్లికి అన్నకు కృతజ్ఞతలు తెలిపాడు. ఆ సభలో ఆ పెద్ద మనిషి ఆ ఉపాధ్యాయుని గొప్పతనాన్ని తెలుపుతూ ఉపన్యాసం ఇచ్చాడు. అప్పుడు తన తల్లి శ్యామల కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి. ఆ ఉపాధ్యాయుడిని తన గ్రామంలోనే ఉపాధ్యాయుడిగా పనిచేస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని తెలియజేశాడు ఆ పెద్ద మనిషి రామయ్య.
1: వెన్నెల కురిసిన చీకటి కథానికను విన్నాం కదా. కార్యక్రమంలో తదుపరి కల్తీ అనే అంశంపై పాట రూపంలో మన ముందుకొస్తున్నారు పి రమ్య, బీకం 2వ సంవత్సరం.

కల్తీ అనే అంశంపై పాట విన్నాం కదా. కార్యక్రమంలో తదుపరి ఓటే మన ఆయుధం పాట రచన డాక్టర్ ఎన్వీఎన్ చారి గారు, గానం నిరోషా మాడుగుల మరియు శ్రావణి బీజెట్ సెకండ్ ఇయర్ మన మధ్యలో వస్తున్నారు.

0: ఓటే మన ఆయుధం పాట విన్నాం కదా. కార్యక్రమంలో తదుపరి నాన్నా కవితాంశం గురించి వివరించుటకు కె రజిత బిజెడ్సీ సెకండ్ ఇయర్ విద్యార్థిని వస్తున్నారు.
1: ఊహ తెలియని వయసులో సంసారం అనే సముద్రంలో ఈదడం మొదలుపెట్టావు. దాన్ని భారంగా కాకుండా బాధ్యతగా స్వీకరించావు. లోకం గురించి పూర్తిగా తెలియకుండానే నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చావు. రాబందుల నుండి కోడి తన పిల్లల్ని కాపాడినట్టుగా రేయి పగలు మా కోసం కాపలా ఉన్నావు. నీ కష్టం తెలియకుండా దాచాలనుకున్నావు, కానీ నా తల నింపిన నీ చేతుల స్పర్శ చెబుతుంది నీ కష్టం. రక్తం గడ్డకట్టిన నీ కాళ్ళు చెబుతున్నాయి నీ శ్రమ. మేము చచ్చే వరకు మా బాధ్యతల్ని భారం అనుకోకుండా మోసావు. మరో జన్మలో నీ తల్లినా పుట్టి సేవ చేసిన నీ రుణం తీరునో లేదో. ఇంత త్యాగం చేసిన నీకు ఎన్ని జన్మలెత్తినా కూతురిగా పుట్టాలనుంది. నాకు అవకాశం ఇస్తావా నాన్న?
0: నాన్న కష్టం నాన్న కవితాంశం విన్నాం కదా. తదుపరి కార్యక్రమంలో అందమైన పల్లె అనే అంశంపై పాట పాడుటకు కే ఇందిరా బీకం ఫస్ట్ ఇయర్ మన మధ్యలో ఉన్నారు.

తడిసి అలుపెరగక హాయి హాయిగా తడిసి ముద్దైన వేళ రాళ్ల వర్షంలో ఐసుల్లాంటి రాళ్లను పోగేసుకుని ఆడిన సందర్భాలు గుర్తుకొస్తున్నాయి. పదపదమంటూ పరుగులు తీసే కాగితపు పడవలు చేసిన క్షణాలు గుర్తుకొస్తున్నాయి. తాటి మట్టలతో చేతులకు వాచీలు చేసి గాలిగిరికలు చేసిన నాకు నేనే గుర్తుకొస్తున్నాను. జామాకులో చింతపండు వేసుకుని పానాకులా నములుతూ నవ్విన రోజులు నాకు గుర్తొస్తున్నాయి. సమయమే తెలియకుండా చీకుపుల్ల చిర్రగోడి ఆడిన క్షణాలు కళ్ళ ముందు మెదులుతున్నాయి. ఉరిమినప్పుడు భయపడి మెరుపులప్పుడు ఫోటో తీస్తున్నాయని పోజిచ్చిన నాకు నేనే గుర్తొస్తున్నాను. చందమామలో ముసలవ్వ కూర్చున్నది చక్కని కథలు చెప్తుందని ఊహించిన నాకు నేనే గుర్తొస్తున్నాను. ఇలా ఎన్నో ఆటపాటలతో సాగిన బాల్యం ఒక్కసారి తిరిగి రమ్మన్నారా అని బాల్య స్మృతులు. బాధలతో గుండె బరువెక్కినప్పుడల్లా బలే బల బాల్య మని తలుచుకుంటూ చిన్ననాటి భావాలపు జడిలో జ్ఞాపకాల వర్షపు ఒడిలో తడిసి తడిసి నాకు నేనే కొత్తగా చిగురిస్తా. జ్ఞాపకాల వర్షం కవితాంశం విన్నాం కదా. కార్యక్రమంలో చివరిగా అమ్మ పాట పాడుటకు కె ఇందిరా బీకం సీఏ మొదటి సంవత్సరం మన మధ్యలో ఉన్నారు.

అందమైన పల్లె పాట విన్నాం కదా. తదుపరి కార్యక్రమంలో జ్ఞాపకాల వర్షం అనే కవితాంశం ద్వారా మన ముందుకొస్తున్నారు నిరుష మాడుగుల. జ్ఞాపకాల వర్షం. వర్షంలో తడిసి

0: శ్రోతలు, ఇంతవరకు మహాత్మా జ్యోతిబా పూలే, తెలంగాణ రెసిడెన్షియల్ బీసీ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల స్టేషన్ గన్పూర్ పెంబర్తే విద్యార్థినులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం వింటారు.
2: ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. తెలంగాణ పాఠశాల విద్యాశాఖలో డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డీఈఓ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 24 డీఈఓ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బీఈడీ కోర్సులో ప్రవేశానికి అర్హత కలిగిన సబ్జెక్టులతో బ్యాచులర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 55% మార్కులతో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి 18 నుండి 44 ఏండ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్

stgpsc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 19 జూలై 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ లో 60 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్ విభాగంలో 56, సివిల్ విభాగంలో 3, టెలికాం విభాగంలో 1. ఈ విధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఏఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 60 ఖాళీలు. అభ్యర్థులు ఏఐసిటిఈ లేదా యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. జూలై 1, 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య అభ్యర్థుల వయసు ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apcpdcl.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 2028.

0: మటుకి 18 నుండి 42 ఏళ్ల మధ్య అభ్యర్థుల వయసు ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apcpdcl.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 20, 2028. మరొక ఉద్యోగ సమాచారం. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సిసిఐ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో భర్తీ చేయనున్నారు. మొత్తం 148 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో గరిష్టంగా అకౌంట్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ 50 ఖాళీలను, అదేవిధంగా జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ 50 ఖాళీలను, జనరల్ విభాగంలో 30 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను, ఇక మిగతావి అకౌంట్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనీ 8, మార్కెటింగ్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనీ 8, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ ఖాళీని, ఇక జనరల్ విభాగంలో 1 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీని భర్తీ చేయనున్నారు. మొత్తంగా 148 ఖాళీలు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో సిఏ లేదా సిఎంఏ ఏదైనా డిగ్రీ, ఇంకా బీకామ్, బీఎస్సీ, బీఈ, ఎంబీఏ లేదా ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి అభ్యర్థుల వయసు 32 ఏళ్లకు మించకుండా ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ cotcorp.org.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 24, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబిపిఎస్ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబిషనర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు పాల్గొనబోతున్నాయి. మొత్తం 6,715 ప్రొబిషనరీ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్, ఆ తర్వాత పర్సనాలిటీ టెస్ట్, చివరిగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ibps.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 21, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05 కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: సంవత్సరంతో పోలిస్తే భూమి సగటు ఉష్ణోగ్రత దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని, ఇది వాతావరణంలో మార్పులకు సంబంధించిన తీవ్రమైన హెచ్చరికని అని చెప్పారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కీలక చర్యలు చేపట్టారని చౌహాన్ చెప్పారు.
1: वर्तमान दर से अगर ग्रीन गैसों का उत्सर्जन जारी रहा, वनों की कटाई, प्रदूषण और प्राकृतिक संसाधनों का अत्यधिक दोहन जारी रहा तो 2050 तक पृथ्वी को गंभीर पर्यावरणीय, आर्थिक और सामाजिक चुनौतियों का सामना करना पड़ेगा.
0: దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. పర్యావరణాన్ని కాపాడడానికి, సంరక్షించడానికి ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారం, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలను కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2070 నాటికి భారతదేశం నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మంగళవారం నాడు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయలు విలువైన 7 ESI ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీటిల్లో తెలంగాణలోని సనత్ నగర్ ESIC ఆసుపత్రుల్లో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, అస్సాంలోని బెల్టోలాలో అప్గ్రేడ్ చేసిన 200 పడకల ఏఎస్ఐ ఆసుపత్రి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 100 పడకల ఏఎస్ఐ ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రి, గుజరాత్లోని సురేంద్రనగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్తో పాటు భవానీ మండిలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉంది. సనత్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వస్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. సనత్ నగర్ ESIC ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన నిర్మాణ కార్మికులను, దేశ నిర్మాణంలో వారి పాత్రను గుర్తిస్తూ డాక్టర్ మాండవ్య ఈ సందర్భంగా సత్కరిస్తారు. అలాగే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ESIC లబ్ధిదారులకు నగదు బహుమానాలను కూడా ఆయన పంపిణీ చేయనున్నారు. కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరణ్లాజే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన CPWD 172వ స్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, ఏదైనా భవనం లేదా నిర్మాణం నిర్మించేటప్పుడు దాని మన్నిక బలానికి సంబంధించిన విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. సంస్థ విశ్వసనీయతను మరింతగా పెంపొందించేందుకు పూర్తి నిజాయితీ నైతికతతో పనిచేయాలని CPWD అధికారులు సిబ్బందికి ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో నిర్మించనున్న నేషనల్ కౌన్సిల్ ఫర్ పబ్లిక్ వర్క్స్ భవనానికి కేంద్ర మంత్రి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాహన ఇంధన ట్యాగ్లో సమస్యను కలిగిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఒక నకిలీ చిత్రాన్ని ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పత్రికా సమాచార కార్యాలయం ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ప్రచారం అబద్ధమని తేల్చెప్పింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సరఫరా చేసే E20 పెట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని పెట్రోలియం ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసినట్లు PIB తెలియజేసింది. ఇంధనం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పుడు ఇథనాల్, పెట్రోల్ ఒకదానికొకటి పూర్తిగా కలిసిపోతాయని, అవి విడిపోవడం లేదా విడివిడిగా పొరలుగా ఏర్పడడం జరగదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మన దేశంలో సరఫరా చేస్తున్న ఇథనాల్ కలిపిన పెట్రోల్ అత్యంత కఠినమైన నాణ్యత ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందు అనేక పరీక్షలకు గురవుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ EPFO మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ నిర్వహిస్తున్న సంస్థలు తమ హోదాను క్రమబద్ధీకరించుకోవడానికి ఒకేసారి అవకాశం కల్పిస్తూ 2026 యామ్నెస్టీ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకం 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 1961 ఆదాయం పన్ను చట్టం కింద గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హత కలిగిన సంస్థలు సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా అధికారిక దరఖాస్తును సమర్పించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ అనేది యజమాని స్వయంగా నిర్వహించే ప్రావిడెంట్ ఫండ్ పథకం. ఇది ప్రావిడెంట్ ఫండ్ విరాళాలను నేరుగా

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయలు విలువ చేసే ఈఎస్ఐసి ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఈరోజు యానిక్ సిన్నర్ అలెగ్జాండర్ జ్వరవ్తో తలపడతారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి స్థిరమైన భవిష్యత్తు ఉండేలాగా నిశ్చయం చేయడానికి మొక్కలు నాటడం ఎంతో ముఖ్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన వృక్షమిత్ర కార్యక్రమం పర్యావరణ సంరక్షణ సంకల్ప కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈరోజు ప్రపంచమంతా వాతావరణంలో మార్పులు భూతాపం పట్ల తీవ్ర ఆందోళన చెందుతోందన్నారు. 1880 నుండి సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం, మంచు ఖండాలు కరిగిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు దాదాపు 20 నుండి 23 సెంటీమీటర్లు పెరిగాయని ఆయన చెప్పారు. 1900

0: ఈపీఎఫ్ఓలో జమ చేయడానికి బదులుగా ఒక ప్రైవేట్ ట్రస్ట్ ద్వారా అంతర్గతంగా నిర్వహిస్తుంది. చట్టపరమైన నిబంధనల కట్టుబడి ఉండేలా చూస్తూనే ఇటువంటి ట్రస్టులను ఒకే విధమైన చట్టబద్ధమైన చట్టంలోకి తీసుకురావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. బంగ్లాదేశ్లో గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా సంభవించిన వరదలు, కొండచర్యలు విరిగిపడిన సంఘటనలో 44 మంది మరణించారు. కొండచర్యలు విరిగిపడడంతో కొందరు ప్రాణాలు కోల్పోగా అత్యధిక శాతం మంది వరదలు పొంగిపొర్లుతున్న నదుల కారణంగా మునిగిపోయి లేదా కొట్టుకుపోయి మరణించారు. వరదల కారణంగా దాదాపు 2,67,000 కుటుంబాలు ప్రభావితమయ్యాయని ఆ దేశ విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలియజేశారు. రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు రాజధాని ఢాకాలోని కొన్ని ప్రాంతాలు జలమయమై సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. చైనాలో జెజియాంగ్ ప్రావిన్స్లో తీరం దాటిన కొద్ది గంటలకే బావి తుఫాన్ బలహీనపడి ట్రాపికల్ స్టామ్గా మారింది. అయినప్పటికీ ఇది దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే బలమైన గాలులు భారీ వర్షాలకు కారణమైంది. ఈ తుఫాన్ క్రమంగా తన తీవ్రతను కోల్పోతూ తూర్పు చైనా మీదుగా వాయువ్య దిశగా అన్హుయి ప్రావిన్స్ వైపు కదులుతుందని చైనా జాతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. లండన్లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ భారత్ మహిళల జట్ల మధ్య జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్ 3వ రోజు ఆటలో కడపటి సమాచారం అందే సమయానికి భారత్ తన 2వ ఇన్నింగ్స్లో 1 వికెట్ నష్టానికి 144 పరుగులు చేసింది. అంతకుముందు నిన్న ఇంగ్లాండ్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులు కాలౌట్ అయింది. అంతకుముందు మ్యాచ్ ప్రారంభమైన రోజు భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 285 పరుగులు కాలౌట్ అయింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాచ్ కావడం వల్ల ఈ మ్యాచ్ ఒక చారిత్రాత్మకమైన మైలురాయిగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ఎక్స్ట్రా టైంలో 2-1 గోల్స్ తేడాతో నార్వేపై విజయం సాధించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జర్లాండ్ను ఓడించి సెమీఫైనల్లో ప్రవేశించింది. బుధవారం నాడు జరగనున్న మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్ స్పెయిన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 12:30 ప్రారంభమవుతుంది. గురువారం అర్ధరాత్రి భారత కాలమానం ప్రకారం 12:30 ఇంగ్లాండ్ అర్జెంటీనా మధ్య 2వ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ 2 సెమీఫైనల్స్లో విజేతలుగా నిలిచిన జట్లు జూలై 20వ తేదీన న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియం మీద జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్లో తలపడతాయి. ఓడిపోయిన జట్లు జూలై 19వ తేదీన మాయామిలో 3వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో ఆడతాయి. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ మ్యాచ్ ఈరోజు జరగనున్నాయి. మహిళల డబుల్స్ మ్యాచ్ కూడా ఈరోజు జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం 8:30 జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్స్ పోటీలో ప్రపంచ నంబర్ 1 యానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడతారు. నొవక్ జోకోవిచ్పై వరుస సెట్లలో విజయం సాధించి సిన్నర్ టైటిల్ పోరుకు అర్హత సాధించగా బ్రిటిష్ వైల్డ్ కార్డ్ ప్లేయర్ ఆర్థర్ ఫెరీన్ ఓడించి జ్వెరెవ్ తన కెరియర్లో మొట్టమొదటి వింబుల్డన్ ఫైనల్లోకి ప్రవేశించారు. విశేషాలు మరొకసారి. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 668 కోట్ల రూపాయల విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానం అవలంబించాలని కేంద్ర గృహ నిర్మాణ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇంకొద్దిసేపట్లో యానిక్ సిన్నర్ అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 8 సెకండ్లు. ఇప్పుడు ఇల్లు వాకిలి.

0: కార్యక్రమంలో ముందుగా ప్రకృతి వ్యవసాయంలో పశువుల పాత్ర గురించి పశువర్ధ సంవర్ధ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ ఓ నరసింహారావు గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రామ్గోపాల్. అనంతరం జానపద గేయాలు వినండి.
1: రైతు సోదరులకు, పశు పోషకులకు, పశుపాలకులకు స్వాగతం.

0: మన దేశంలో మన రాష్ట్రంలో వ్యవసాయము ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నాం, చక్కటి పంటలు పండిస్తున్నాము. అయితే పశు సంపదను పెంచడంలో, పశు ఘనాభివృద్ధిలో వెనుకబడి ఉన్నాము. ఈ పశు సంపదను మనం చక్కగా వ్యవసాయంలో ఉపయోగించడం కూడా జరగడం లేదు. ఇటువంటి సందర్భంలో నేటి ఆధునిక యుగంలో ఎంతోమంది నిపుణులు ప్రకృతి వ్యవసాయము, సమగ్ర వ్యవసాయము, సమీకృత వ్యవసాయము అని నొక్కి ఒక్కానిస్తున్నారు. మన ఆరోగ్యం బాగా ఉండాలంటే ఈ వ్యవసాయం చేసుకుంటే మన యొక్క భారతదేశ పౌరులందరి ఆరోగ్యం కూడా కాపాడవచ్చని అదే పనిగా మనకు వినిపిస్తున్నారు, పేపర్ల ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఈరోజు జాయింట్ డైరెక్టర్ ఫర్ అనిమల్ హస్బెండరీగా పనిచేసిన ఓ నరసింహారావు గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు. మరి వారిని అడిగి ప్రకృతి వ్యవసాయంలో ఈ పశువుల పాత్ర, ఈ పశువుల భాగస్వామ్యము ఎలాంటిది, తర్వాత ఈ పశువుల భాగస్వామ్యం వలన మన వ్యవసాయము, పాడి పంటలు ఏ విధంగా తులసగుతాయి అన్న వివరాలు తెలుసుకుందాం. ఇక వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి నరసింహారావు గారు.
1: నమస్కారం సార్.
0: ముందుగా తెలియజేయండి నేటి రైతులకు ఎంత చక్కగా ఈ యొక్క టెక్నాలజీని, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా చక్కగా ఉపయోగించుకుంటూ అనేక పంటలు పండిస్తున్నారు. ఈ సందర్భంలో ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా రకరకాల పశువులు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ళు, పందులు ఇటువంటివి ఎన్నో పశువులను కూడా గతంలో మన పూర్వీకులు పెంచేవారు. వాటిని పెంచి వాటి యొక్క ఎరువులను కూడా ఈ యొక్క పంటలకు వాడేవారు, చక్కటి పంటలు గతంలో పండించేవారు. మరి ఇటువంటి సందర్భంలో నేటి ఆధునిక యుగంలో ఈ మన యొక్క వ్యవసాయంలో ఈ పశువుల పాత్ర ఎటువంటిది, ముందుగా తెలియచేయండి.
1: నమస్కారం సార్. ముఖ్యంగా మనము వ్యవసాయము అంటేనే ప్రకృతిని మనము మన కొరకు, అంటే మానవ జాతి కొరకు ప్రకృతి ద్వారా మనము ఆహార పదార్థాలు కావచ్చు, లేదా పాలు కావచ్చు, గుడ్లు కావచ్చు, లేదా మాంసం కావచ్చు, ఈ విధంగా మన యొక్క ఉనికికి ఈ పశు సంపద ఎంతో అవసరం. పశు సంపద, వృక్ష సంపద, అలాగనే జంతువులు అంటే వన్యమృగాలు, ఇవంతా ఒక అన్ని ఒకదానికొకటి విడదీయరానేటువంటి వ్యవస్థ.
0: ప్రకృతి పర్యావరణంలో ఇది చాలా పాత్ర, ముఖ్య పాత్ర వహిస్తున్నాయంటారు.
1: అవును సార్. కాబట్టి మనము దీన్ని ఒక్క వృక్షాలనో, మొక్కలనో, లేదా జంతువులనో, లేదా మనుషులను ఒక విడదీసి మనము చూడవలసిన అవసరం లేదు. అందుకే మన పూర్వీకులు ఎన్నో గత వందల సంవత్సరాల నుంచి ఆది మానవుడు వ్యవసాయాన్ని మొట్టమొదట ప్రారంభించినప్పుడే వీటి యొక్క లాభాలను గుర్తించి క్రమేణా మరి మానవుడు ప్రకృతిని వశపరుచుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆ భాగంలో ఏం జరిగిందంటే మనము ప్రకృతికి కొంచెము దూరంగా, అంటే ప్రకృతికి విరుద్ధంగా కొన్ని మనము ఆవిష్కరణలు జరిగినాయి. ఆవిష్కరణలు నేడు మనము తప్పుపడుతున్నాం. అంటే అందరికీ శ్రోతలకు అర్థమయ్యేటట్లు, ఈ కెమికల్ ఫర్టిలైజర్స్, రసాయనిక ఎరువులను మనము కనుగొన్నాము. అందులో ఆ దుష్ఫలితాలను ఈరోజు మనం అనుభవిస్తున్నాం.
0: అందులో అధికంగా వాడుతున్నాము.
1: అందులో వాడడం బట్టే ఈరోజు సాయిల్ హెల్త్, అంటే భూమి యొక్క ఆరోగ్యం, భూమి భూమాత అన్నారు. భూమి ఆరోగ్యం బాగలేకపోతే పంటల ఆరోగ్యం పోదు, పంటల ఆరోగ్యం బాగలేకపోతే పశువుల ఆరోగ్యము, మనుషుల ఆరోగ్యం పోతాయి.
0: ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల, ఈ జంతువుల వలన ఈ భూమిని కూడా రక్షించబడుతుంది. ఈ వ్యవసాయం చేయడం వలన భూమిని రక్షించాలంటే మీరు సేంద్రీయ వ్యవసాయము, ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఆ యొక్క సందర్భంలో మీరు ఈ చక్కటి వివరణ మీరు ఇస్తున్నారు, మీరు కొనసాగించండి.
1: మీరు చెప్పింది చాలా కరెక్ట్ సార్. మనం ఈ పశు సంపదను సక్రమంగా ఉపయోగిస్తే ఖచ్చితంగా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో 1:5 అంటే ప్రతి 5 ఒక పశువు ఉంది. అంటే అది గేదె కావచ్చు, ఆవు కావచ్చు, గొర్రె కావచ్చు, మేక కావచ్చు. అంటే మనకు సుమారు 140 ఇది ఉంటే మనకు 35 దాదాపు 30-35 జంతు జాలాలు ఉన్నాయి.
0: ఈ విధంగా అంచనా వేయబడింది.
1: ఇవి వాస్తవము. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి పశు సంపద మన దగ్గర ఉంది.
0: మరి ఉన్నా కానీ ఇంకా సమస్యలతో మనం కొట్టుమిట్టాడుతున్నాం. చక్కగా ఈ పశు ఘనాభివృద్ధిని పెంచుకోలేదు.

0: లేక వాటిని యొక్క పాల దిగుబడి చేసుకోలేక మాంస వృద్ధి చేసుకోలేక ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాం మనం.
1: అంటే ఇక్కడ మనము ఒకటి ముందు నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలంటే పశువుల యొక్క పేడ కావచ్చు, పశువుల యొక్క మూత్రం కావచ్చు, మరి వీటిని మనము చక్కగా ఉపయోగిస్తే నేలలో ఉన్నటువంటి కర్బన శాతము తగ్గిపోదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, రసాయనిక ఎరువులను అధికంగా వాడడం, ఉదాహరణకు నైట్రోజన్, యూరియా, అవి అధికంగా వాడడం వలన కర్బన శాతం తగ్గిపోతూ ఉంది, పొలాలు నిర్జీవమైపోతున్నాయి, ఆ పొలాలకు ఎక్కువ పెట్టుబడి అవసరమవుతుంది, ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి, ఉత్పత్తి వ్యయము పెరిగి రైతులకు గిట్టుబాటు కాని సందర్భాలు మనం అందరం చూస్తున్నాము.
0: ఈ కష్టాలు చూస్తున్నాము, ఈ యొక్క చావులు కూడా చూస్తున్నాము. మరి ఇటువంటి సందర్భంలో మన పూర్వీకులు మీరు అన్నారు పేడ, తర్వాత వాటి యొక్క మూత్రము, గతంలో రైతులు ప్రత్యేక పశువులకు గృహాలు నిర్మించి గృహాల ద్వారా పేడను ఎత్తేసి ఒక దిబ్బలు వేయటం, అలాగనే ఈ యొక్క మూత్రాన్ని రొచ్చనివ్వాలి, వాటిని సేకరించి కుండలో ఎత్తిపోసి వారు దిబ్బల్లో ఈ యొక్క పేడతో పాటు చెత్తను కూడా మాగబెట్టి దానిని సంవత్సరం తర్వాత ఈ ఎండాకాలంలో వ్యవసాయ క్షేత్రంలో చల్లేవారు. ఆ విధంగా కొంతవరకు లాభదాయకంగా గతంలో మన పూర్వీకులు చేసేవారు వ్యవసాయం. మరి ఈ వ్యవసాయం గతంలో లాగా చేయాలంటే ఎటువంటి సూచనలు మన రైతులకు మీరు ప్రత్యేకంగా సూచిస్తారు, వివరించండి.
1: ఒక పశు వైద్యునిగా నేనైతే ఒకటి చెప్పగలను, పశువులను మనము కేవలము పాల కొరకే కాకుండా అలాగనే వాటిని మనము రైతు అంటే పొలం యొక్క బాగోగులకు కూడా మనము ఆవులను మనం ఉపయోగించుకోవచ్చు. ఈనాడు మనం చూస్తున్నాము పంచగవ్యం అని, అలాగనే ఇటీవల వచ్చినటువంటి ఆవిష్కరణలో
0: ఇది ఘనజీవామృతం, ద్రవ జీవామృతం అని కూడా తయారు చేసుకుని కూడా కొందరు రైతులు చేస్తున్నారు.
1: అయితే వీటిని ఒక శాస్త్రీయంగా చేసి వీటి మీద ఒక స్టాండర్డైజేషన్ అంటే వీటి మీద కొన్ని అపోహలు కూడా ఉన్నాయి వినియోగదారుల్లో. చాలామంది ఇవి ఆర్గానిక్ ఫుడ్స్ అని అంటారు. నిజంగా ఇవి సేంద్రియ ఎరువులు వాడే ఈ ఉత్పత్తులను చేశారా, లేక మధ్యలో ఏదైనా మరి కల్తీ జరుగుతుందనేది కూడా వినియోగదారులు ఒక అనుమానం.
0: ఒక చెక్కింగ్ పాయింట్ ఉండాలంటారు ఈ సందర్భంలో.
1: వీటికి చెక్కింగ్ పాయింట్ రెగ్యులేషన్ అనేది అవసరం. మనకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఇక్కడ.
0: చెప్పండి.
1: మనము ఈ పంట పొలాల్లో వ్యర్థాలను ఏం చేస్తున్నాం, తగలబెడుతున్నారు, అది కూడా తప్పేననేది. వాటిని మనం పూర్తిగా మరి పశువులకు వినియోగించవచ్చు. ఎందుకంటే పశువులు అలాగనే పంటల్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను మంచిగా ఉపయోగించి వాటిని పాలు లేదా మాంసము లేదా ఉన్ని వీటికి కన్వర్ట్ చేయగలిగినటువంటి అంటే మార్చేటువంటి మరి శక్తి పశు సంపదలో ఉంది. కాబట్టి మనము ఒకవైపు పంటల వ్యర్థాలను వేస్ట్ చేయకూడదు, అలాగే పశువుల నుంచి వచ్చే అవి పేడ కావచ్చు, మూత్రాలు, వాటిని ఈ రెండింటిని కూడా మనము బేరీజ్ వేసుకొని మరి రైతులు అలాగే సభ్య సమాజం కూడా దీని మీద ఆలోచించాలి. మనం అట్లా ఆలోచించకుండా ఇది చేయడం కరెక్ట్ కాదు.
0: మరి ఇటువంటి సందర్భంలో ఈ ప్రకృతి వ్యవసాయం అంటున్నావు, తర్వాత సమీకృత వ్యవసాయం కూడా అని కొందరు రైతులు చిన్న సన్నకారు రైతులు చేపడుతున్నారు. ఈ సమీకృత వ్యవసాయంలో మీరు అన్నట్టుగా సింబయాసిస్ సహకార సంబంధించినటువంటి ప్రోగ్రాం కార్యక్రమం నడుస్తుంది. అంటే ముఖ్యంగా ఈ సమీకృత వ్యవసాయంలో సంవత్సర పొడిన ఆదాయం రావాలని రకరకాల జంతువులను, మేకలను, గొర్రెలను, పశువులను ఇలా పెంచుకుంటూ, గడ్డిని పెంచుకుంటూ, రకరకాల పూల మొక్కలు పెంచుకుంటూ, పండ్ల మొక్కలు పెంచుకుంటూ, ఈ యొక్క కూరగాయల మొక్కలు ద్వారా ఆదాయం పొందడం, పండ్ల మొక్కలు ఆదాయం పొందడం, పూల మొక్కలతో ఆదాయం పొందడం, ఏదో ఒక ఆదాయం ఇట్లా ఈ విధంగా సంపాదిస్తున్నటువంటి, ఏదో ఒక ఆదాయం పొందుతున్నటువంటి రైతులు, చిన్న సన్నకారు రైతులు అక్కడక్కడ మన ప్రభుత్వం ద్వారా ఈ రైతులు చేస్తున్నారు. మరి ఈ సమీకృత వ్యవసాయం కూడా ఎంతవరకు దోహదం చేసే అవకాశం ఉంది, ఈ పర్యావరణ పరిరక్షణలో ఈ వ్యవసాయంలో ఎటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంది, ఒక్కసారి ఈ సమీకృత వ్యవసాయం గురించి మన రైతు సోదరులకు తెలియచేయండి.
1: మీరు చెప్పినట్లు ఇప్పుడు మనం వ్యవసాయము పంటలు, అలాగే ఉద్యాన పంటలు, అలాగనే పశు సంపద, అలాగనే మత్స్య సంపద, అలాగనే తేనెటీగల పరిశ్రమ, ఇవన్నీ కూడా ఒక క్షేత్రంలో కలిసిమెలిసి ఒకదానికొకటి ఉపయోగకరంగా రైతుకు 365 రోజులు పని ఉంటుంది, అలాగనే రైతులకు ఆదాయం కూడా పెరిగే ఆస్కారం ఉంది. ఆదాయంతో పాటు మన ఆ ఉత్పత్తి

0: వృత్తుల్లో కూడా చాలా మార్పు ఉంటుంది. ఎందుకంటే చిన్న ఉదాహరణగా, ఇప్పుడు మన కోళ్ళు ఉన్నాయనుకుందాము ఒక వ్యవసాయ క్షేత్రంలో, ఆ కోళ్ళు అక్కడ ఉన్నటువంటి కొన్ని క్రిమి కీటకాలను తినేస్తాయి, అవి ఒక విధంగా మనకు ఉపయోగము. అలాగనే పంట పొలాల్లో మిగిలిపోయినటువంటి ధాన్యాన్ని అవి ఉపయోగించుకుంటాయి. ఈ విధంగా ఒకదానికొకటి అవి మనము ఈ క్షేత్రంలో రైతు సోదరులకు బాగా తెలుసు. అయితే ఒకప్పుడు ఏ పొలం లేకపోయినా మనకు వానపాములను మనం ఒకప్పుడు ఎక్కడికి పోయినా పొలాల్లో గమనించేవాళ్ళం. మరి ఈరోజు ఏ పొలంలోనైనా వానపాములు కనిపిస్తున్నాయంటే లేదు. అంటే దాని అర్థమేంటి? ఎప్పుడో ప్రకృతిలో చాలా మార్పు వచ్చేసింది కాబట్టి మనము ఈ వానపాములు అనేటి ఆ యొక్క నేల యొక్క ఆరోగ్యం గురించి, వాటిలో ఉన్నటువంటి మరి కర్బన శాతం కానివ్వండి, వాటి యొక్క క్వాలిటీ ఆ నాణ్యతను కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. సో మీరు అన్నట్లు ఈ సమీకృత వ్యవసాయంలో ఒకదానికొకటి చేదోడు వాదోడుగా ఉంటుంది, మనకు ఆదాయం వస్తుంది, ప్రకృతిలో సమతుల్యత ఉంటుంది, మన యొక్క ఆరోగ్యం కూడా వ్యవసాయంలో ఉన్నటువంటి భూమి మీద అట్నే పశువుల మీద కూడా ఆధారపడి ఉంటుంది.
1: మరి ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా మరి పాలిచ్చే గేదెలు ఆవులు కానీ మేకలు గొర్రెలు కానీ ఏ విధంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా ఈ పాల ఉత్పత్తి కానీ ఈ మాంస ఉత్పత్తి కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి ఒకసారి వివరించండి.
0: ఇప్పుడు మనము గమనిస్తే ఎక్కువగా పెస్టిసైడ్స్ కానీ క్రిమి సంహారక మందులు కానీ లేదా రసాయనిక ఎరువులు వాడడం మూలాన వాటి యొక్క అవశేషాలు పాలల్లో వస్తున్నాయి, గుడ్లల్లో వస్తున్నాయి, అలాగనే మాంసంలో కూడా చూస్తున్నాం యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడడం వలన కూడా. సో వీటన్నిటికీ ఒక విధమైన చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా చేసినప్పుడే మనము వీటి వల్ల ఉపయోగం ఏర్పడుతుంది.
1: అదే ఏంటంటే ఈ సందర్భంగా ఈ పాల ఉత్పత్తి కానీ మాంస ఉత్పత్తి కానీ మనం ఈ ప్రకృతి వ్యవసాయం సాధించాలంటే ఈ రైతు సోదరులు ఎటువంటి సమూలమైనటువంటి సమగ్రమైన సమాచారం సేకరించి సమాచారం పొంది మరి ఏ విధంగా వ్యవసాయం చేస్తే బాగుంటుందంటారు?
0: ఇక్కడ మనము రైతు సోదరులు కూడా ఒకవైపు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, పశు వైద్య విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అలాగే హార్టికల్చర్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. ముందుగా రైతు కూడా ఏం చేయాలంటే తన యొక్క నేల స్వభావాన్ని ఫస్ట్ కనుక్కోవాలి. ఆ నేలలో ఏ లోపాలు ఉన్నాయి, అలాగే అక్కడ ఉన్నటువంటి నీరులో ఏ లోపాలు ఉన్నాయి, లోపాలు లేకపోతే ఏ విధంగా ఉన్నాయి, వీటిని ఏ విధంగా మనము ఇబ్బంది లేకుండా మనము మనకున్నటువంటి ప్రకృతికి విరుద్ధంగా కాకుండా ప్రకృతితో మమేకమై మనము వీటిని చేయగలిగినాడు రైతుకు చాలా ఉపయోగపడుతుంది అని చిన్న ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. మనం ఇటీవల పశు వైద్య శాస్త్రంలో మేము గమనించాము, ఎక్కువ యూరియా వాడినప్పుడు ఆ నేలలో కాల్షియం తగ్గిపోతూ ఉంది, అందువల్ల అక్కడ పెరిగిన పంటల్లో కాల్షియము తగ్గిపోతూ ఉంది, అందుమూలాన పశువులకు కూడా రక్తంలో కాల్షియం తగ్గిపోయి పశువుల్లో కాల్షియం లోపము గమనించి వాటి వల్ల మనము కాల్షియం లోపంతో మిల్క్ ఫీవర్ అంటే పాలు జ్వరం అంటారు దాన్ని, అంటే నిజంగా జ్వరం కాదు టెంపరేచర్ తగ్గిపోతుంది అనమాట. అంటే ఒక హెల్త్ పాయింట్ని కూడా ఇక్కడ నేను ఉదహరిస్తున్నాను.
1: చాలా చక్కటి పరిశీలన మీరు తెలియజేస్తున్నారు, బాగుంది. అయితే ప్రకృతి వ్యవసాయంలో ఈ బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ కూడా మనం వాడి కూడా చక్కగా చేసుకోవచ్చు అంటున్నారు. ఒకసారి ఈ బయో ఫర్టిలైజర్, బయో పెస్టిసైడ్స్ గురించి చిన్నపాటి అవగాహన మన రైతు సోదరులకు తెలియచేయండి.
0: ముఖ్యంగా మరి మీరు అన్నట్లు బయో ఫర్టిలైజర్ అంటే చిన్న సూక్ష్మజీవులు, మనకి ఎన్నో కోట్ల రకాలైనటువంటి సూక్ష్మజీవులు, ఫంగై, ఇవి కూడా ఉపయోగపడేటివి ఉన్నాయి. కొన్ని ఉపయోగం లేనివి కూడా ఉంటాయి, నేను కాదన్ను. హానికరమైన బ్యాక్టీరియా ఉంది, ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంది. ఈ సూక్ష్మజీవులను మనము ఒక శాస్త్రీయంగా వాటి మీద ఆల్రెడీ కొంత పరిశోధన జరిగింది, బయో ఫర్టిలైజర్స్ ఉన్నాయి మార్కెట్లో, కాదనడం లేదు. ఇటీవల ఏం జరుగుతూ ఉందంటే కొన్ని బయో ఫర్టిలైజర్స్ కానీ కొన్ని న్యూట్రస్యూటికల్స్ కానీ చాలా క్వాలిటీ మీద కొంత అనుమానాలు ఉన్నాయి, రైతులు కూడా వ్యక్తపరుస్తున్నారు. రైతులు కొన్ని సందర్భాల్లో దిక్కుదోచని స్థితిలో ఏది నిజము ఏది కరెక్ట్ కాదు అనే దాని మీద కూడా. కాబట్టి నేను ఒక
1: సలహా చెప్పే
0: సలహా ఏంటంటే మరి దీన్ని శాస్త్రీయంగా ఒక రెగ్యులేషన్ చేసిన నాడు, మరి ఈనాడు మనం అందరము నేచురల్ ఫార్మింగ్ లేదా ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి మరలిన సందర్భంలో ఒకవైపు ఈ రెగ్యులేషన్ మీద కూడా మనము చర్యలు తీసుకోవాలి. అప్పుడే రైతుకు కానీ దేశానికి కానీ

0: నిజమైనటువంటి ఉపయోగం కలుగుతుందని నా యొక్క అభిప్రాయం.
1: అయితే మీ అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి రెగ్యులేషన్ చట్టము చక్కగా ఉపయోగించి రైతులకు అదే సమయంలో చక్కటి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాలని మీరు తెలియజేయడం జరుగుతుంది. చాలా చక్కగా మీరు వివరిస్తుంటే చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. మరి ఈ ప్రకృతి వ్యవసాయంలో పంది పెంట, ఈ గొర్రె పెంట, ఈ ఆవుల పెంట మామూలు వాడేవారు, ఈ పెంటలు కూడా వాడేవారు, ఇప్పుడు కోళ్ళ పెంట కూడా వాడుతున్నారు. ఈ పెంటను వాడి, ఈ పేడను వాడి మరి వ్యవసాయ భూమిని చక్కగా సారవంతం చేసుకోవచ్చా, చక్కటి పంటలు పండించవచ్చా? ఒకవేళ ఈ పేడను పెంటను అధికంగా ఉత్పత్తి చేయాలంటే ఎటువంటి ఆలోచన సరళి మీరు రైతుల ద్వారా శాస్త్రవేత్తల ద్వారా మీరు తెలియజేస్తారు?
0: మీరు అన్నట్లు పశువుల పేడను పశువుల పేడగానే కాకుండా ఇటీవల మనము కొన్ని ఆవిష్కరణలు చూసాము. పశువుల పేడ నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ను కూడా తయారు చేస్తున్నారు. అంటే బయోగ్యాస్ను తయారు చేసి ఆ బయోగ్యాస్ను మరి వెహికల్స్కి కూడా మన వీటికి ఉపయోగిస్తున్నాము. వెహికల్స్కి కూడా ఉపయోగించవచ్చు బయోగ్యాస్ను. అలాగనే ఈ అటు అక్కడి నుంచి వచ్చినటువంటి స్లరి అంటే ఆ యొక్క ఎరువును కూడా మనం ఇక్కడ వాడచ్చు ప్రకృతి వ్యవసాయానికి. అంటే నూతన ఆవిష్కరణలో శాస్త్రీయంగా మారినప్పటికీ సిద్ధాంతం మాత్రము మనము ప్రకృతికి దగ్గరగా ఉండాలనేది ఇక్కడ మనము గమనించాల్సినటువంటి అంశం. సో ఆ విధంగా మనము ప్రస్తుతం ఉన్నటువంటి పశువుల పేడను కానివ్వండి, గొర్రెలు మేకల వీటన్నిటిని కూడా మనము ఉపయోగించడానికి ఆస్కారం ఉంది కొత్త విధానంలో. దాన్ని సర్క్యులర్ ఎకానమీ అంటాము. అంటే ఈ విధంగా పశువుల పేడ నుంచి బయోగ్యాస్, అట్నే కంప్రెస్డ్ బయోగ్యాస్, అలాగనే స్లరీని ఎరువుల కింద వాడుకోవచ్చు. ఈ విధంగా మనము ఉపయోగించడానికి ఆస్కారం ఉంది.
1: చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ ఇటువంటివి తయారు చేసుకొని కూడా ఉపయోగించి నేల సారాన్ని పంటను చక్కగా వండించుకొని వివరిస్తున్నారు. బాగుంది. తర్వాత మన వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలియజేస్తుంటారు ఎప్పుడైనా కానీ రేడియో కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కానీ మన తర్వాత అనేక రకమైన ప్రజాపత్రికల ద్వారా కానీ తెలియజేస్తూ ఉంటారు. పచ్చి రొట్టె ఎరువును వాడండి, పచ్చి రొట్టె ఎరువును వాడి చక్కటి భూమిని యొక్క సారవంతం చేసుకోండి, సారవంతం చేసినట్లయితే చక్కటి పంటలు పండించవచ్చు, తర్వాత కొంతవరకు చీడ పీడలను కూడా నివారించవచ్చు అని కూడా తెలియజేస్తుంటారు. మరి ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ యొక్క పచ్చి రొట్టె ఎరువు యొక్క ఆవశ్యకత ఒకసారి తెలియజేయండి.
0: పచ్చి రొట్టె ఎరువుల గురించి, మనకు నేలలో ఈ నైట్రోజన్ స్థిరీకరణకు మనకు పచ్చి రొట్టె ఎరువులు అంటే జీలుగు కావచ్చు, అలాగనే పిల్లిపెసర కావచ్చు, వీటి మూలాన మనము నేలలో నైట్రోజన్ను కూడా మనము స్థిరీకరణ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పచ్చి రొట్టె ఎరువులు ముఖ్యము, అలాగనే పేడ ఎరువులు ముఖ్యమే, అలాగనే వీటన్నిటికి తోడు మనము ఈ రసాయనిక ఎరువులకు దూరంగా ఉంటే ఆ వ్యర్థాల వల్ల మనకు వచ్చే అనారోగ్యాలను చాలా తగ్గించుకోవచ్చు. అందరికీ చాలామందికి తెలుసు ఏ రాష్ట్రాల్లో అయితే ఎక్కువ రసాయనిక ఎరువులు వాడారో ఆ రాష్ట్రాల్లో ఈరోజు క్యాన్సర్ పేషెంట్లు పెరిగారు. ఇది శాస్త్రీయంగా కూడా
1: ఇది ఒక అబ్జర్వేషన్ అంట.
0: పంజాబ్ మరియు ముఖ్యంగా ఎక్కడైతే హరిత విప్లవం అని ఎక్కడైతే ఎక్కువ రసాయనిక ఎరువులు వాడారో అక్కడ ఈ పరిస్థితి నాడు
1: ఒక పరిశీలనలో
0: శాస్త్రీయంగా నిరూపించబడింది.
1: తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయంలో మీరు అన్నారు ఇప్పుడు మన పశువుల పాత్ర గురించి మనం మాట్లాడుతున్నాం. పశువులే కాకుండా చిన్న చిన్న పురుగుల ద్వారా వీటి ద్వారా మీరు అన్నారు వానపాముల ద్వారా వర్మీ కంపోస్ట్ కూడా చేసి పంటలకు ఉపయోగించమని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మీరు ఏ విధంగా వివరిస్తారు ఈ వర్మీ కంపోస్ట్ తయారీ అవసరమా, ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా పంటలకు నేల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది మన రైతులకు తెలియచేయండి.
0: సరే, వానపాముల గురించి మనము వానపామును రైతు మిత్ర అన్నారు. వానపాము అంటేనే రైతు మిత్ర, అంటే రైతుకు మిత్రుడు. సో వానపాము నేల గుల్లబారిన దీన్ని నేలను వాటి యొక్క జీవ దశలోనే అవి నేలను మంచిగా తయారు చేసే అవకాశం ఉంది.
1: అంటే సారవంతం
0: చేస్తాయి. కాబట్టి వానపాము రైతుకు మొట్టమొదటి మిత్రుడు, అందులో ఎటువంటి అనుభవం లేదు. అందువల్ల మనం రైతుకు మిత్రులైనటువంటి ఈ వానపాములను అధికంగా ప్రతి రైతు కూడా ఈ వానపాముల వర్మీ కంపోస్ట్ను తయారు చేసి వర్మీ వాష్, వర్మీ కంపోస్ట్ను తయారు చేసి మరి విరివిగా ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి, ఉత్పత్తి ధర

0: తగ్గుతుంది, ఆ పంటల యొక్క నాణ్యత పెరుగుతుంది, పంటల్లో దుష్పరిణామాలు ఉండవు, నేల స్వభావము చాలా మారుతుంది, నేలలో కర్మణ శాతం కావచ్చు, నేలలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి పదార్థాలు మరి దాంట్లో నేలలో ఉన్నటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. చివరగా ఈ విధంగా మనము నేల స్వభావాన్ని, ప్రకృతిని, అలాగే పశు సంపదను, వర్మి కంపోస్ట్ను, అలాగే ఈ మొత్తము పచ్చి రొట్టె ఎరువులు కానీ ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా అంటే ఒక శాస్త్రీయంగా ఒక పద్ధతి ప్రకారం చేయగలిగితే రైతుకు మేలు, రైతుకు ఆదాయము, అలాగే మనుషులకు, మానవాళికి మొత్తానికి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరము. ఈ అనారోగ్య పాలు కాకుండా మానవాళి కానీ పశువులు కానీ పశు పక్షాదులు అందరూ కూడా మరి మనము ఎంతో ఉపయోగకరం అనేది మన యొక్క అభ్యున్నతికి, మన యొక్క ప్రగతికి ఎంతో అవసరం అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.
1: చాలా చక్కటి వివరాలు. ప్రకృతి వ్యవసాయంలో పశువుల పాత్ర గురించి మీరు వివరిస్తూ వర్మి కంపోస్టు, పచ్చి రొట్టె ఎరువులు, పశువుల ఎరువులు ఇవన్నీ చక్కగా ఉపయోగించి రైతులు భూమి సారాన్ని, భూమి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ చక్కటి పంటలు పండించి అందరికీ చక్కటి ఆరోగ్యాన్ని అందించాలని రైతు సోదరులకు, మన శ్రోతలందరికీ మీరు తెలియజేశారు. ధన్యవాదాలు నరసింహారావు గారు.

0: మీరు ఇంతవరకు ఇల్లు వాకిలీ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, చిత్రసీమ, తెలుగు సినిమా పాటలు వింటారు కార్యక్రమంలో. ముందుగా వినండి అంకుశం ఈ చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన మల్లెమాల గీతం, సంగీతం సమకూర్చిన వారు సత్యం.

ఇప్పుడు వినండి బృందావనం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వెన్నెల కంటి గీతం, సంగీతం మాధవపెద్ది సురేష్.

ఇప్పుడు వినండి అగ్నిపర్వతం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరు గీతం, సంగీతం సమకూర్చిన వారు చక్రవర్తి.

ఇప్పుడు వినండి నేటి సిద్ధార్థ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం సమకూర్చిన వారు లక్ష్మీకాంత్ ప్యారలాల్.

ఇప్పుడు వినండి నేటి సిద్ధార్థ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం సమకూర్చిన వారు లక్ష్మీకాంత్ ప్యారలాల్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి యమ్ముడికి మొగుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం. సంగీతం అందించిన వారు రాజ్కోటి.

అనుబంధం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

ఇప్పుడు వినండి ఖైదీ నెంబర్ 786. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన భువన చంద్రగీతం, సంగీతం రాజ్కోటి.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శ్రోతలు, ఎఫ్ఎంఏ 103.5 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అశోక చక్రవర్తి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.
6: ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనము.
7: ఊర్మిళ, ఏమిటిది?
6: పల్లవి.
7: పల్లవా, అల్లరా?
6: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
7: ఇది భక్తి కాదు, పిచ్చి.
6: భక్తి, ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా.
7: సరేలే.
6: ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను.
7: ఇదిగో
6: పాడతాను, పాడి తీరుతాను.

ఇప్పుడు వినండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా, చిత్రం ప్రేమించు పెళ్ళాడు.

ఇప్పుడు వినండి, లేడీస్ టైలర్. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా.

తరగడి జాం.

0: మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి బాలగోపాలుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం రాజ్కోటి.

ఇప్పుడు వినండి సంకీర్తన. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన సిరివేనెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఇళయరాజా.

మనసున మొలిచిన సరిగమలి ఈ గలగల నడకల తరగలుగా నా కలలను మోసుకుని నుజేరి ఓ కమ్మని

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి మంచి మనసులు. ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన ఆచార్యాత్ర గీతం, సంగీతం ఇళయరాజా.

ఖైదీ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం సమకూర్చిన వారు చక్రవర్తి.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు, ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. తిరిగి రాత్రి 10 గంటలకు మధుర గీతాల కార్యక్రమంలో అలనాట ఆనిముత్య లాంటి సినిమా పాటలు వింటారు.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: And India has been taking very proactive steps in bringing friendly countries on board to secure that, to see to it that maritime spaces are secured, that maritime security is wholesome and complete, and that our maritime domain awareness becomes almost perfect, because there cannot be a perfect maritime domain awareness, we understand that. But to maximize our awareness of maritime domain is something that India has been trying to achieve. And with this three-nation tour, I think a lot has been achieved on the maritime front, which is the fulcrum of India's Indo-Pacific vision.
1: And with these comments, we will bring today's discussion to an end. Today, we talked at length about Prime Minister Modi's three-nation diplomatic tour, which covered Indonesia, Australia, and New Zealand. The Prime Minister's tour ended on July 11th. And we have seen that this six-day tour has yielded some very important agreements, whether it is in the area of defense, critical minerals, civil nuclear energy. This has also seen and strengthened the Act East policy and the Mahasagar vision of India. And with these, bring today's discussion to an end. Thank you.
0: Thank you.
2: You were listening to a discussion on significant outcomes of the Prime Minister's visit to Indonesia, Australia, and New Zealand. The participants were Professor Rahul Mishra, international affairs expert, and Simran Sodhi, journalist. This program was produced and presented by the News Services Division of Akashwani. You can listen to it on our mobile app, News on AIR. This program.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సుధా రఘునాథన్ గారి గాత్ర కచేరి వింటారు. కార్యక్రమం వినబోయే ముందు ఒక ప్రకటన.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: శ్రోతలు ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సుధా రఘునాథన్ గారి గాత్ర కచేరి విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. మధుర గీతాలు అలనాటి ఆణిముత్య లాంటి సినిమా పాటలు వింటారు కార్యక్రమంలో. ముందుగా వినండి పూజాఫలం. ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం అందించిన వారు ఎస్ రాజేశ్వరరావు.

ఇప్పుడు వినండి. రంగుల రాట్నం ఈ చిత్రం కోసం ఘంటసాల ఎస్ జానకి పాడిన దాశరథ గీతం, సంగీతం

ఇప్పుడు వినండి రంగుల రాట్నం. ఈ చిత్రం కోసం ఘంటసాల ఎస్ జానకి పాడిన దాశరథి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు మరియు బి గోపాల్.

ఇప్పుడు వినండి అంతులేని కథ. ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన ఆచార్య యాత్రే గీతం సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

ఆలాపన ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం అందించిన వారు ఇళయరాజా.

ఇప్పుడు వినండి ఆకలి రాజ్యం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఆచార్య యాత్రేయ గీతం, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: పదము చేర్చి పాట కూర్చలేదా
1: సుభాష్
0: దని నీ దశ అన్న నీద అన్న స్వరమే.

ఇంటింటి రామాయణం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం సమకూర్చిన వారు రాజన్ నాగేంద్ర.

ఇప్పుడు వినండి దానవీర శూరకర్ణ ఈ చిత్రం కోసం. ఎస్ జానకి, పి సుశీల బృందం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం అందించిన వారు పెండియాల.

మరో చరిత్ర. ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన ఆచార్యయాత్రే గీతం, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

ఎల్లు ఇల్లాలు ఈ చిత్రం కోసం ఎస్ జానకి రాజబాబు పాడిన అప్పలాచారు గీతం, సంగీతం కేవి మహాదేవన్.

0: జరిగింది?
1: తలుపు కెర్రు నా చప్పుడైనది, గుండె చల్లు నా కొట్టుకున్నది.

0: వాల్సా?
1: కాదు మా అమ్మ.
0: ఏమండి
1: వెళ్ళవే

అది తల్లి కాదు రాక్షసి పిశాచి దెయ్యం. తర్వాత ఏమైందో చెప్పు.

అప్పుడు నీకు ఐదేళ్ళ.

ఇప్పుడు వినండి ఆరాధన. ఈ చిత్రం కోసం మొహమ్మద్ రఫీ, ఎస్ జానకి పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం ఎస్ హనుమంతరావు.

శ్రోతలు ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 11 గంటలు దాటి 15 సెకండ్లు. ఇంతటితో ఇటునాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 FM 103.5 MHz పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.